ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పర్యావరణం, చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ నవరత్న మాలికా స్తోత్రం, దేవీ కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో కంజుపిట్టల పెంపకం, సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 జోగులాంప గద్వాల్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ కె ప్రతాప్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన ఇంటీరియర్ డిజైనర్ రంగంలో తనను తాను నిరూపించుకున్న శ్రీ విఎం హరీష్ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టిగారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠార గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై టిఎన్ శేషగోపాలన్ గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ అనంతరామన్, వయోలిన్ శ్రీ పుల్లేటి కుర్తి రామారావు, మృదంగం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 11:03 తోటమాలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత

కార్యక్రమం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అంశం గురించి పిఎస్ విజయ భవానీ గారితో పరిచయం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో కింగ్ కోటి సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో టర్కీ కోళ్ల పెంపకం సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం గారితో తెలియజేసిన కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం జీవ నియంత్రణ పద్ధతులు జీవరసాయన వాడకం ఈ అంశం గురించి బీజేఆర్ సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భగవద్గీతాయాం నిరూపిత నవదా భక్తి డాక్టర్ ఎన్ సిద్ధరామేశ్వర శర్మగారి ప్రసంగం. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ అనంతరామన్ వయలిన్, శ్రీ పుల్లేటి కుర్తి రామారావు మృదంగం. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30

0: NDA is set to finalize its floor strategy at a meeting of senior alliance ministers chaired by Defence Minister Rajnath Singh today. The meeting is likely to focus on the NDA's legislative agenda, coordination among alliance partners, and a unified strategy to counter the opposition during the session. Union Home Minister Amit Shah will be on a three-day visit to West Bengal beginning today. Sources said that during the visit, he will participate in programs focused on border security, governance, law and order, and development. Tomorrow, Mr. Shah will visit the Jumagaj border outpost in Siliguri and interact with BSF personnel at the 18th Battalion border outpost. The National Testing Agency has declared results of NEET UG 2026 re-exam. Over 11 lakh candidates have qualified for admission to undergraduate medical, dental, Ayush and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. NTA said that the result has been declared in time so that the medical admission and counselling calendar for candidates stays on track. Prime Minister Narendra Modi held a conversation with the Amir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, and conveyed his condolences on the passing of the father Amir, Sheikh Hamad bin Khalifa Al Thani. In a social media post, Mr. Modi said that the father Amir of Qatar's enduring legacy will continue to guide the two countries as they further strengthen their strategic partnership. He also recalled father Amir's deep affection for India, his warmth towards the Indian community in Qatar, and his steadfast commitment to India-Qatar relations. Gujarat Anti-Terrorist Squad, ATS, arrested five persons in connection with its probe into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed, JEM outfit. The arrested persons were identified as Bilal Abid Bhai Shera, Mohammed Ayub Kadiwala, Mohammed Palanpuri, alias Khali Ayub Sunsara, Shafia Raiz Mukti, and Mohammed Hassan Kardia. They were apprehended from Khadiyal village in Siddhpur Taluka. In men's cricket, host England defeated India by 4 wickets in the second ODI of 3-match series at Sophia Gardens in Cardiff last night to level the series 1-1. After being invited to bat first, Shubman Gill, led men in blue, got bundled out for just 233 runs in 44 overs. Both the teams will now face each other in the series decided on Sunday at the iconic Lord's Cricket Ground. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో పర్యావరణం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు.
2: పర్యావరణం సమతుల్యంతో ఉండే అడవులు, ప్రకృతి, పరిసరాలు, వాతావరణం ఒక ప్రాణి చుట్టూను ఉండు శీతోష్ణాది బాహ్య పరిస్థితులు అని ఈ పదానికి నైఘంటిక అర్థాలు. పర్యావరణం మన ఉనికికి ఆధారం, భవిష్యత్తుకు భరోసా. ప్రకృతి ఒడిలో పుట్టి ఆ పచ్చని వనరాశిలో పెరిగిన మానవాళి నేడు తన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే సందిగ్ధ స్థితికి చేరుకుంది. పర్యావరణం అంటే కేవలం చెట్లు, చేమలు, కొండలు, కోనలు మాత్రమే కాదు. ఇది భూమి, గాలి, నీరు, జీవరాశి కలగలిసిన ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన సమతుల్య వ్యవస్థ. ఆధునిక జీవనశైలి, పారిశ్రామికీకరణ మోజులో మనం ఈ సున్నితమైన వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తున్నామో, దానికి ప్రకృతి ప్రతిరోజు చూపుతున్న వికృత రూపాలే అకాల వర్షాలు, ఊహించిన వరదలు, భయంకరమైన కరువులు, పెరుగుతున్న భూతాపం లాంటి వాటి నిదర్శనం. ఈ భూమి మనకు మన పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వం మాత్రమే కాదు, మన రాబోయే తరాల నుంచి మనం రుణంగా తీసుకున్న ఆస్తి. ఈ ప్రాథమిక సత్యాన్ని విస్మరించడం అంటే మన స్వయంకృత అపరాధానికి మనమే పునాది వేసుకోవడం. ప్రకృతి పరిరక్షణ గురించి ప్రపంచ ప్రఖ్యాత మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వారి అనుభవాలు నేటికీ అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మహాత్మా గాంధీ అంటారు, ప్రకృతి ప్రతి మనిషి అవసరాలకు సరిపడా సంపదను ఇస్తుంది, కానీ ఎవరి అత్యాశను తీర్చలేదు అని భారత స్వాతంత్ర సంగ్రామ నాయకుడిగా, అహింసామూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన గాంధీజీ ప్రకృతి వనరులను మితంగా వాడటాన్ని ఒక నైతిక బాధ్యతగా బోధించారు. ఆయన జీవనశైలి

0: తక్కువ వనరులు ఎక్కువ ఆలోచన అనే సిద్ధాంతానికి నిదర్శనం. ప్రకృతిని దోచుకోవడం కాకుండా దానితో కలిసి జీవించడమే మానవత్వం అని ఆయన నమ్మేవారు. ఆయన సాబర్మతి ఆశ్రమంలో అనుసరించిన స్వయం సమృద్ధి పద్ధతులు నేటి పర్యావరణ ఉద్యమాలకు మూల స్తంభాలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ప్రకృతిని నిశితంగా గమనించండి, అప్పుడు మీకు ప్రతిదీ బాగా అర్థమవుతుంది అని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఐన్స్టీన్ విశ్వం రహస్యాలను ప్రకృతిలోని గణిత క్రమబద్ధతలో చూశారు. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త కాదు, ప్రకృతిని దైవంగా భావించిన తత్వవేత్త. ప్రకృతిలోని ప్రతి అణువు, ప్రతి కదలిక వెనుక ఉన్న శాస్త్రీయతను ఆయన అన్వేషించారు. మనిషి విజ్ఞానం ప్రకృతి నియమాలను ఉల్లంఘించేలా ఉండకూడదని, ప్రకృతితో మమైక్యమయ్యేదిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు కవుల కావ్యాలలో ప్రకృతి వర్ణన కేవలం అలంకారం కాదు, అది ఒక జీవన దర్శనం. మన ప్రాచీన కావ్యాల్లో ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావించడం ఒక సాంప్రదాయం. పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో వర్ణించిన త్రికూట పర్వతం, అటవీ సౌందర్యం ప్రకృతి యొక్క అపార శక్తికి చిహ్నాలు. ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతికి ఇదే నిదర్శనం. మృగాల మధ్య కూడా ఒక సామరస్యం ఉంటుందని, ప్రకృతిలో ప్రతి జీవికి సమాన హక్కు ఉందని ఆయన తన కవిత్వంలో నిరూపించారు. పర్యావరణ సంక్షోభం, ఆధునిక సవాళ్లు గమనిస్తే నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వాతావరణ మార్పు, అదే క్లైమేట్ చేంజ్. ప్లాస్టిక్ కాలుష్యం, అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల అతి వినియోగం భూమిని ఒక నిప్పుల కొలిమిగా మారుస్తున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనికి పరిష్కారం కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే కాదు, మన నిత్య జీవన శైలి మార్పులో ఉంది. పరిష్కార మార్గాలు బాధ్యతగా ఆలోచిస్తే సహజ వనరుల సంరక్షణే పరిష్కారంగా కనబడుతుంది. భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత వంటి పనులు చేపట్టాలి. నీటిని దుర్వినియోగం చేయకుండా ప్రతి బిందువును పొదుపుగా వాడాలి. ప్లాస్టిక్ రహిత సమాజమే మన లక్ష్యం కావాలి. పచ్చదనం పెంపు కావాలి. సామాజిక అడవుల పెంపకం, గృహాల్లో కిటికీల దగ్గర మొక్కలు పెంచడం వంటివి ఒక ఉద్యమంలా జరగాలి. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటి దానిని ప్రేమగా సంరక్షించుకోవాలి.
1: పర్యావరణం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో దేవీ నవరత్న మాళికా స్తోత్రం, దేవీ కీర్తనలు వింటారు.

ఇంతవరకు దేవీ నవరత్న మాలికా స్తోత్రం, దేవీ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఈనాటి కార్యక్రమంలో కంజుపిట్టల పెంపకం సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు తెలియజేసే కొన్ని వివరాలను వింటారు.
2: నమస్కారం రైతు సోదరులకు, నా పేరు డాక్టర్ టి శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, కాలేజ్ ఆఫ్ వెటరినరీ సైన్స్, రాజేంద్ర నగర్. ఈ రోజు మనం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే క్వాయిల్ పక్షుల పెంపకం మరియు నిర్వహణ, కంజుపిట్టల పెంపకం మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాము. సో ఈ కంజుపిట్టలనే మనము క్వాయిల్ పక్షులని కూడా అంటాము. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అనుబంధ ఉపాధిగా ఈ కంజుపిట్టల పెంపకం మంచి ఆదరణ పొందుతుంది. పక్షుల పెంపకం కోసం తక్కువ స్థలం మరియు తక్కువ దాణా అవసరం. వేగవంతమైన పెరుగుదల మరియు త్వరిత ఆదాయం వంటి ప్రత్యేక లక్షణాల వల్ల యువత, మహిళా రైతులు మరియు చిన్న రైతులకు ఇది మంచి ఉపాధి అవకాశంగా మారింది. భారతదేశంలో ప్రధానంగా జపనీస్ క్వాయిల్ జాతిని పెంచుతున్నారు. ఈ జాతి వేగంగా పెరిగి అధిక గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్వాయిల్ మాంసం అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు మరియు తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండటంతో ఆరోగ్యవంతమైన ఆహారంగా గుర్తింపు పొందుతుంది. అలాగే క్వాయిల్ గుడ్లు కూడా అధిక పోషక విలువల్ని కలిగి ఉండి మార్కెట్లో మంచి డిమాండ్ని కలిగి ఉన్నాయి. కంజుపిట్టల పెంపకంలో ముఖ్యమైన

ప్రయోజనం ఏంటంటే, ఒక కోడిని పెంచే స్థలంలో మనం 8 నుంచి 10 తమిది పక్షులను పెంచి అతి తక్కువ సమయంలో, అనగా సంవత్సరానికి సుమారు 4 తరాల పిల్లల్ని తీసుకోవచ్చు. ఈ పుట్టిన పిల్లల బరువు సుమారు 7 నుంచి 8 గ్రాములు మాత్రమే ఉన్నా మనకి ఇవి 5 నుంచి 6 వారాల్లోనే మార్కెట్కి సిద్ధమవుతాయి. సో 5 నుంచి 6 వారాల వయసులో ఇవి 250 నుంచి 280 గ్రాముల బరువుకి చేరుకుంటాయి. వీటి డ్రెస్సింగ్ శాతం సుమారు 65 నుంచి 70% ఉంటుంది. సో కోయల్ పక్షులు 6 వారాల వయసులో లైంగిక పరిమితి చెంది గుడ్లు పెట్టడం ఆరంభిస్తాయి. కోయల్ పక్షుల గుడ్లు పలుచగా ఉండి కోళ్ల గుడ్ల కంటే తేలికగా పగులుతాయి. అందుకని వీటిని పోగు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంపర్కానికి మొగ ఆడ పక్షుల నిష్పత్తి 1:3 కన్నా మించకూడదు. సంపర్కం మొదలైన 4 రోజుల తర్వాత మంచి గుడ్లని పొదగడానికి సేకరించుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కాలంలో కోళ్లకి మంచి పోషకాహారం అందచేయాలి. గుడ్లని 60 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద 70% తేమతో 7 నుంచి 10 రోజులకు మించకుండా నిల్వ ఉంచినప్పుడే పొదుగుడు గుడ్ల నుండి అధిక ప్రత్యుత్పత్తి పొందగలము. ఈ గుడ్లను పొదిగేయడానికి పొదుగు గుడ్ల యంత్రాలని, వాటిని ఇంక్యుబేటర్స్ ని తప్పకుండా వాడాల్సి ఉంటుంది. సో ఈ కోయల్ గుడ్లు 18 రోజులకు పిల్లలవుతాయి. మనం ఇంక్యుబేటర్ వాడినప్పుడు మొదటి 15 రోజుల వరకు ఇంక్యుబేటర్లో 99.57 డిగ్రీల ఉష్ణోగ్రత, చివరి 3 రోజులు 98.5 నుంచి 99.7 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు స్వచ్ఛమైన గాలి తగినంత మేరలో ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి 3 వారాలు గుడ్లు నుంచి పొదగబడిన కోయల్ పిల్లలు చాలా చిన్నవి మరియు సున్నితంగా ఉండడం వల్ల ఇవి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. సో దీనికై వివిధ బ్రూడింగ్ పద్ధతులు చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాల్సి ఉంటుంది. మనము బ్రూడింగ్ పద్ధతిలో నేలపై వరిపుట్టును, అనగా లిట్టర్ని పరిచి దానిపై వంకీలు కలిగిన కాగితాన్ని లేదా గోనె సంచులను పరచాలి. దీనివల్ల కోయల్ పిల్లలు జారిపోకుండా నిలబడగలుగుతాయి. మొదటి వారం ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీల వరకు ఉండాలి. ఆ తర్వాత ప్రతి వారం 3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గించాలి. బ్రూడింగ్ అవసరాల నిమిత్తము ఇన్ఫ్రారెడ్ లేదా వంట గ్యాస్ బ్రూడింగ్ లేదా బొగ్గుల కుంపటి మొదలగు వాటిని గది ఉష్ణోగ్రతకి కావలసినంత మేరకు ఉండేటట్లు చూసుకోవాలి. కోయల్ పక్షులలో లింగ భేదము మనము 3 వారాల వయసు నుండి గుర్తించవచ్చు. మొగ కోయల్కి మెడ కింద భాగంలో గోధుమ రంగు ఈకలు ఉంటాయి, కానీ ఆడ కోయల్లో అదే భాగంలో ఈకలు నల్లటి మచ్చలతో ఉంటాయి. ఆ తర్వాత పెరిగే కోయల్ పిల్లల పెంపకం 3 నుంచి 6 వారాల వరకు. ఈ సమయంలో పక్షుల ఈకలు బాగా ఎదుగుతాయి కనుక వీటికి అంతగా వేడిని అందించాల్సిన అవసరము ఉండదు. పక్షులకు సరిపడు దానా, నీటి తొట్టలు ఉండేలాగా చూసుకోవాలి. ఒక చదరపు అడుగు స్థలంలో 4 నుంచి 5 పిల్లల కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలి. 6 వారాల అనంతరము గుడ్లు పెట్టే రకాల కోయల్ పక్షులను గుడ్లు పెట్టే గృహాలకు మార్చాలి. ఈ వయసులో మాంసం కొరకు పెంచే రకాలను అమ్మవచ్చు. కోయల్ పక్షుల నివాసం కోళ్ల గృహాల మాదిరిగానే ఉండవచ్చు, కానీ పక్షులు ఎగిరిపోకుండా కబూతర్ జాలి అన్ని వైపులా ఉంచాలి. పక్షుల వయస్సు మరియు పరిమాణాన్ని బట్టి 150 నుండి 180 చదరపు సెంటీమీటర్ల నేలను కేటాయించాలి. దానా స్థలం 2.5 నుండి 3 సెంటీమీటర్లు, నీటి తొట్టి స్థలం 1.5 నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండేలా ఏర్పాటు చేయాలి. సాధారణంగా కోళ్లు 75% గుడ్లను ఉదయం పూట పెడుతూ ఉంటాయి, కానీ కోయల్ పక్షుల గుడ్లను మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సమయంలో పెడతాయి. ఈ పక్షులు వాటి మొదటి సంవత్సరంలో పెట్టిన మొత్తం గుడ్లలో 48% మాత్రమే 2వ సంవత్సరంలో పెడతాయి. కనుక 2వ సంవత్సరంలో ఈ పక్షుల పెంపకం అంతగా లాభదాయకం కాదు. మనము కోయల్ పక్షులను కనుక మాంసం ప్రకారం కోసం పెంచినట్లయితే వీటికి ప్రత్యేకంగా మాంసం కోసము తయారు చేసిన రకాలని మనం పెంచడం మంచిది. సో ఇవి 5 వారాల వయసు నుంచి మార్కెటింగ్ ఏజ్ వస్తాయి కాబట్టి అప్పటి నుండి మనము మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. కోయల్ పోషణకు అయ్యే ఖర్చు మొత్తం కోయల్ పెంపకానికి అయ్యే ఖర్చు పోషణకి సుమారుగా 70% పైగా ఉంటుంది. అంతేకాక సరైన పెరుగుదలకు మరియు అధిక గుడ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో

0: పోషకాహారం ఇవ్వటం చాలా అవసరం. పోషకాహారంలోని విలువలు పక్షుల వయస్సు మరియు గుడ్ల ఉత్పత్తి స్థాయికి అనుగుణంగా ఉండాలి. 3 వారాల వయసు వరకు మనము 24 నుంచి 28% ప్రోటీన్లు అనగా స్టార్టర్ దానా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రోయర్ దానా మరియు లేయర్ దానాలో 20 నుంచి 22% ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత లేయర్ కోళ్ళ పక్షులకి కాల్షియం అధికంగా ఉండే దానా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధుల విషయానికి వస్తే క్వైల్ పక్షులు కోళ్లతో పోలిస్తే వీటికి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ. క్వైల్ పక్షులు 1-2 వారాల వయసులో వాతావరణ పరిస్థితులని ముఖ్యంగా చలిని తట్టుకోలేని స్థితిలో ఉంటాయి.
1: కంజుపిట్టల పెంపకం సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు తెలియజేసిన కొన్ని వివరాలను విన్నారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: టీజీ 20 లీగ్ విజేతగా

నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా

0: ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424

0: నాలుగు ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
1: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య హరియాణా చండీగఢ పంజాబ్ స్థలానాం యాత్రాయై నిర్గమిష్యతి. అత్రావసరే ప్రధానమంత్రి హరియాణాయాః జింద రైల స్థానకే జింద సోనిపత క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన సంచాలిత రైలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిష్యతి. అనేనైవ సహ శ్రీమోదీ జిందనగరస్థే ఏకలవ్య క్రీడాంగణే 17,14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. ప్రథమస్య హైడ్రోజన సంచాలిత రైలయానస్య అయం శుభారంభః రైలక్షేత్రే స్వచ్ఛ సతత వికాసాయ కశ్చన మహత్వపూర్ణః పదక్షేపో వర్తతే. జిందనగరాత్ ప్రధానమంత్రి చండీగఢం ప్రతి ప్రస్థాస్యతి. యత్ర అపరాహ్నే పాదోన ద్వివాదనే సహ 17,14,000 రూప్యతోప్యధికానాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. అత్రావసరే సహ జనసభామపి సంబోధయిష్యతి. తతః పరం ప్రధానమంత్రి పంజాబస్య జాలంధర నగరం ప్రతి గమిష్యతి. యత్ర సహ 17,14,000 రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖతర దేశస్య అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇత్యనేన సహ దూరభాషేణ సంవాదం అకరోత్. అథ ఫాదర్ అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనం ప్రతి శోక సంవేదనాః ప్రేషితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ ఖతర్ దేశస్య ఫాదర్ అమీర్ ఇత్యేతస్య స్థాయి రిక్తం భారత तरदेशयोः मध्ये सामरिक सहभागितां सुदृढां

0: कर्तुम् अग्रेपि मार्गदर्शनम् करिष्यति। असौ भारतस्य प्रति तस्य अतिस्नेहम् कतरदेशे स्थित भारतीय समुदायम् प्रति तस्य आत्मीय भावम् भारत कतर संबंधान सुदृढ़ीकर्तुम् तस्य दृढ़ प्रतिबद्धताम् च स्मृतवान्। जुलाई मासस्य 20 दिनांके आरभ्यमाणात् संसदः प्रावृत सत्रात् प्राक् भारतीय जनता पार्टी इत्येतस्य नेतृत्वयुता एनडीए इति संयुतिः अद्य सहयोगिदलानां वरिष्ठमन्त्रिभिः सह उपवेशनं करिष्यति। अस्य उपवेशनस्य अध्यक्षतां रक्षामन्त्री राजनाथ सिंहः करिष्यति। अस्मिन् उपवेशने प्रावृत सत्राय एनडीए संयुतेः संसदीय कार्ययोजनायाः अन्तिमरूपं निर्धारयिष्यते। अपि च संयुतेः विधायी कार्यसूच्याः सहयोगिदलानां परस्पर समन्वयस्य अथ सदने विपक्षस्य प्रभावपूर्णप्रतिपक्षाय एकीकृत कार्ययोजनायाः विषये विचार विमर्शः भविष्यति। राष्ट्रीय परीक्षा संस्थयास्य वर्षस्य नीट यूजी इत्यस्य पुनः परीक्षायाः परिणामाः उद्घोषिताः। स्नातकस्तरीय चिकित्सा दन्तचिकित्सा आयुष सहैव तत्सम्बद्ध पाठ्यक्रमेषु प्रवेशाय 11 लक्षाधिकाः अभ्यर्थिनः अर्हाः अभवन्। सर्वेषाम् अभ्यर्थिनाम् अङ्कपत्राणि तावत् आधिकारिक संकेतस्थले neet.nta.nic.in इत्यत्र उपलब्धानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्यारभ्य त्रिदिवसीय यात्रायै पश्चिम बंगाल राज्यं गमिष्यति। सूत्रानुसारं यात्रावधौ सः सीमा सुरक्षायाः प्रशासनस्य विधिव्यवस्थायाः विकासात्मक कार्यक्रमेषु भागं निर्वक्ष्यति। श्वः श्रीशाहः सिलिगुड़ी क्षेत्रस्य जुमागाछिति सीम्नि गत्वा सीमा सुरक्षाबलस्य सैनिकैः साकं सम्भाषणमपि विधास्यति। पुरुष क्रिकेट क्रीडायां त्रि-एकदिवसीय श्रृंखलायाः द्वितीय स्पर्धायां इंग्लैंड दलेन गतरात्रौ कार्डिफ नगरस्य सोफिया गार्डन्स इत्येतस्मिन् क्रीडांगणे भारतदलं चतुर्स्तोभैः पराजितम्। जो रूट उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। अधुना उभे दले रविवासरे लंडन नगरस्य लॉर्ड्स क्रिकेट इत्येतस्मिन् क्रीडांगणे आयोज्यमाने अन्तिमायां निर्णायक श्रृंखलायां परस्परं स्पर्धिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీకే ప్రతాప్.
2: ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రంలో వారి వివరాలు పూరించి ఇచ్చిన తర్వాత డిజిటలైజ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బూత్స్థాయి అధికారులు తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ల ఇంటింటికి తిరిగి ఫారాలను 100% పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్టీఓ శ్రీనివాసరావు, అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారు విశ్వాసమే పోలీసుల పనితీరుకు కొలమానమని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించారు. పలు ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. విపిఓలు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది మహేష్ తదితరులు పాల్గొన్నారు. గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక సమావేశాన్ని సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ది, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యంపై గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్, ఉప సర్పంచ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దరూరు మండలంలోని గూడెందొడ్డి జలాశయ విస్తరణకు సవివర ప్రాజెక్టు నివేదిక, డీపీఆర్ రూపకల్పనకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధుల బృందం, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలాశయాన్ని సందర్శించారు. భూసేకరణ, జలాశయ విస్తరణకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించారు. 15 టీఎంసీల నీటి నిల్వకు డీపీఆర్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతామన్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీటిని నిల్వ చేసే లక్ష్యంగా ప్రాజెక్టు విస్తీర్ణ ఉంటుందని తెలిపారు. గద్వాల పురపాలక పరిధిలో రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో సమీకృత మార్కెట్లో దుకాణాలను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. గట్టు మండలంలోని ఇందువాసి గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఈడిగ లక్ష్మి తెలిపారు. బాలల

0: కుల పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. చదువు మధ్యలో మానేసిన ముగ్గురు విద్యార్థులను తిరిగి స్థానిక పాఠశాలలో చేర్పించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చూపించుకోవాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్య పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీజనల్ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో జ్వర సర్వేను ప్రారంభించాలన్నారు. అల్లంపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ తనిఖీ చేశారు. వంటగది శుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. మిగిలిన వ్యర్థ పదార్థాలను పురపాలిక ఆటోలు వేయాలని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ స్వాతి హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మానవపాడు మండల కేంద్రంలోని పలు దుకాణాలు, ప్రధాన కూడలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సాంస్కృతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గద్వాల ప్రభుత్వ ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి సూచించారు. కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈడీపీ ప్రోగ్రాంలోని బీఎఫ్ఎస్ఐ కోర్సుల గురించి వివరించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, సురేష్ బాబు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మితో కలిసి 13 మండలాల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో శుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. బడిబాటలో గతంలో కంటే 10% అదనంగా అభివృద్ది పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ కె ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ

రెండు మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పట్టాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలను లాగే
క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా

0: తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చి ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఈవేళ నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఇంటీరియర్ డిజైన్ రంగంలో తనను తాను నిరూపించుకున్న శ్రీ విఎం హరీష్ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం
2: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విఎం హరీష్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతను నిజం చేస్తూ సగటు భారతీయ విద్యార్థిలాగే ఇంజనీరింగ్లో బీటెక్ చేసి అందరిలాగా జాబ్ సీకర్గా ఉండడం ఇష్టం లేదు, నేను జాబ్ గివర్ అవ్వాలి, నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని కొత్త మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో తనను తాను నిరూపించుకున్న హరీష్ గారి విజయగాథని వారి మాటలోనే విందాం. నమస్కారం హరీష్ గారు.
3: నమస్కారం అండి.
2: సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసి తర్వాత మీ చాయిస్ ఇంటీరియర్ డిజైనింగ్ వైపు వెళ్ళారు. బీటెక్ చేసిన తర్వాత మీ ప్రొఫెషనల్ జర్నీ ఎలా మలుపు తిరిగిందో చెప్పండి.
3: బీటెక్ నాది 2014లో పాస్అవుట్ అయినాను సింబయోసిస్ పూణే నుండి. దెన్ లేటర్ ఆన్ నాకు అబుదాబీలో ఆఫర్ రావడం జరిగింది. బీటెక్ అవగా

0: అనే బీటెక్లో పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్లో నేను పూణేలో ఒక కంపెనీలో జాబ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నాకు ఇచ్చిన యాక్టివిటీస్ అనేది ఇంటీరియర్స్ వైపు ఇవ్వడం జరగడంతో, సో నాకు ఆ దాని మీద ఫోకస్, నా అభిప్రాయ రుచులు కూడా దాని మీద ఉండడం వల్ల, నాకు అక్కడ వెసులుబాటు కూడా దొరకడం వల్ల నాకు అది చేయడం చాలా ఈజీగా అనిపించింది, సులభంగా. లేటర్ ఆన్ నాకు అబుదాబి వెళ్ళి 2 ఇయర్స్ అక్కడ యాజ్ ఎ జేఈగా కూడా వర్క్ చేసినాను. అక్కడ కూడా నాకు ఇదే ఎక్స్పీరియన్స్ రావడం వల్ల, సో నాకు ఇందులో ఎక్సెల్ కావాలన్న అభిప్రాయం కొరకు నేను జాబ్ చేసిన వెంబటినే తదనంతరం నా ఓన్ ఫర్మ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హైదరాబాద్లోనే. ఇనిషియల్గా నేను పూణేలో వర్క్ చేస్తుండే కోర్ యాక్టివిటీస్ మీద, 2-3 యాక్టివిటీస్ మీద. లేటర్ ఆన్ ఒక ఫర్మ్గా ఎస్టాబ్లిష్ అవు టర్న్కీ కాంట్రాక్టింగ్ అని ఇప్పుడు ఆల్ ఓవర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఇంటీరియర్స్ అన్నీ మనం చేస్తామండి.
1: బాగుంది. అయితే ఏదైనా ఒక సంస్థ స్థాపించాలంటే అంత సులభమైన విషయం కాదు.
0: కరెక్ట్
1: సార్, మరి మీరు ఒక్కరే జాబ్ చేయడం కాకుండా నేను సొంతగా ఈ రంగంలో అభివృద్ధి సాధించాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో స్థాపించారు. మీ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వాటిలో మీకు గుర్తుండిపోయే ఆర్ మెమరబుల్ మూమెంట్ లాంటిది ఏమైనా షేర్ చేసుకోగలరా?
0: షూర్ అండి. 2017లో నా ఈ సంస్థని ఏర్పడడం జరిగింది. పూణేలో దాదాపు 2-3 ఇయర్స్ వరకు అక్కడే వర్క్ చేయడం జరిగింది. తెలిసిందే కదా అందరికీ, స్టార్టింగ్లో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అవన్నీ అధిగమిస్తూ మంచి కాంట్రాక్ట్స్ వచ్చే సమయంలో కోవిడ్ రావడం జరిగింది. లేటర్ ఆన్ లాక్డౌన్ వల్ల నేను మళ్ళీ తిరిగి మన హైదరాబాద్ రావడం, ఇక్కడ లాక్డౌన్ అయిపోయిన అక్కడ యాజ్ పర్ ప్రోటోకాల్స్ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. హైదరాబాద్ నాకు చాలా బాగానే ట్రీట్ చేసిందండి. ఇక్కడ ఉన్న కరెంట్ ఇన్ఫ్రా రంగంలో జరుగుతున్న అభివృద్ధులకు గాను, ఇతరత్ర రెసిడెన్షియల్ అభివృద్ధి పనులలో నా టైప్ ఆఫ్ వర్క్ అనేది ఈజీగా దొరకడం స్టార్ట్ అయింది. సో నాకంటూ 2-3 ఇయర్స్ అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నా టీమ్ అనేది ఒక ఏర్పాటైందండి. ఆల్రెడీ నాతోట నడుస్తున్న వాళ్ళు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతోట అసోసియేట్ అయ్యి వాళ్ళు కూడా హైదరాబాద్ రావడం, లాక్డౌన్లో కొన్ని ఛాలెంజెస్ అయితే స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు కొంత అయితే న్యూ ఫేస్ వర్క్ ఇవ్వడం ఎక్స్పీరియన్స్, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ నా ఫర్మ్కి లేదు కదండి. సో యా, అవకాశాలు వస్తాయి. ఇది కంప్లీట్లీ ఇక మనం నిరూపించుకోవాలి, వచ్చిన అవకాశాలని మనం నిరూపించుకోవడం. నాకు అలా పూణేలో ఒక ప్రముఖ సంస్థ అవకాశం ఇవ్వడం వల్ల అక్కడ నుంచి నా ప్రయాణం ముందుకు సాగింది.
1: మీరు అన్నట్టు హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో అప్పటికే ఎస్టాబ్లిష్డ్ ఇంటీరియర్స్ ఉన్నారు, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మరి మిమ్మల్ని మీరు మార్కెట్లో ఎలా ప్లేస్ చేసుకోగలిగారు, ఎలా ఆ బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోగలిగారు?
0: కరెక్ట్ అండి, చాలామంది ఉన్నారు. బట్ అదే క్రైసిస్ అనేది ఒక అవకాశం ఇస్తుంది అన్నట్టు, దాదాపు ఆ క్రైసిస్లోనే నాకు ఈ అవకాశం అనేది ఇంకా చాలా ఎక్కువగా అయింది. చాలా సంస్థలు కరెక్ట్ టైం బౌండ్లో ఇవ్వలేకపోవడం వల్ల నాకు ఫస్ట్ ఎవరైతే అవకాశం ఇచ్చినారో అదే సొసైటీలో నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ ఒక శాంపుల్ ప్లాంట్ లాంటిది చేయడం జరిగింది. దాని ద్వారా అది చూసి చాలామంది ఆ టౌన్షిప్కి సంబంధించిన వ్యక్తులు నాకు ఆ క్రైసిస్ మూమెంట్లో వర్క్ ఇవ్వడం అయితే జరిగింది. సో అలా అలా అలా అలా మౌత్ కన్వర్సింగ్ మీద నాకు వర్క్ అయితే రావడం జరిగింది.

0: ఎఫిషియన్సీ చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా మళ్ళీ తదనపు అవకాశాలు రావడం తప్ప, మీరంటూ మీ బ్రాండ్ వాల్యూ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం మార్కెట్లో ఏ యాడ్ కానీ మార్కెటింగ్ కానీ ప్రమోషన్ కానీ చేయలేదా?
1: ప్రస్తుతానికి హైదరాబాద్లో అయితే అంతవరకు ఏం చేయలేదండి, టు బి ఆనెస్ట్. ఏదైనా అంత మౌత్ కన్వర్సింగ్ వల్ల వచ్చినవే. బట్
0: బాగుంది.
1: యా, నా కోర్ అనేది అంతా దాదాపు మహారాష్ట్రలో ఉండడం వల్ల ఆన్గోయింగ్ మన ఫర్మ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మహారాష్ట్ర, బెంగళూరులో కూడా వర్క్స్ చేస్తూ ఉంటాము.
0: ఏ నగరాల్లో చేస్తున్నారు?
1: పూణే, ముంబై, కొల్హాపూర్, బెంగళూరు.
0: మీరు హైదరాబాద్లో ప్లేస్ అయ్యి ఉండి హైదరాబాద్ నుంచి హ్యాండిల్ చేస్తూ ఆ చోట ఎక్కడైతే ప్రాజెక్ట్ ఒప్పుకొని ఉండొచ్చు, దాన్ని ఫినిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది.
1: కరెక్ట్,
0: మరి దాన్ని ఫినిష్ చేయడానికి నమ్మకంగా మనుషులు కలిగి ఉండాలి. అలా నమ్మకమైన మనుషుని ఎలా
1: సో
0: సంపాదించుకోగలిగారు?
1: నేను ఎప్పుడైతే పూణేలో జాబ్ చేస్తున్నానో యాజ్ ఏ ఇంజనీర్గా, అప్పుడు నాకంటూ కొన్ని టీమ్స్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు. సో అందులో ఉన్న కొందరు వ్యక్తులు నాతోటి అసోసియేట్ అవ్వడం, మా పనితనం నచ్చి మేమంతా అసోసియేట్ అయ్యి మేమంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తుండే వాళ్ళము. సో అదర్ దెన్ హైదరాబాద్ వెళ్ళడం వల్ల నేను కూడా వెళ్తాను, పూణేలో వర్క్ ఉన్నా వెళ్తాను, ముంబైలో వెళ్తున్నా వెళ్తాను. బట్ స్టార్టింగ్ 3-4 డేస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మెటీరియల్ డిప్లాయ్మెంట్ కానీ, డ్రాయింగ్స్ డిప్లాయ్ చేయడం, లేబర్స్ డిప్లాయ్మెంట్ అయ్యేంత వరకు అక్కడ ఉండి, తర్వాత ఏదైతే టీం నాతో వచ్చిందో దాంట్లో నుంచి ఇద్దరు ముగ్గురిని సూపర్వైజర్గా నియమించి వాళ్ళు అక్కడ వర్క్స్ వాళ్ళు చూసుకుంటారు, అంటే నా సూపర్విజన్లో అంతా
0: జరుగుతుంది.
1: జరుగుతుంది.
0: బాగుంది. ఏ వ్యక్తికైనా ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా కుటుంబం తాలూకు సహాయ సహకారాలు ఎప్పటికీ అవసరం అంటారు. అలా మీ స్వగ్రామం బాల్యం విశేషాలు చెప్తారా?
1: యా అండి, ష్యూర్. మాది నేటివ్ నిజామాబాద్ డిస్టిక్ బోధన్ అండి, స్వగ్రామం రుద్రూర్. అక్కడ నుంచి మా నాన్నగారు తన వృత్తిరీత్యా బోధన రావడం జరిగింది. హీస్ అన్ అడ్వకేట్ అండి. అమ్మ హౌస్ వైఫ్, నేను వాళ్ళకి మొదటి సంతానం. నా తర్వాత మా చెల్లి, తను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. వెల్, మా నాన్న చూసిన డ్రీమ్స్ ఏనండి ఇవన్నీ. అంటే
0: అంటే
1: తను
0: ఇంట్లో లేదు పీస్ఫుల్గా, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు రఫ్ పాత్ ఎంచుకున్నావు, కష్టపడాల్సి వస్తుందేమో కదా బిజినెస్ అంటే అని నెగేషన్ రాలేదా?
1: లేదండి, రాలేదు. లక్కీలీ ఆ సపోర్ట్ ఏదైతే డాడ్ దగ్గర ఉండే, జాబ్ తను మేము అనుకుందంటే ప్రాథమికంగా జాబ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు నేను అదే ఊహించుకొని వెళ్ళింది పూణేకి. బట్ అక్కడికి వెళ్ళిన అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు చూసిన ఛాలెంజెస్, నేను ఈ ఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేసి నాకు నేనుగా జాబ్లో ఉంటే నా వరకే ఆగిపోతుంది, నేను కొందరికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఈ ఫర్మ్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. దెన్ నాన్న సపోర్ట్, అంటే మంచి కాలేజ్లో అడ్మిషన్ రాగానే తను వెనకాడకుండా నన్ను అక్కడికి పంపించడం జరిగింది. ACCC ద్వారా అక్కడ ఎంట్రన్స్ వచ్చింది ఉండే
0: సింబయోసిస్.
1: సింబయోసిస్లో. అవునండి. సో తను ఇంటి నుంచి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండేది.
0: మీరు అన్నట్టు మీ ఆలోచనలో నేను జాబ్ సీకర్గా ఉండిపోకూడదు, జాబ్ గివర్ అవ్వాలి, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలి అని ఒక వ్యక్తిగా మొదలై ఇప్పుడు ఆర్జీ ఇంటీరియర్స్గా ఎదిగారు.
1: అవునండి.
0: మరి మీ అనుభవంలో భాగంగా ఇప్పుడు పూణెలో పనిచేశారు, తర్వాత వృత్తిరీత్యా అబ్రాడ్ దుబాయ్ అను అబుదాబి వెళ్ళొచ్చారు. పని విషయానికి వస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనండి, వర్కింగ్ అవర్స్ అనండి, కల్చరల్గా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి
1: అవునండి.
0: ఇక్కడికి అక్కడికి ఎలాంటి వ్యత్యాసం ఉంది ప్రొఫెషనల్గా?
1: మన భారతదేశంకి సంబంధించి వాతావరణం చాలా గొప్పదండి. ఇక్కడ వర్షం, ఎండ, చలి అన్ని సరి పరిణామాలు ఉంటాయి. వేరస్ గల్ఫ్ కంట్రీస్లో అలా కాదు. అక్కడ ఎండ రీత్యా వర్క్ చేయడం, మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి 12 వర్క్ చేయడం, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మెయిన్లీ వచ్చి 12 to 4 ఆపేసి మళ్ళీ 4 to రాత్రి 9 వర్క్ చేయడం, చాలా డిఫరెంట్ ఛాలెంజెస్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. వేరస్ ఇండియాలో మనకున్న ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనము చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది, లేబర్ కానీ, అసోసియేట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ. ఇక్కడ రెస్ట్ మోడ్ అనేది ఉండదు కరెక్ట్గా, అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు.
0: అంటే మీరు అనేది డిమార్కేషన్ ఉండదంటారా టైం?
1: కరెక్ట్ అండి, కరెక్ట్. ఐటీ వర్క్ అయితే ఓకే, బట్ సివిల్లో అయితే అలా ఉండదు, నిరంతరం
0: ఓకే.
1: చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు మెట్రో పనులు కూడా చూస్తారు, ఏ రోజు ఆగదు. సో అలా
0: పగలు రాత్రి జరుగుతూ ఉంటాయి,
1: జరుగుతూ ఉంటాయి, వర్షం, పగలు, రాత్రి అన్ని అలా జరుగుతూ ఉంటాయి. సో నేనేమనుకున్నా అంటే అక్కడ నుంచి వచ్చిన అక్కడ నాట్ టు ద వెరీ, అంటే చాలా ఎక్కువ వర్క్ కాదు, అది మన క్లైమేట్ కండిషన్స్ అట్లా సపోర్టివ్ కాబట్టి మనకున్న టైం ప్రకారం అక్కడున్న హెచ్ఆర్ కల్చర్ అంటే ఎంతో కొంత మన దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నా ఫామ్లో మాత్రం అవి నడిపిస్తున్నానండి.
0: టు డిమార్కేట్ ద టైమ్ లైన్ బిట్వీన్ పర్సనల్ లైఫ్ అండ్
1: ప్రొఫెషనల్ లైఫ్.
0: బాగుంది, మంచి ఆలోచన.
1: యా
0: అయితే మరి మీరు ఇప్పుడు ఇలా అక్కడికి ఇక్కడికి వాతావరణం తాలూకు చేంజెస్ కావచ్చు, వర్కింగ్ తాలూకు చేంజెస్ కావచ్చు, రిమైనింగ్ కల్చరల్ చేంజెస్ కావచ్చు, ఇలా ఇంకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా డే టు డే యాక్టివిటీలో? మీరు అన్నారు ఇప్పుడు టీం రెడీ అయిన తర్వాత టీంని హ్యాండిల్ చేయాలి, టీంలో వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు కోవిడ్ టైంలో ఇబ్బంది పడ్డాం, మెటీరియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎలాంటి డే టు డే ఛాలెంజెస్ ఎక్కువగా ఫేస్ చేశారు?
1: యా అండి, ఛాలెంజెస్ అయితే ఫేస్ అయినాయి. బట్ లక్కీలీ క్లయింట్స్ కూడా అప్పుడు

0: కండిషన్స్ ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ టైం లైన్ బౌండ్, అంటే జనరల్గా 2-3 మంత్స్లో అయిపోతుంది ఒక ప్రాజెక్ట్, వెరాజ్ కోవిడ్ వల్ల 4-4.5 మంత్స్ వరకు జరగడం జరిగింది. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అదే, అండ్ ఇప్పుడు అన్ని గైడ్ లైన్స్ లోపు పనిచేయాలి మనం, టైం బౌండ్స్ ఉండేవి. సో ఆ దాని ప్రకారం ఛాలెంజెస్ అయితే ఫేస్ అయినాము, బట్ లక్కీలీ క్లయింట్స్ నుంచి సపోర్ట్ రావడం, దెన్ నాకు నాతో అసోసియేట్ ఉన్న టీమ్, అంటే మేము ఎలా వర్క్ చేస్తాము ఇదంతా వాళ్ళకి తెలియడం వల్ల స్మూత్గానే ట్రాన్సిషన్ అయింది. సాయిల్లో టర్మైట్ ప్రాబ్లం అనేది మధ్య చాలా ఎక్కువగా వస్తుంది,
1: చెదలు.
0: సో దీన్ని నివారించడానికి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లలో సాయిల్లో పదనతనం ఎక్కువ ఉండడం వల్ల, హ్యూమిడ్ వల్లనో వాట్ మేడ్ బీన్ ద రీజన్, చెదలు అనేది వచ్చి ఓ 2-3 ఇయర్స్ లోనే ఇంటి ఫర్నిచర్ అంతా చెదలు పట్టడం, దాంతో ఇబ్బంది పడడం మనం చూస్తూ వింటూనే ఉంటాం. సో అలాంటి వాటికి నా ఈ ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే, క్యార్కస్ అని అంటారండి వార్డ్రోబ్ మేకింగ్ లో, ఇంటీరియర్ చేయించుతున్న వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని మీరు గ్రానైట్ తో కనుక చేయించుకుని ఉంటే సో రాయికి అనేది చెదలు రాదు. అండ్ అలానే సీలింగ్ లో కూడా చాలా మంది కొంత ఇబ్బందులు వస్తున్నాయి, సీలింగ్ లో కూడా చెదలు పట్టడం, ఫాల్ సీలింగ్ లో. సో దానికి జిప్సమ్ బోర్డ్ అని అంటారు మార్కెట్ లో, దానికి ప్రత్యామ్నాయంగా మీరు పిఓపి బోర్డ్ అని ఉంటుంది, ఇది వాడుకోవడం వల్ల సో ఎవరినన్నా మీరు ఎవరికైతే హైర్ చేసుకుంటారో వాళ్ళకి
1: చెప్పి
0: ఇది చేయించుకో తీసుకోవాలి, అంటే మనం చెప్తే వాళ్ళు చేస్తారు ఏదన్నా. మీరు ఒకవేళ మార్కెట్ లో మంచి రేట్ ప్లై వాడితే దానికన్నా 10-15% తక్కువలోనే గ్రానైట్ మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వెల్ నోన్ బ్రాండ్ ఉంది, దాని బీడబ్ల్యూపీ ఓరియంటెడ్ అని మనకు రకరకాల గ్రేడ్స్ ఉంటాయి మార్కెట్ లో, అది అబౌట్ 130-120 రేంజ్ లో వస్తాయి ప్లైవుడ్. వేరేజ్ మనకు ఈ గ్రానైట్ లో నాట్ వర్జిన్ గ్రానైట్, అంటే మనం కొద్దిగా కమర్షియల్ గ్రానైట్స్ అని కూడా దొరుకుతాయి, మీరు గ్రానైట్ షాప్స్కి వెళ్తే తెలుస్తుంది, అందులో 70-80 రూపీస్ రేంజ్ లో మీకు గ్రానైట్ రావడం అందుబాటులో రావడం ఉంది మార్కెట్ లో. సో అక్కడే మీరు 30-20 రూపీస్ స్క్వేర్ ఫీట్ లో కట్ చేసుకుంటున్నారు, అంటే మీకు తగ్గినట్టే కదా.
1: అంటే ఇప్పుడు మీరు అనేది ప్లైవుడ్ కాకుండా గ్రానైట్ పోవడం వల్ల ఖర్చు ఏం పెరగదు,
0: ఖర్చు ఏం పెరగదు, ఇంకా తక్కువ ఖర్చు. దీని మేకింగ్ లో కొంత స్కిల్ అవసరం కాబట్టి
1: వాళ్ళు ఛార్జ్ చేయొచ్చు,
0: లేబర్ లో ఛార్జ్ అవుతుంది, బట్ ఓవరాల్ గా చూసుకున్నా కూడా ప్లై మీదకి వెళ్ళి గ్రానైట్ అనేది 10-15% అయితే తక్కువే అవుతుంది. సో ఇక్కడ మీరు చెదల్ని మినహాయిస్తున్నారు, సో అక్కడ మీకు రేట్ లో అంటే డీవియేట్ కావడానికి ఏం లేదు, అండ్ క్వాలిటీలో కూడా డీవియేట్ కావడానికి ఏం లేదు, రాయికైతే చెదలు రాదు కదండి, దట్ అదొకటి మేము కనుక్కుంది. ఇంకోటి ఫాల్ సీలింగ్ లో మనం వాటర్ ప్రూఫింగ్ చేసిన ఎక్కడో మైన్యూట్ వాటర్ లీకేజ్ వల్ల చిమ్మ రావడం, మాయిస్చర్ ఏర్పడడం, దాంతో ఫంగస్ రావడం, అది కొన్ని ఏళ్ళకి సీలింగ్
1: పడిపోతుంది.
0: సో మీరు పిఓపి షీట్ అనేది వాడితే పిఓపి అబ్జర్బ్స్ వాటర్ అండి, సో అది మీకు ఎంతో కొంత మాయిస్చర్ కానీ ఫంగస్ డెవలప్ కాకుండా చేసి లాంగ్ రన్ లో మీకు బాగుంటుంది. ఏదో ఇప్పుడు కాని చేసినాం కానీ సపోజ్ మనం ఒక 7 లాక్స్ పెట్టుకొని బడ్జెట్ లో చూస్ చేసుకొని డౌన్ ద 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది పోతే మళ్ళీ ఒక 5 అయితే ఆల్మోస్ట్ మీకు 12 లాక్స్ అయిపోయింది, మళ్ళీ మీ టైం వేస్ట్ అంతా. దీనికన్నా ఒకటేసారి మంచిగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి, క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దు. క్వాలిటీ కాంప్రమైజ్ కానీ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు
1: చూస్ చేసుకోవడం
0: చాలా ఇంపార్టెంట్.
1: ఈ మాటలో అన్నారు, నేను ఫర్మ్ పెట్టాలి, నా కష్టంతో నిలబడాలి, నన్ను నేను ఈ రంగంలో నిరూపించుకోవాలి అని ఖచ్చితంగా మొదలు పెట్టారు. ఎప్పుడైనా అది డబ్బుల విషయంలో కావచ్చు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఎందుకు మొదలు పెట్టానరా దేవుడా, తలకు మించిన భారంలా ఉంది అని ఇప్పుడు అనిపించిందా? అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా దాటగలిగారు, అంటే ఆ కష్టం నుంచి ఎలా బయటకు వచ్చారు?
0: బయట ఈ ఫీల్డ్ అయితే ఎంచుకున్నది నేనే కదండి, ఇందులో ఎక్సెల్ అవ్వాలన్న తపన నాదే. సో కష్టాలు అన్నిట్లో ఉంటాయి, జాబ్లో ఉంటాయి, బిజినెస్లో ఉంటాయి, దాన్ని ఆ టైంని అధిగమించాలి అంతే. సో ఆ ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు ఇవి అన్ని స్ట్రెస్ బ్యాలెన్స్ చేయడానికి ఎటన్నా వెళ్ళడం చేయడం అట్లా చేస్తుంటాను. బట్ యా, ఇది ఇష్టమైన పని కాబట్టి ఇష్టమైన కష్టం తక్కువ అనిపిస్తుంది, అదొకటి నమ్ముతాను. బట్ ఛాలెంజెస్ అన్నిట్లో ఉంటాయి, జాబ్లో అందరికీ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంది. బట్ లక్కీలీ టీమ్ మంచిగా ఉండడం వల్ల కొన్ని అప్ డౌన్స్ అవుతూ ఉంటాయి, పేమెంట్ రిలేటెడ్ కానీ మెటీరియల్ రిలేటెడ్ కానీ, మన ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ వల్ల లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ యా, సరైన వేలో కన్విన్స్ చేస్తే ఎవరన్నా కన్విన్స్ అవుతారన్నది.

0: మీరు ఒక 10 సంవత్సరాలు ఈ ఇంటీరియర్ విభాగంలో పనిచేస్తూ మీ అనుభవాలతో సొంతగా వ్యక్తిగా మొదలయ్యి ఆర్జీ ఇంటీరియర్స్గా ఎదిగి టీమ్ ఆఫ్ వర్కర్స్ని కలిగి ఉండి లీడ్ చేస్తున్నారు. ఇదే ఫీల్డ్కి రావాలనుకున్న ఒక విద్యార్థి కావచ్చు, లేదా ఒక బడ్డింగ్ స్టేజ్లో ఉన్న వ్యక్తి కావచ్చు, వారికి ఏం సజెషన్ ఇస్తారు? అంటే ఈజ్ ఇట్ లైక్ చాలా స్కోప్ ఉంది, పొటెన్షియల్ ఉంది ఈ ఫీల్డ్లో, ఈజీ మేకింగ్ మనీ అని చెప్తారా, లేదు బాబు చాలా కష్టతరమైన బాధ్యత ఉంటుంది ఇక్కడ అని వాన్ చేస్తారా? సో వాట్ డూ యూ సజెస్ట్?
1: ప్రతి ఫీల్డ్లో అప్ డౌన్స్ అనేది సహజం అండి. ఇష్టం ఉండి చేస్తే ఏదన్నా మనం అధిగమించవచ్చు. యా, ఇందులో ఈజీ మేకింగ్ మనీ అయితే కాదు, అట్లని చెప్పి టఫ్ కూడా కాదు. ఇందులో ఎవరైతే రావాలనుకుంటారో, యూత్ కానీ ఇంజనీర్స్ కానీ, బీ ష్యూర్ అబౌట్ యువర్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ, టైం డెలివర్, ఈ 3 టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ, ప్రొడక్టివిటీ, టైం టు డెలివరీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా బిజినెస్లో. ఎందుకంటే ఏదైనా పెద్ద ఫర్మ్ స్టార్ట్స్ విత్ అన్ ఇండివిజువల్, లేటర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి అది పైకి వెళ్తుంది. సో ఇదంతా టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనము క్లయింట్ని సాటిస్ఫై చేయడం, క్లయింట్ తాలూకు రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో చాలా ఆచితూచి అడిగేయాలి. ఏదైతే ఈజీ అని కాదు, అట్లని చెప్పి కష్టం కూడా కాదు, ఎంచుకున్న మార్గంలో ముందు ప్రయాణం చేయడం చాలా ఇంపార్టెంట్.
0: హరీష్ గారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రంగం ఏదైతే ఉందో అంత ఈజీ మేకింగ్ మనీ వచ్చేది కాదు, కొంచెం కష్టపడాలి, మనల్ని మనం నిరూపించుకోవడానికి నిలదొక్కుకోవాలి, ఆ రోజువారీ ఇబ్బందులను ఎదుర్కొంటూ సాగాల్సి ఉంటుంది అని అన్నారు. అలా మరి మీకు మీ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకోవడానికి, ముందుకు నడవడానికి వాట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ మోటివేషన్ మీకేంటి, మీరు ఎలా స్ఫూర్తి పొందుతారు?
1: ప్యాషన్ అండి, ఇది నేను ఎంచుకున్న ఫీల్డ్ ముఖ్యంగా. సో నేను ఇక్కడ గివ్ అప్ ఇవ్వలేను, ఏదో ఒక చిన్న సాకో చిన్న అబ్స్ట్రక్షన్ తోటో నన్ను నేను ఆపుకోదలుచుకోలేను. అంటే సో నేను ఒక స్థాయికి ఎదగాలని అన్వేషించి స్టార్ట్ చేసిన ఫామ్ కాబట్టి, యా, ఎవ్రీడే నాకు ఆ గోల్ అనేది రిమైండ్ అవుతుంది. చిన్న చిన్న అబ్స్టాకిల్స్ అందరికీ ఉంటాయి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. సో అది నా మోటివేషనే నన్ను డైలీ ఛాలెంజెస్ని ఈజీగా మూవ్ ఆన్ చేయడానికి.
0: ఇష్టపడి పనిచేస్తే ఏది కష్టం అనిపించదు, ఏదైనా ఎదుర్కొని మనం ముందుకెళ్ళచ్చు అంటున్నారు. ఈనాడు భారతదేశంలో ఎవరికైనా ఒక మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ.
1: కరెక్ట్.
0: వాళ్ళ కళని సాకారం చేసుకునే నేపథ్యంలో సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోతుంది, దాని తర్వాత మీ ఇంటీరియర్ వర్క్ వస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఇంటీరియర్ వర్క్ అలొకేట్ చేసే ముందు? ఏ విషయాల్లో దృష్టి పెట్టాల్సి ఉంటుంది? ఏమైనా బేసిక్గా కామన్ మ్యాన్ మిస్టేక్ అంటారు కదా, అలా అలా తెలిసి తెలియకపోవడం వల్ల ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని అవాయిడ్ చేయడం కోసం ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి?
1: యావరేజ్గా 10 ఫ్లాట్స్ కనుక నేను తీసుకుంటే, ఇంతవరకు 10 ఫ్లాట్స్లో 2 ఫ్యామిలీస్ ఆర్ 3 ఫ్యామిలీస్ అల్ట్రా లగ్జరియస్ ఇంటీరియర్స్ చేయాలని అనుకుంటారు. బడ్జెట్కి వాళ్ళకి కొద్దు ఉండదు.
0: ఓకే.
1: ఒక 4-5 మెంబర్స్ ఎలా ఉంటారు అంటే, బేసిక్ కామన్ థింగ్స్ ఉండాలి, మనం చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే ఈ మనీ స్పెండింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కరెక్ట్ బయర్స్ ఉన్నారు, మార్కెట్ ప్రైసెస్ కానీ ఇవన్నీ. కొందరు మేబీ నా ఇల్లు ఇలా ఉండాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు స్పెండ్ చేసేదాన్ని వెనుకాడారు. మేము నా క్లయింట్స్ తోటి వాళ్ళ కొలీగ్స్కి జరిగిన ఇబ్బందులు, అంటే మీరు కొద్దిగా ముందు పరిచయం ఏమంటే మీకే ఇచ్చేవాళ్ళం అన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ నుంచి తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకొని ఫస్ట్ మనం బడ్జెట్ నిర్ధారణ చేసుకోవాలి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత అయినా పర్లేదు, బట్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మీరు వర్క్ ఇవ్వడం చూసుకోవాలి. ఎవరికైనా వ్యక్తికి మంచి ఫర్మ్ని మీరు ఎన్నుకోండి, లేకపోతే ఇండివిజువల్ అయినా మనము సేఫ్గా ఉండడానికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు కనీసం 7-6 లాక్స్ అన్న మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి. క్వాలిటీ ఎవరిస్తున్నారు అనే దాని మీద మీరు ఫోకస్ కావాలి. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ వెళ్ళి చూడడం, 2-3 ప్రాజెక్టులు చూడడం, అండ్ ఆ ప్రాజెక్ట్ ఎన్ రోల్ అయింది, కనీసం 2 ఇయర్స్లో ఎట్లుంది దాని ఫంక్షనాలిటీ,

0: ఎవరైతే వర్క్ ఇస్తున్నారో అయినా క్లియర్ ఉండాలి, నాకు ఇది కావాలి, నేను ఇక్కడ ఇలా అనుకున్నా. సో దాని దగ్గర స్పెండింగ్ ఫస్ట్ కొటేషన్ రూపకంగా తీసుకొని నెగోషియేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి.
1: ఇంటీరియర్ రంగంలో మీ అనుభవంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు, మరి భవిష్యత్తు మీ ప్రయాణం ఎటువైపు, ఏం సాధించాలనుకుంటున్నారు?
0: యా డౌన్ ద లైన్ అండి, గ్రాడ్యుయేషన్ అయినక్కడ మీకు చెప్పింది జాబ్ చేస్తూ వచ్చిన ఆలోచననే ఇది, ఈ ఫామ్ పెట్టుకోవాలని. నేను వచ్చిన పరిస్థితుల వల్ల నేను స్టార్ట్గా ఇది చిన్న తరాలు స్టార్ట్ చేసి ఇప్పుడు మన సంస్థలో దాదాపు 30 నుంచి 45 మంది ఉపాధి పొందుతున్నారండి. ఇక్కడ నుంచి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలని, ఇన్ఫ్రా వైపు అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నాను. సో దాంతో నా ఆస్పిరేషన్స్ నా అంబిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవుతూ నేను ఎవరికైతే ఉపాధి కలిగించగలుగుతానో సమ్ వాట్ కాంట్రిబ్యూషన్ నా తరపున సొసైటీకి ఇవ్వగలుగుతానని నేను అనుకుంటున్నాను.
1: బాగుంది హరీష్ గారు, వ్యక్తిగా మొదలైన మీరు ఒక సంస్థగా ప్రత్యక్షంగా 35-40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, పరోక్షంగా ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మీ ఆశలు ఆశయాలు ఇదే రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ వైపు ఎదగాలని కోరుకుంటున్నారు. మేము మా ఆకాశవాణి తరపున మీరు మరింత ఎత్తుకు ఎదిగి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని, తద్వారా సమాజం వైపు అందరం అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్కారం అండి, థ్యాంక్ యూ.
2: సుపదం.

0: సుపథం సామాన్యుని విజయ్ గాథ శీర్షికన ఇంటీరియర్ డిజైన్ రంగంలో తనను తాను నిరూపించుకున్న శ్రీ విఎం హరీష్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇందులో చాలా మంది గమనిస్తుంటాము సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని, సమస్యల్లో ఇరికి కేసుల్లో ఇరిగిపోతున్నారని వింటూ ఉంటాం. సో ఈ సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా అయితే జనాల్ని ఉచ్చులో పడేసి ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ముందు, సైబర్ నేరాలంటే ఏ రకంగా ఉంటాయి, అది ఎలా చేస్తారు, వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటి?
1: సైబర్ నేరాలు అనేవి చాలా విధాలుగా ఉంటాయి సార్. ఏ క్రైమ్ అయినా సరే ఓకే, ఒక డిజిటల్ మీడియం, ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా చేసేది సైబర్ క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా ఈరోజు మన ఇంట్లో ఆర్ మన చేతుల్లో ఈ టైం లోపల ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇలాంటివి. అవి ఉపయోగించే ముందు మనము సైబర్ హైజీన్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలకు కానీ మనం నేర్చుకోవాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అది కొన్ని తెలిసి చేసే తప్పులు, కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి అవుతుంటాయి. రెండోది, దీంట్లోపల కొంతమంది గ్రీడ్కి పాలవుతారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇలాంటి గ్రీడ్ని చూపించేసి వాళ్ళు దాన్ని సైకాలజికల్ మానిపులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: జీవితంలో ఆశ ఉండడం కరెక్టే కానీ దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
1: కరెక్ట్ సార్. అంటే దురాశ కూడా ఎలా అంటే, నేను అస్సలు పని చెయ్యను, బట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఎలా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మీకు చూయిస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చూయించేది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జనరల్ గా ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు, 4 రోజులకు 20,000 అయింది, 15,000 అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపిస్తారు. కానీ అది ఎప్పుడు మిమ్మల్ని డ్రా చేయనివ్వరు. సో ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు డ్రా చేయనిస్తున్నారా లేదా అని చెప్పేసి.
0: అంటే ఏదైనా మీరు ఆన్లైన్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మీ డబ్బుని డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, ఆ లాభాలు ఏదైతే చూపిస్తున్నారు
1: అది మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చెప్పేసి. అంటే మనం బ్యాంక్ లోపల కొన్ని డబ్బులు వేసామనుకోండి, 10,000 వేస్తే ఆ 10,000 తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ ల లోపల వాళ్ళు చేయగానే స్టేట్మెంట్ పంపిస్తుంటారు, మీ అమౌంట్ 5,000 నుంచి 20,000 అయింది, 50,000 అయింది అని చెప్పేసి, ఇంత ప్రాఫిట్ లోపల ఉంది అని చెప్పేసి. కానీ ఆ డబ్బుల్ని ఎప్పుడు వాళ్ళు విత్డ్రా చేయనివ్వరు, ఇంక్లూడింగ్ మీ సొంత డబ్బుల్ని. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 10,000 ఉంటుంది, దాన్ని విత్డ్రా చేయనివ్వరు. అది మీకు ఫస్ట్ ట్రిగ్గర్ కావాలి ఆలోచించడానికి. ఓకే, మిగతా డబ్బులు మీరు ప్రాఫిట్ లోపల ఏం చేసింది లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫస్ట్ రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది కూడా ఇవ్వట్లేదు అనుకుంటే అది మీరు ఫస్ట్ కాషియస్ గా మీరు చూసి దాన్ని ముందు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకుంటే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలా అనేది మీ ఇంటెన్షన్ లోపల ఉంది అనుకుంటే, మీ ఇన్వెస్టెడ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మినిమల్ లాస్ తోటి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అది వెళ్ళేసి మీరు టైంకి చేశారనుకోండి, నేను ఎంతో మంది క్లయింట్స్ ని చూశాను, లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది 30 లక్షలు దాటి కూడా ఉంది, చాలా మందికి 30 లాక్స్ 40 లాక్స్ పోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, నా డబ్బులు పోయాయి రిటర్న్ చేసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది ఈ టైం పీరియడ్ కూడా 3 మంత్స్ 4 మంత్స్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు 10,000 రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక నెల తర్వాత ఇంకొక 50,000 లక్షల లోపల అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 4 మంత్స్ 6 మంత్స్ పీరియడ్ కి ఒక క్షణం లోపల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఈరోజు. NEFT కానీ, RTGS, UPIలో అయితే చేతిలోనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల మీ డబ్బులు క్షణాల లోపల చేతులు మారిపోతాయి. మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, బట్ మీరు ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే లోపే మీ డబ్బులు 4 మంది చేతుల లోపల మారిపోతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ కు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. అక్కడ ఇంతకు ముందు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, మనం ప్రీ కరోనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ గోల్డెన్ పీరియడ్ 1 డే వరకు ఉండేది, దాని తర్వాత అది తగ్గేసి 4 అవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్స్ అంటే మీరు రియలైజ్ అయ్యేంత లోపు మీతో ఒక సైబర్ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి అప్పటికే అది 2-3 బ్యాంకులు చేయి దాటిపోతుంది. సో దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ కి కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాడుతున్నారు.

0: అండ్ దే ఆర్ ఎంపవర్డ్ టు డూ ఇట్. కానీ ఒకసారి అది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వచ్చేది ఇబ్బందులు ఏంటంటే డబ్బులు రికవర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం. నేను చూసే కేసెస్ లోపల 2-3 అకౌంట్స్ కి మారిపోతుంది. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు ఉందనుకోండి, 3-4 డిఫరెంట్ అకౌంట్స్ కి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని L1, L2, L3, Level 1, Level 2, Level 3 అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. Level 3 అకౌంట్ కి వెళ్లేంత వరకు డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అక్కడ. సో విత్డ్రా అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్ గా పోలీస్ అక్కడికి వెళ్లి వెరిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జూరిస్డిక్షనల్ ఇష్యూస్ అనేవి పోలీస్ వాళ్ళకు అందరికీ వర్తిస్తాయి,
1: కాంప్లికేట్ అవుతుంది,
0: అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇబ్బందులు అనేది డబ్బులు రికవర్ లోపల ఇబ్బందులు అనేది మెయిన్ గా ఇక్కడే అవుతుంది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
0: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యం. అవేర్నెస్ రెండు రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ గా ఒకటి.

0: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
1: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యము. అవేర్నెస్ రెండు రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ గా ఒకటి. లేదు అనుకుంటే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఎలాంటి వెబ్సైట్స్ ని మనం ఓపెన్ చేయాలి లేదు, ఇదంతా ఒకటి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన అవేర్నెస్ ఏంటంటే రెగ్యులర్ గా కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లోపల కూడా ఎన్నో సైబర్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ హై లెవెల్ సైబర్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన వల్ల కాని విషయాలు ఇలాంటివి. సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి.
0: కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
1: Yes.
0: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గోల్డెన్ పీరియడ్ ఒక వన్ డేలో గనక మనం కంప్లైంట్ చేస్తే కొద్దో గొప్ప బ్యాంక్ ట్రాన్సాక్షన్ల పైన ఇన్వెస్టిగేషన్ చేసి అమౌంట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపే ప్రయత్నం అని ఉండేది. బట్ ప్రస్తుతం ఉంది పెరుగుతున్న డిజిటలైజేషన్, మానిటరీ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్ వల్ల క్షణాల్లో డబ్బులు చేయి మారిపోతుంది. అది ఎక్కడ పోతుందో దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఇలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్సే కాకుండా సైబర్ క్రైమ్స్ లో ఇంకేమైనా అంటే హ్యాకింగ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా
1: సార్? సైబర్ క్రైమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య లోపల వాటి లోపల మాల్వేర్ ని ఇన్స్టాల్ చేసి పంపించే ఎస్ఎంఎస్ అంటే వైరల్ అయ్యే మెసేజెస్ ఉన్నాయనుకోండి. మనం చూడడానికి అదొక సింపుల్ కామెడీ క్లిప్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపల మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించడము, లేదా అనుకుంటే గవర్నమెంట్ పేరు పైన మనము చూసేసి వాళ్ళది సమ్ సర్క్యులర్ ఉంది, జియో వచ్చింది అని చెప్పేసి ఫ్రాడ్గా పంపించడము. రీసెంట్గా నేను పర్సనల్గా చూసిన దాంట్ లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు. ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లోపల ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వగానే మనకు మాల్వేర్ బట్టి దాంట్ లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్నిట్ల లోపల మాల్వేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మన గ్రూప్ లోపల వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అందరికి మెసేజ్లు పోతాయి. నేను కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, స్టక్ అయి ఉన్నాను, ఇక్కడ అర్జెంటుగా ఒక 8,000 అవసరం ఉంది, 10,000 అవసరం ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో నేను రిటర్న్ పంపించేస్తాను అని చెప్పేసి. అంటే అది అఫీషియల్ పర్సనల్ అకౌంటే హ్యాక్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజెస్ పోతూ ఉంటాయి. అది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని మాల్వేర్స్ల లోపల మన ఓటీపీస్ ని అది తీసుకునే వాళ్లకు డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓటీపీస్ జనరల్ గా 4 డిజిట్ 6 డిజిట్ కానీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి అది వాళ్ళ దగ్గరికి రిటర్న్ వెళ్తుంది. సో మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మెసేజెస్ ని ఎవరైతే మాల్వేర్ డెలివరీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటివి చాలా సాఫిస్టికేటెడ్వి. ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఈ విషయం మనకు తెలియగానే ఫోన్ ని మనం ఏరోప్లేన్ మోడ్ లోపల పెట్టేసి సిమ్ కార్డ్ తీసేసి సెపరేట్ ఫోన్ యూజ్ చేసుకోవడము, ఆ ఫోన్ ని టోటల్ గా రీసెట్ చేసేసి కరెక్ట్ గా మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ మనకు ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది. సో ఇదంతా జరగడానికి కారణాలకి మెయిన్ గా 2-3 విషయాలేండి. మనము ఎలాంటి వెబ్సైట్స్ ని ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఫోన్ కానీ టాబ్లెట్ కంప్యూటర్ని కానీ రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల లోపల మాక్సిమం ఏవైతే వల్నరబిలిటీస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల ఉంటాయో ఆపరేటింగ్ సిస్టమ్ లోపల అవన్నీ తగ్గుతాయి దాంట్లో. థర్డ్ థింగ్ మనము ఏంటంటే ఎవరన్నా పంపించిన మెసేజెస్ ని మనం మన కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇన్స్టాల్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. సో ఇవన్నిట్ల లోపల నేను చెప్తున్నట్టు కామన్ సెన్స్ మినిమల్ సైబర్ అవేర్నెస్ ఉందనుకోండి 80-90% విషయాలన్నీ తగ్గుతాయి.
0: అడ్వకేట్ అనంత్ గారు, సామాన్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే గృహిణులు అంటే పెద్దగా లిటరసీ లేని వాళ్ళు అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటారు, అలాగే వ్యవసాయదారులు ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని జీవనంగా సాగించే వాళ్ళు, వీళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో 4 డబ్బులు పెట్టేసి ఈఎంఐలో తీసేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అని అనుకుంటుంటారు. గతంలో ఉండే బటన్ల ఫోన్లలో ఇంత సమస్య వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్కి లింక్ అయిపోయి ఏ సైట్స్ ని ఆశపడి చూసినా, ఏ సైట్స్ మమ్మల్ని డైరెక్ట్ చేసినా, ఈ ముఖ్యంగా మీరన్నా ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేయగానే ఫోను అకౌంట్ డీటెయిల్స్ ఫోటోస్ అన్ని హ్యాక్ అయిపోతున్నాయి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి.
1: అవును సార్,
0: అది ఎలా ఉంటుందంటారు
1: సార్? అందుకే ముందు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్ సేల్స్ అనేది విచ్చలవీడిగా పెరిగిపోయింది సార్. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్ మోడ్ లోపల ఎడ్యుకేషన్ కావడం, కానీ దాన్ని ఒక శానిటైజ్డ్ వే లోపల చేయాలి అని చెప్పేసి ఇంతవరకు ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము ఇప్పుడు మన

0: ఇంట్లోపల చాలామంది ఫ్యామిలీస్ల లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళు కిచెన్లోకి వచ్చినప్పుడు తల్లులు చెప్తారు ఇది కత్తి కట్ అవుతుంది వద్దు ముట్టుకోవద్దు, గిన్నెలు వేడిగా ఉంటాయి ముట్టుకోవద్దు అని చెప్పేసి. కానీ ఫోన్ ఇచ్చే ముందు ఎవరు ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు?
1: చూస్తే ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినబెడుతుంటారండి.
0: మీరు చెప్తుంది కరెక్ట్. దానివల్ల లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్గా నెక్ స్పైన్ ఫింగర్స్ ఐస్ ఓకే ఐ డ్రైనెస్ ఇవన్నీ బేసిక్గా స్టార్ట్ అయ్యే డిఫార్మాలిటీస్ పిల్లల లోపల కంపల్సరీగా జరుగుతుంది. సో మనం ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల సమస్యలు ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి.
1: ముఖ్యంగా కొన్ని విషయాల్లో గమనిస్తుంటాము అనంతకృష్ణ గారు, అడాల్సెన్స్లోకి వచ్చే యువత వాళ్ళకి విపరీతమైన అంటే కొన్ని రకరకాల సైట్స్ వాళ్ళని ఆకర్షితులను చేస్తూ అందులో మీరు డబ్బులు పెడితే మీకు ఇలా మాట్లాడతారు, డబ్బులు పెడితే ఈ వస్తువులు వస్తాయి, మీరు ఇలా కావచ్చు అని కొంచెం వాళ్ళని లోపల ఒక ప్రేరేపణ కలిగించి వాళ్ళతో ఆ సైట్స్ని విజిట్ చేసే విధంగా చేస్తుంటారు. వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి?
0: సార్ ఫస్ట్ థింగ్ స్కూల్ లోపల డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దానికి మార్కులు ఇచ్చి పాస్ చేయడానికి ఉండాలి. ఫ్యామిలీ లోపల ఫోన్ వాడడం తగ్గించారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ అవాయిడ్ చేయండి, మీరు కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకొక విషయము ఏంటంటే సార్, ఈ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎన్నోసార్లు మన కెమెరా మన వాయిస్ ఆటోమేటిక్గా హ్యాక్ చేసిన వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఫోన్ని మనం మీరు బెడ్రూమ్లోకి వాష్రూమ్లోకి ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారనుకోండి అక్కడ కూడా రికార్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీ ప్రైవసీకి అది ఒక ఉల్లంఘన లాగా అవుతుంది. బట్ ఇది వాలంటరీగా మీరు చేస్తున్నారు కాబట్టి దానికి యాక్షన్ ఎలా తీసుకోగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. సెకండ్ థింగ్ ఇలాంటి వాటిని మనం ముందు తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల అండ్ అది ఎక్కడుంచి ఫోన్ హ్యాక్ అవుతుంది తెలియకపోవడం వల్ల అలాంటి ఇన్వెస్టిగేషన్స్ దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఏదున్నా కూడా డిజిటల్ హైజీన్ అనేది మనం స్కూల్ లోపల స్టార్ట్ చేసి ఓకే మనం పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం సార్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నామో అలాంటిదే వాళ్ళకు పెట్టడం వల్ల పర్సనల్గా యూజ్ చేయాలి, ఆఫీస్ లోపల అలానే యూజ్ చేయాలి ఓకే చేయడం వల్ల లోపల ఇలాంటి సమస్యలు అనేది ఒక అంతవరకు ఒక పెద్ద మోతాదున దాన్ని తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ అనంతకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠార్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు

0: కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై టిఎన్ శేషగోపాలన్ గాత్రకచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ అనంతరామన్, మృదంగంపై శ్రీ పుల్లేటి కుర్తి రామారావు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 26 కోట్ల రూపాయలతో విమానాశ్రయం తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ఫలితాలు ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డెంటల్ ఆయుష్ అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు అర్హతలు సాధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతల అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీసీ కుల వృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆషాఢ బోనాల సందర్భంగా హైదరాబాద్లో హెచ్ఎండిఏ మైదానంలో బోనాలు చేతివృత్తుల మేళాను 2026ను ఆయన ప్రారంభించారు. జూలై 16 నుంచి 26 వరకు 10 రోజుల పాటు జరిగే మేళాల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ చేతివృత్తుల కళాకారులకు తమ ఉత్పత్తులు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఎల్నీనియో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 రథాలను అలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రథంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 ఫుట్బాల్ క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలతో పాటు చోటు దక్కించుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సప్తపది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి రచన, సంగీతం కెవి మహదేవన్.

తద్ధీం తద్ధీం తక థిమి తక ఛను తక థిమి తక ఛను తాం తద్ధీం తద్ధీం తక థిమి తక ఛను తక థిమి తక ఛను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

తగ్గ జం తగ్గ జం తగ్గడతూ తగ్గడతూ కథీం తగ్గ జం తగ్గ జం తగ్గడతూ తగ్గడతూ కథీం తగ్గ జం తగ్గ జం తగ్గడతూ తగ్గడతూ కథీం తగ్గ జం తగ్గ జం తగ్గడతూ తగ్గడతూ జడుతాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి, స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఇప్పుడు వినండి పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. చంద్రబోస్ రచన, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: ఇప్పుడు వినండి, నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం కోటి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు చిత్రసీమ శ్రమ పాటలు వింటున్నారు. ఇప్పుడు నువ్వు నేను చిత్రం కోసం సందీప్ ఉషా బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ఇప్పుడు వినండి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజ్ నిజార్ పాడిన శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి గజనీ చిత్రం కోసం హారీస్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట. గీతరచన వెన్నెల కంటే సంగీతం హారీస్ జయరాజ్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. వాతావరణంలో మార్పులు, ఎల్నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన తెలంగాణ వ్యవసాయ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026 పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఆవిష్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా 17వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తమ వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. కేరళలో ఈరోజు నుండి రామాయణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు బలం, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి పొందేందుకు ఈ సమయంలో పవిత్ర రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుగుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి సరేనుడు చిత్రం కోసం ధనుంజయ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.

ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఇన్నో గంగా పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, ఇన్నో గంగా సంగీతం అనిరుద్ధ రవిచందర్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహితుడా చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట. గీత రచన భాషాశ్రీ, సంగీతం శివరామ్ శంకర్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఇప్పుడు వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? మగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మాస్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాట, గీతరచన సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి, శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఈ ఉదయం 11:03 తోటమాలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. తోటమాలి నాటకం ఈ ఉదయం 11:03. చిత్రసీమలో ఇప్పుడు వినండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కార్తీక్, అంజనా సౌమ్య పాడిన పాట. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమశాస్త్రి చిత్రం కోసం కారుణ్య సుచిత్ర పాడిన పాట. గీత రచన కె. కృష్ణసాయి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

ఇప్పుడు వినండి సర్కారు వారి పాట. చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయ తరహా వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. క్రీడారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. T20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఛాంపియన్ జట్టును MCR హెచ్ఆర్డీలో సన్మానించి చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS ఈవేళ అధికారికంగా ప్రారంభమవుతుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క నూతన ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ దేవాదాయ శాఖలో నియమితులైన 191 అభ్యర్థులకు ఈవేళ నియామక పత్రాల ప్రదానోత్సవం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందిస్తారు. రాష్ట్రంలోని 47 ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులు ఈ నియామకాలు పొందనున్నారు. గురుకుల విద్యాసంస్థలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్దంగా ఉంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, జనగాం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: తోటమాలి నాటకం రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: శేఖర్ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సమీర శ్రీమతి బి సత్యవతి, రాజారావు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, విశాల శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి, విశ్వనాథం శ్రీ జంగా అనిల్ కుమార్, పద్మావతి మరియు సరోజ శ్రీమతి ఉషానాయుడు, మురహరి శ్రీ కళాకృష్ణమూర్తి, శ్రీలక్ష్మి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, కుమార్ శ్రీ కందుకూరు శ్రీనివాస విఠల్, డాక్టర్ శ్రీ బీడిఎల్ సత్యనారాయణ, వెంకన్న శ్రీ MCM ప్రసాద్ బాబు, శంకరం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కమలమ్మ మరియు రచన శ్రీమతి పుష్ప, పల్లవి శ్రీమతి లావణ్య. వినండి తోటమాలి నాటకం.
2: ఎక్కడున్నావు తాతయ్య?
3: అమ్మా రచన, ఇలా రా తల్లి, ఇలా రా, ఇక్కడున్నా.
2: నీకోసం ఎంతసేపు నువ్వు వెతకాను తెలుసా? ప్లాంట్స్ కి పొద్దునే వాటర్ పెట్టావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు?
3: మనం ఎన్నిసార్లు నీళ్లు తాగుతాం తల్లి రోజు చెప్పు.
2: మనకి దాహం వేస్తుంది, అందుకే చాలా సార్లు తాగుతాం.
3: చెట్లకి కూడా దాహం వేస్తుందమ్మా, వాటికి నోరు లేదు కదా చెప్పలేవు అంతే. సరే, ఇంతకీ నాతో ఏం పనో?
2: తాతయ్య తాతయ్య, నాకు డ్రాయింగ్ పెన్సిల్స్, పేపర్స్ కావాలి, షాప్కి తీసుకెళ్ళవా?
3: ఓ తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ఇదిగో ఈ తెల్ల గులాబీకి, ఈ జాజి పందిరికి కాసిన్ని నీళ్లు పోసేసి తీసుకెళ్తాను, సరేనా?
2: అలాగే. అవును తాతయ్య, మన తోటలో తెల్ల గులాబీ మొక్కలు ఎన్నెందుకున్నాయి?
3: ఎందుకున్నాయంటే మీ అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం తల్లి.
2: ఓ,
3: తోటంతా తెల్ల గులాబీనే పెట్టాలనేది.
2: ఎందుకు తాతయ్య, అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే ఇష్టమా?
3: ఒట్టి ఇష్టం కాదమ్మా, అమ్మమ్మకి ఇవంటే ప్రాణం. ఎప్పుడు జడలో ఒక తెల్ల గులాబీ పెట్టుకొని మహాలక్ష్మిలా ఉండేది.
2: తాతయ్య, అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది?
3: దేవుడి దగ్గరికి వెళ్ళింది అమ్మ.
2: ఎందుకు?
3: ఎందుకంటే ఏం చెప్పను, స్వర్గంలో తెల్ల గులాబీ తోట పెంచడానికి.
2: తాతయ్యా,
3: అమ్మా,
2: దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చచ్చిపోవడం కదా. అమ్మమ్మ ఎందుకు చనిపోయింది?
3: లేదమ్మా,

0: మీ అమ్మ చనిపోలేదు. ఇదిగో ఈ తోటలోని ప్రతి మొక్కలో, ఈ చెట్టులో, ఈ పువ్వులో జీవించే ఉంది నాన్న.
1: సారీ తాతయ్య, నేను బ్యాడ్ కదా, నిన్ను ఏడిపించాను.
0: లేదమ్మా, లేదు లేదు, నేను అసలు ఏడవటం లేదు. అమ్మమ్మ వెళ్ళిపోయి ఇన్నేళ్ళైనా ఇంకా ఈ గాలిలో, ఈ నీటిలో, ఈ తోటలో తిరుగుతూ అమ్మలు మనల్ని పలకరిస్తోంది. అందుకే ఆనందంలో నాకు కన్నీళ్ళు వచ్చాయి అంతే.
1: తాతయ్య,
0: అమ్మా,
1: అమ్మమ్మ గురించి నాకు చెప్పవా?
0: తన గురించి ఒక్కటి కాదమ్మా, తన మంచితనం గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి. పద, మనం అలా షాపుకు వెళ్తూ చెప్పుకుందాం.
1: తాతయ్య,
2: అన్నయ్య, బయట కారు ఆగింది, పెళ్లి వారు వచ్చినట్టున్నారు, వాళ్ళని లోపల తీసుకొద్దాం. వదినా? సరోజ, మీరు రండి, వాళ్ళు వచ్చేసారు.
3: అప్పుడే వచ్చేసారు. అమ్మాయి సిద్ధంగా ఉన్న విశాలా, ఉదయం నుంచి మొక్కలకు చీడబట్టిందని మందులేస్తూ పాడైపోయిన మొక్కలు పీకుతూ కూర్చుంది. పెళ్లి చూపులకు వస్తున్నారు, రెడీ అవమ్మా అని 100 సార్లు చెప్పాను, అవుతా అవుతా అంటూ కూర్చుంది. అయిందా లేదా?
4: ఇప్పుడే స్నానం చేసి వచ్చిందండి, తయారవుతోంది.
2: అదే వస్తుంది నాన్నయ్య, నువ్వు కంగారు పడకు. అదిగో వాళ్ళు గేట్ లోపలికి వచ్చేశారు. సరోజ, చెంబుతో నీళ్లు పట్టరా, కాళ్ళు కడుక్కుంటారు.
5: అలాగే అండి, అన్ని సిద్ధంగా ఉన్నాయండి. గేటు పక్కనే బకెట్ లో నీళ్లు నింపి పెట్టాను, ఇత్తడి చెంపు కూడా అక్కడే పెట్టాను.
2: మంచి పని చేశావు. నమస్కారం విశ్వనాథం గారు, రండి రండి రండమ్మా, ఇలా లోపల రండి, లోపల రండి.
6: నమస్కారం మురహరి గారు.
2: నమస్కారం అండి. నమస్కారం.
6: నమస్కారం రాజారావు గారు.
7: నమస్కారం అండి.
6: ఇదిగో నా శ్రీమతి పద్మావతి, ఆవిడ మా పెద్దమ్మాయి శ్రీలత.
2: ఓహో,
6: ఆయన మా బావగారు అవధాని గారు.
7: ఓహోహో,
6: మా చెల్లెలికి ఇబ్బంది వచ్చి రాలేదు. ఇదిగో వీడు మా అబ్బాయి శేఖర్.
8: నమస్కారం అండి.
7: రానాయనా, ఇలా కూర్చో.
5: అమ్మా, అమ్మాయి ఏదే కనిపించదేంటి, మనం వచ్చి ఇంతసేపు అయినా. ఊరుకో, వస్తుందిలే, లోపలికి వెళ్ళి చూడనా, ఎలా ఉందో చూడాలని ఉందే. ఫోటో చూసాంగా, లక్షణంగా ఉంది, లోపలికి వెళితే బాగుండదు, వస్తుందిలే. సమీరా, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదే? అవతల పెళ్లివారు వచ్చేశారు, బహుశా నీ కాబోయే ఆడపడుచు అనుకుంటా, నిన్ను కలవరించేస్తోంది.
9: ఊరుకోపిని, అయినా నాకిప్పుడే పెళ్ళొద్దంటే ఊరుకోరు కదా.
5: అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా, ఒకసారి చూడు. శ్రావణ మాసం దాకా ఆగడం ఎందుకు, నా పెళ్లి రేపే చేసేయండి అని అంటావు.
9: అబ్బాయి బాగుంటే చాలా, ఆ అబ్బాయికి నాకులాగా మొక్కలన్నా చెట్లు పెంచడం అన్నా ఇష్టం ఉండాలి. వాళ్ళ ఇంట్లో చక్కటి పెరడు ఉండాలి, లేకపోతే నేను కుబేరుడొచ్చా చేసుకోనంతే.
5: ఆ విషయాలు మాకెలా తెలుస్తాయి, మీ ఇద్దరు మాట్లాడుకుని పరస్పరం అభిరుచులు తెలుసుకోండి. సర్లే, కబూర్లు ఆపి జడేసుకుని ఈ పూలు పెట్టుకో.
9: ఈ పూలు మన పెరట్లో పూసిన మల్లెపూలు అని వాళ్ళకి చెప్పాలి.
5: పెరడు మొత్తం మా సమీరం తోటే నిండి ఉంది అని కూడా చెప్తాను, సరేనా?
9: చాలే. అదిగో అమ్మ పిలుస్తున్నట్టుంది, ఆ పూలు ఇలా ఇవ్వు, పద పెడతాం.
4: వచ్చావా సమీరా? ఇదిగో ఈ స్వీటు హాటు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు.
9: అలాగే అమ్మా.
4: సరోజా, ఇదిగో మంచినీళ్ల గ్లాసులు నువ్వు తీసుకెళ్ళు.
5: అలాగే అక్కయ్య.
7: రామ్మా సమీరా, బావగారు, ఈ అమ్మాయి మా సమీరా, ఎంఏ పాస్ అయింది.
9: నమస్కారం అండి.
5: రామ్మా, ఇలా కూర్చో నా పక్కన.
2: నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అమ్మా?
9: లేదండి.
6: మనకి ఉద్యోగం చేసే అమ్మాయి ఎందుకు మురహరి, కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది మనకి.
7: అబ్బాయి పనిచేసే కంపెనీ పేరు మర్చిపోయాను.
5: మా తమ్ముడికి హైదరాబాద్ లో సొంత ఫైనాన్స్ కంపెనీ ఉందండి.
2: అయితే పెళ్ళయ్యాక అమ్మాయి
5: హైదరాబాద్ లోనే ఉంటుంది.
4: నువ్వేం చేస్తున్నావమ్మా శ్రీలక్ష్మి?
5: అమ్మాయి పెళ్లి గత 7 చేసేశాం. మా అల్లుడికి అమెరికాలో ఉద్యోగం, అమ్మాయి నెల రోజుల కోసం వచ్చింది. ఈలోగా తమ్ముడు పెళ్లి చేసి వెళ్లాలని అనుకుంటోంది.
6: బావగారు, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి అబ్బాయి ఓసారి పర్సనల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇవి మన రోజులు కావు కదా.
7: అబ్బే, అభ్యంతరం ఏమి లేదండి, విశాల వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళు.
4: అలాగేనండి, రండి బాబు. రామ్మా సమీరా.
9: అమ్మా పెరట్లో కూర్చుంటాం.
4: అలాగే తల్లి, రా బాబు. మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను.
0: అలాగేనండి. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం అనుకుంటా?
9: ఎందుకలా అనుకుంటున్నారు?
0: ఏం లేదు, మీ తోట చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్ని తెల్ల గులాబీలు ఉన్నాయంటే ఈ అభిరుచి ఖచ్చితంగా మీదే అనిపిస్తోంది. Am I right?
9: ఏమో, మా అమ్మది కావచ్చుగా.
0: కాదు, ఇంకో సాక్ష్యం, మీ జడలో పూలు కూడా.
9: మీరు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదువుతారనుకుంటా?
0: అసలు నా చదువు అయిపోయాక పుస్తకం అనేది ముట్టుకోలేదంటే నమ్ముతారా?
9: అయితే మీరు నవలలు చదవరా?
0: మీరు ఎక్కువగా చదువుతారా?
9: మార్కెట్లోకి వచ్చిన కొత్త పుస్తకం తప్పకుండా చదువుతాను. నాకు మొక్కలన్నా సాహిత్యం అన్నా మంచి సంగీతం అన్నా చాలా ఇష్టం. ఇంతకీ మీ ఇంట్లో పెద్ద పెరడు ఉందా?
0: ఏ పెరడు లేకపోతే ఈ పెళ్లి కుప్పుకోరా?
9: అది కాదు.
8: సమీరా, మీ నాన్నగారు పిలుస్తున్నారు.
9: వస్తున్నా బిని, మనం లోపలికి వెళ్దామా?
0: పదండి వెళ్దాం. సమీరా, నీ పేరుకి అర్థమేంటి?
9: మీకు తెలీదా?
0: నాకు నీకు తెలిసినంత తెలుగు తెలియదు. నేను సాహిత్యం చదవను కదా.
9: సమీరం అంటే చల్లని గాలి.
0: ఓ,
9: ఆహ్లాదకరమైన సహచర్రాలు లేకుంటే సువాసన అని అర్థం. శేఖర్ అంటే అర్థం తెలుసా?
0: నాకు తెలియదు. నాకు ఈ పేరు పెట్టిన మా అమ్మా నాన్నలకి తెలిసేమో.
9: మీ పేరుకి అర్థం తెలియకపోతే నవ్వుతారు.
0: చెప్పు చెప్పు, ఏంటి?
9: శేఖర్ అంటే కిరీటం, శిఖరం అని అర్థం.
0: కిరీటం,
9: అలంకరించబడిన వాడు అని కూడా వస్తుంది.
0: అబ్బో, చాలా జ్ఞానం ఉందే. అయితే ఆలింగనం అంటే అర్థం ఏంటో చెప్పు.
9: చెప్పను.
0: ఎందుకో
9: తెలీదు.
0: అరే సరే, ఇలా రా దగ్గరకు రా, నేను చెప్తాను.
9: రాను.
0: అరే

0: సమీరా, సమీరా డార్లింగ్, ఎక్కడుంది ఈవిడ? మొత్తం గదుల్లో ఎక్కడా లేదు. ఎక్కడుంది? ఆ మొక్కల మధ్య ఉంటుందిలే. సమీరా, సమీరా,
1: వచ్చేసారా? రండి రండి. మొన్న మనం నర్సరీలో కొని తెచ్చి నాటుకున్నాం చూడండి, మందార మొక్క చిగురేసింది చూసారా?
0: చూశాను కానీ నిన్న మట్టిలో పనిచేయద్దని చెప్పాను కదా. ఇలారా, నీకు కానుక తెచ్చాను.
1: కానుక? ఏం కానుకండి?
0: ఇలా రా చెప్తాను. ఇలారా, ఇలారా, అదిగో.
1: ఎవరితను? నాకు ఇతను కానుకేంటి?
0: ఇతను వెంకన్నని మా ఆఫీసులో గార్డెనింగ్ చేస్తాడు. అక్కడ వేరే అతన్ని అపాయింట్ చేసి ఇతన్ని నీకు సాయంగా తీసుకుని వచ్చాను. ఇప్పటి నుంచి నీకేం మొక్కలు కావాలో తెచ్చి నాటటం, నీళ్లు పోయటం, ఎరువులు వేయటం సమస్తం అన్నీ చూసుకుంటాడు.
2: నమస్కారం అమ్మా. నేను మీకు ఎన్ని మొక్కలు కావాలో అన్నీ తెచ్చి పెడతాను, చక్కటి తోట తయారు చేసి ఇస్తాను.
1: అలాగా వెంకన్న, నీకు తోట పని బాగా తెలుసా?
2: నా జీవితం మొత్తం మొక్కల మధ్యలోనే గడిచిందమ్మా. ఈ చేతులతోనే నేను నాటిన ఎన్నో మొక్కలు మహావృక్షాలయ్యి బోరెడు పండ్లు కాయలు ఇచ్చాయి, ఎన్నో పూలు పూసాయి. నా ఇల్లు గుడిసె, కానీ చుట్టూ ఖాళీ స్థలం అంతా మొక్కలతో నింపి అదొక పర్ణశాలగా చేశాను.
1: అవునా? చాలా సంతోషం వెంకన్న. అయితే మా ఇల్లు కూడా ఒక పర్ణశాలలాగా చేయాలి. పెరట్లో ఆ పక్క మామిడి చెట్టు, ఈ పక్క వేప చెట్టు నాటాలి. నేను చిన్న చిన్న పూల మొక్కలు నాటగలను, నీళ్లు పెట్టగలను, కానీ పెద్ద పెద్ద చెట్లకు నేను సేవ చేయలేను వెంకన్న.
2: ఇక నుంచి మీరు అసలు ఏమీ పని చేయొద్దమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. మీకు ఏమేం మొక్కలు కావాలో, చెట్లు కావాలో చెప్పండి చాలు.
1: నాకు తెల్ల గులాబీలన్నా, మల్లెపూలన్నా, అంతెందుకు? తెలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం, తెల్ల పూలంటే ఇంకా ఇష్టం. తెల్లటి పూలు, మధ్య మధ్య ఎర్రని పసుపు గులాబీలు, గన్నేరు ఉన్న పెరడు శాంతికి సంకేతంలా ఉంటుంది తెలుసా?
0: సమీరా, నీకు తెలుపు రంగు అంటే అంత ఇష్టమా?
1: అవునండి.
0: వెంకన్న, నువ్వు రేపు ఉదయమే 8 గంటలకల్లా వచ్చేయి. అమ్మగారికి తోట పని సాయం చేసి మధ్యాహ్నం నాకు భోజనం క్యారేజ్ తీసుకురా.

0: అలాగేనయ్యా. మరి నేను వెళ్ళొస్తాను బాబు.
1: వెంకన్న టీ తాగి వెళ్ళు.
0: వద్దమ్మా, అలవాట్లేదు. వస్తాను తల్లి, రేపు ఉదయమే వచ్చేస్తాను.
1: అలాగే వెళ్ళిరా వెంకన్న. ఏమండి ఎంత మంచివాణ్ణి తీసుకొచ్చారు. ఇక చూడండి, మన ఇంటి చుట్టూ ఓ అందమైన వనం తయారు చేసేస్తాను.
2: ఆ వనంలో నువ్వు దేవతలా తిరగాలంటే మరి తెల్లని పట్టు చీర కట్టుకోవాలి కదా. పద పద షాపింగ్ వెళ్దాం.
1: ఇప్పుడు ఆ షాపింగ్
2: బాగుంటుంది. షాపింగ్ కి ముహూర్తం ఉంటుందా ఏంటి?
1: చాలా బాగుంది, లేడికి లేచిందే ప్రయాణం. ఉండండి ఉండండి, చీర మార్చుకుని వస్తాను.
2: మరి త్వరగా రావాలి,
1: క్షణాల్లో వచ్చేస్తాను. వెంకన్న ఇలారా, ఇదిగో ఆ దక్షిణ మూల కాలిస్థలం ఉంది చూడు, అక్కడ ఈ గోరింట నాటు.
0: అలాగేనమ్మా, మీరు కోరుకున్నట్టుందమ్మా సమీరమ్మ తోట.
1: చాలా బాగుంది వెంకన్న, నేనేదో చేయబోయి సరిగా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటేసి అడవిలా చేసేసాను. నువ్వన్నీ వరుసగా పెట్టి అందంగా తయారు చేశావు.
0: అమ్మా, 30 ఏళ్ల కిందట ఒక డాక్టర్ గారి ఇంట్లో తోటమాలిగా అడుగు పెట్టానమ్మా. అప్పటి నుంచి ప్రతి మొక్క ప్రతి పువ్వుని నా పిల్లల్లా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవాడినమ్మా. నేను పెంచిన తోటలు ఎన్నో ఉన్నాయి. నగరంలో కొందరు తోట అందాలను అలాగే ఉంచుకున్నారు, కొందరు ఇల్లు అమ్మేసి విదేశాలకు వెళ్ళిపోతే కొన్నాళ్ళు సరిగా చూసుకోకుండా పాడు చేసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదమ్మా.
1: బాధపడకు వెంకన్న, నీ కృషి నువ్వు చేసావు. కాపాడుకోవడం పాడు చేసుకోవడం వాళ్ళ కర్మ. నేను మాత్రం ఈ తోటని నా ప్రాణంలా చూసుకుంటాను. ఎంత పెద్ద పెరడు, పెళ్లి చూపులప్పుడు వీళ్ళకి అసలు ఖాళీ స్థలం ఉందో లేదో అని ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా.
0: చాలా ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టారు, అందుకే ఇంత పెద్ద తోట తయారైందమ్మా.
1: ఇంతకీ ఈ వేప మామిడి ఎప్పుడు పెద్ద చెట్లవుతాయంటావు? మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోస్తే త్వరగా ఎదిగి పండ్లు ఇవ్వదు?
0: లేదమ్మా, కుండీలు అయినా నేలలు అయినా మామిడి చెట్టుకి నీరు నిలువ ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ క్రమం తప్పకుండా నీరు ఎరువులు వేస్తూ ఉండాలి. బాగా ఎండ తగిలే ప్రదేశంలో పెంచకూడదు. కొంచెం ఎదిగిందాకా జాగ్రత్తగా చూసుకుంటే ఎదిగి ఫలాలు అందిస్తుంది.
1: అలాగా? అవును వెంకన్న, వంటగది వైపు నాటావెందుకు?
0: అది ఆగ్నేయం కదమ్మా, అక్కడే ఉండాలి. జాజిపందిరి, నైట్ క్వీను మీ పడక గది వైపు పెట్టాను, మంచి సువాసన వస్తుంది. గులాబీలు మీ ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతూ గేటుకు రెండు వైపులా ఉన్నాయి. మధ్య మధ్య బంతిరేకులు వేశాను కదా, అవి పూలు పూశాక ఎంత అందంగా ఉంటుందో మీరే చూద్దురు గాని.
1: ముద్దమందారం నేను నాటాను వెంకన్న, చూడు పూలు పూస్తోంది. దేవుడికి రోజు 2-3 పూలు వస్తున్నాయి. నాకు ఈ తోటలో కొత్తగా నువ్వు నాటిన మొక్కలు చూస్తుంటే పసిపిల్లలు పారాడుతున్నట్లుగా ఉంది తెలుసా.
0: అంతే కదమ్మా, పసిపిల్లల నవ్వు లాంటిది పూల పరిమళం.
1: అన్నట్టు అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళవు. పద పద, నువ్వు అన్నం తిని ఆయనకి క్యారేజ్ తీసుకుని వెళ్దు గాని.
0: అలాగేనమ్మా.
2: హలో శేఖరయ్యా.
3: హలో శేఖర్, నేను రా కుమార్ని.
2: హలో, ఓ కుమార్, ఎలా ఉన్నావురా? అరే ఎంత కాలం అయిందిరా నీతో మాట్లాడి.
3: ఓ ఐఎమ్ వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్.
2: ఓ థ్యాంక్ యూ.
3: నీ పెళ్లికి రావాలని ఎంతో ట్రై చేశాను రా, లీవ్ దొరకలేదు. ఎలా ఉంది నీ వైఫ్? ఆ అమ్మాయి పేరు సమీర కదా?
2: ఆహా, బాగా గుర్తుందే. సమీర చాలా మంచి అమ్మాయిరా. ఈ కాలం అమ్మాయిలా ఉండదు. అందంతో పాటు అనుకోవా, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయిరా మా సమీరకు. నేను చాలా అదృష్టవంతుణ్ణి.
3: వెరీ గుడ్. కవిత్వం రాస్తుందా ఏంటి?
2: సాహిత్యం బాగా చదువుకుంది, సంగీతం వింటుంది. అన్నిటికన్నా రే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? తనకి గార్డెనింగ్ అంటే ప్రాణం, చాలా ఇష్టం. అందుకే తన కోసం నేను ఒక తోటమాలిని కూడా అపాయింట్ చేశాను. మొత్తం మా ఇల్లంతా ఒక వనంలా, నందన వనంలా ఉంటుంది.
3: వెరీ ఇంట్రెస్టింగ్. కెన్యా దేశానికి చెందిన నోబెల్ ప్రైజ్ విన్నర్ వాంగాయ్ మాతాయికి మొక్కలంటే చాలా

0: ఇష్టమట. ఆయన ఆయన తోటలోనే ప్రాణం విడిచాడట. సరేలే, నువ్వు బిజినెస్ మాన్వి, మీ ఆవిడ భావుకురాలు. ఇంతకీ నీ షేర్ మార్కెట్ ఎలా ఉందిరా?
1: యాజ్ యూజువల్ రా, అప్ అండ్ డౌన్స్ మామూలే కదా. ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు?
0: అది చెప్పాలనే ఫోన్ చేశాను. నేను జాబ్ మానేసి ఇండియాకి షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాను.
1: ఓహో,
0: బహుశా 2 మంత్స్లో రావచ్చు. కావలసినంత సంపాదించాను. నేను కూడా నీతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నా.
1: ఓ, గుడ్ డిసిషన్. యు ఆర్ వెల్కమ్ మ్యాన్.
0: నాకు తెలుసు నువ్వు ఆనందిస్తావని. తప్పకుండా వస్తాను రా, జస్ట్ 2 మంత్స్. మరి ఉంటాను.
1: ఓకే,
0: బాయ్ బాయ్. చెల్లాయిని అడిగానని చెప్పు.
1: షూర్ షూర్ షూర్, తను గుడికి వెళ్ళింది, రాగానే చెప్తాను. అసలు ఉండుంటే తనతోనే మాట్లాడిచ్చేవాడిని.
0: దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఎలాగూ నేను ఇండియాకి వస్తున్నానుగా, కొన్నాళ్ళు మీ ఇంట్లోనే నా మకాం.
1: వెల్కమ్ మ్యాన్, వెరీ వెల్కమ్.
2: ఏమండి, మీకు ఆఫీస్కి లేట్ అయిందా? సారీ అండి, ఇవాళ ఏకాదశి, అందుకే గుడికి వెళ్ళాను.
1: పర్వాలేదు సమీరా, నాకు ఇంకా టైం ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. నేను బయట తినేస్తాను ఇవాళకి. సరే గానీ నీకు గుడ్ న్యూస్.
2: ఏంటి?
1: నా ఫ్రెండ్ కుమార్ అని మేమిద్దరం MBAలో క్లాస్మేట్స్ అని చెప్పాను చూడు, వాడు US వెళ్ళాడు, నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, వాడు ఇప్పుడు వచ్చేస్తాడు ఇండియాకి.
2: చాలా సంతోషం.
1: ఇంకో విషయం చెప్పాడు, నాతో పార్ట్నర్గా చేరతాట.
2: పోనీలేండి, మీకు నమ్మకస్తుడు వస్తాడు.
1: ఎస్,
2: సరే సరే, కాఫీ తెస్తాను.
1: అలాగే అలాగే, కాఫీ చాలు, వంట పెట్టుకోకు, రెస్ట్ తీసుకో. నీకు కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాను రా.
2: అబ్బా అలాగే, నాకెందుకో బాగా నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను.
1: ఓకే, రెస్ట్ తీసుకో. సమీరా, పడుకున్నామే?
2: ఏం లేదండి, ఇటు కళ్ళు తిరుగుతున్నాయి.
1: అమ్మో, కళ్ళు తిరగటం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద.
2: వద్దండి, మా పిన్నితో మాట్లాడాను.
1: మాట్లాడితే మాట్లాడావు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లే,
2: చెప్తే వినరే, డాక్టర్ అవసరం లేదు, నాకు పుల్ల పుల్లని దానిమ్మ పండ్లు తెస్తే చాలు.
1: దానిమ్మ పండ్లతో రోగం తగ్గుతుందా? ఓ దొంగ, అర్థమైంది విషయం చెప్పు.
2: మీరు మీరు తండ్రి కాబోతున్నారు. ఇలా గిర్రని తిప్పేస్తే నా కళ్ళు తిరుగుతాయి.
1: సారీ సారీ సారీ రా, నేను ఇప్పుడు సుకుమారంగా చూసుకోవాలి కదా. ఇంతకీ బాబు ఎప్పుడు వచ్చేస్తాడు?
2: బాబని తెలుసా మీకు?
1: పోనీలే పాప, చూదు ఎప్పుడు వస్తుంది మన ఇంటికి. బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ బంగారు తల్లి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది.
2: అవునవును, పుట్టగానే తప్పుడు అడుగులు వేస్తూ వస్తుంది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు పుడతారని సామెత.
1: సామెతల తర్వాత మనం పిల్లల కోసం ఏమైనా కొనాలి. ఎప్పుడు కొనాలి?
2: అబ్బా, ఇంకా 6 నెలలు ఆగాలండి పాపో బాబో పుట్టడానికి.
1: అబ్బా, 6 నెలల.
2: కళ్ళు మూసుకుని ప్రార్థించగానే పిల్లలు పుట్టేయడానికి నేనేం దేవతను కాదు. సరే గాని మీ అమ్మగారికి మీరు చెప్పండి, నాకు సిగ్గు.
1: ఓకే,
2: నేను పిన్నికి అమ్మకి చెప్పేశాను, అందరూ ఉదయం నుంచి ఒకటే ఫోన్లో అభినందనలు.
1: మరి సరే, నేను చెప్పేస్తాను మిగతా వాళ్ళకి.

0: అమ్మా సమీరమ్మా, ఇలా చూడు తల్లి, ఎన్ని కనకాంబరాలు పూసాయో. విరజాజులు చూడమ్మా, ఇవిగో మరువంతో కలిసి ఈ పూలు మాల కట్టుకుని తల్లో పెట్టుకో తల్లి.
1: ఎన్ని పూలు సచ్చనిండా వచ్చాయి. వెంకన్న ఎంత బాగుంది తోట. అరే మామిడి చెట్టు బతికిందే, రాదేమో అన్నావు?
0: నా చేత్తో నాటిన ప్రతి మొక్క బతికి ఎదిగి ఫలాలను ఇస్తుందమ్మా.
1: నీ చెయ్యి అంత మంచిదన్నమాట. సరే పద, అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి.
0: అలాగేనమ్మా.
2: సమీరా
1: వస్తున్నా.
2: ఎవరు వచ్చారు చూడు.
1: ఎవరు? కుమారన్నయ్యా.
3: బాగా కనిపెట్టేశావమ్మా.
1: మీ గురించి నా 3 నెలల నుంచి వర్ణించి వర్ణించి మీ రూపాన్ని నా కళ్ళ ముందు ఉంచేశారు.
2: విన్నావా? విన్నావుట్రా. దీన్ని బట్టి నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు అర్థమైందా? సరే పోయిన నెలే వస్తాన్నావు, ఏమైంది విశేషం?
3: అవునరా శేఖర్, 5 ఏళ్ల ఎస్టాబ్లిష్మెంట్ వైండప్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఏమ్మా సమీరా, నీ ఆరోగ్యం బాగుందా? నాకు మేనకోడల్ని ఎప్పుడు ఇస్తున్నావు?
2: అమ్మాయి గారు రేపు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నారా డెలివరీకి, ఇంకా సేపట్లో ఆవిడ వస్తారు తీసుకుని వెళ్తారు.

0: ఇంకా మాకు 3 నెలలు ఎడబాటు.
1: ఆ మాత్రం ఎడబాటలేకపోతే ఎలా? అప్పుడప్పుడు దూరంగా ఉంటేనే బంధం పటిష్టమవుతుంది. అది సరే. అమ్మ సమీరా, ఏంటి మీ ఇల్లంతా తోటగా మార్చేశావు? నీకు అంత ఇష్టమా చెట్లు అంటే?
2: చిన్నప్పటి నుంచి నాకు పూలు పక్షులు చెట్లు అంటే చాలా ఇష్టం అన్నయ్య. ఆ ఇష్టంతోటే కదా మాకున్న ఖాళీ స్థలంలో బోల్డ్ మొక్కలు పెంచాను. ఇప్పుడు ఇంత ఖాళీ స్థలం ఉంటే తోటగా మార్చనా అన్నయ్య?
1: కరెక్టే అనుకో, కానీ ఇంత స్థలం తోటకి వేస్ట్ చేసామో అనిపిస్తుంది.
0: సరే సరేరా, నువ్వు ఫ్రెష్ అవుతూ ఉండి భోజనం చేద్దాం, ముందు తర్వాత మాట్లాడుకుందాం.
1: అలాగేరా, ఫ్రెష్ అయ్యి వస్తాను. చూడు, నాకు మంచి ఇండియన్ ఫుడ్ కావాలి.
0: నీకెందుకురా, మా కమలమ్మ గారు చాలా బ్రహ్మాండంగా వంటలు చేస్తారు, రుచి చూస్తావు కదా. ఆ కమలమ్మ గారు, మా వాడు మీ వంటల రుచి చూసి అమెరికాలో ఇండియన్ వంటల రెస్టారెంట్ పెట్టేస్తానని, అంత బాగా చేయాలి. ఇంతకీ ఏం చేసావు వాళ్ళ?
3: వంకాయ ఉల్లికారం మజ్జిగ పులుసు. అయినా ఆ దేశాల్లో లాగా కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి అమ్మరుగా బాబు, ఇక్కడైతే తోట నుంచి తాజాగా వస్తాయి, అందుకే వంటలు కమ్మగా ఉంటాయి.
0: నిజమే మీరన్నది. పైగా మన పెరట్లో కృత్రిమ ఎరువులు లేకుండా పెంచినవి, ఆ రుచి వేరు.
2: అయ్యగారికి నోరూరుతున్నట్టుంది.
0: కమలమ్మ గారు, మీరు భోజనం సిద్ధం చేయండి, ఆమె అలాగే ఆటపట్టిస్తూ ఉంటుంది.
3: అలాగే బాబు, ఇప్పుడే చేస్తాను.
0: చూడు ప్రేయసి, నోరు కాదు మనసు, నా మనసంతా నిన్నే కలవరిస్తోంది సుమి. ఇదిగో నువ్వు వెళ్తున్నావంటే నాకు చాలా బెంగగా ఉంది తెలుసా. మీ అమ్మని ఇక్కడికి రమ్మను, అసలు ఇక్కడే డెలివరీ చేసేయమను.
2: అమ్మ ఏమన్నా మంత్రిసానా?
0: అబ్బా అదేనో, మన డాక్టరే కదా డెలివరీ చేసేది, అది ఇక్కడే చేసేయచ్చు కదా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి దేనికి చెప్పు.
2: మొదటిసారి పురుడు పుట్టింట్లో చేయడం ఆచారం అంట.
0: ఆచారం లేదు, పాడు లేదు. నువ్వు 3 నెలలు ఉండవంటే నాకెంత దిగులుగా ఉందో తెలుసా నీకు?
2: నాకు మాత్రం బెంగగా లేదా, మిమ్మల్ని విడిచి నేను మాత్రం ఉండగలనా? అయినా ఊరొదిలి వెళ్తున్నానా ఏంటి? ఈ ఊరే కదా, తిప్పి తిప్పి కొడితే 50 కిలోమీటర్ల దూరం. మీరెప్పుడు రావాలనుకుంటే వచ్చేయచ్చు.
0: ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొని వచ్చేస్తా. అయితే
2: పాపాయి పుట్టగానే 4 రోజులుండి వచ్చేస్తాను, సరేనా?
0: ఓకే, థ్యాంక్ యూ డియర్.
2: నేను వచ్చేదాకా మన తోట బాగా చూసుకోవాలి. వెంకన్న చూసుకుంటాడు అనుకోండి, మీరు కూడా మధ్య మధ్య చెక్ చేస్తూ ఉండాలి, సరేనా?
0: తప్పకుండా చేస్తాను. అదిగో కుమార్ వచ్చేసాడు, పద భోజనం చేద్దాం.
2: అలాగే.
1: చెల్లాయి లేకపోతే ఇల్లంతా బోసిగా ఉందిరా. ఎంతైనా ఆడవాళ్లుంటే ఇల్లంతా కళకళగా ఉంటుంది.
0: అవునరా, ఇంతకు ముందు ఎలా బతికానో నాకు గుర్తులేదు, కానీ సమీర వచ్చాక నా జీవితం చిత్రంగా మారిపోయింది. తనే నా లోకం, నా సర్వస్వం అయిపోయిందిరా. ఇవాళ ఇంకా వెంకన్న రాలేదు, చెట్లకు నీళ్లు పోయలేదు వీడు.
1: మీ వెంకన్న ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు, మొక్కలన్నీ ఆరోగ్యంగా పచ్చగా ఉన్నాయిరా.
0: అవును, మా సమీర వెంకన్నని ఇంట్లో మనిషిలా చూస్తుంది. అతను కూడా మా ఇంటిని సొంత ఇంటిలా చూసుకుంటాడు, ముఖ్యంగా ఈ తోటని.
4: నమస్తే సార్.
0: నమస్తే. ఎవరు బాబు నువ్వు?
4: సార్ మా నాన్న వెంకన్న. పొద్దున్న మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది, ఆసుపత్రిలో జాయిన్ చేశాము, మీకు చెప్పిపోదామని వచ్చాను.
0: అరేరే, హార్ట్అటాక్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు?
4: సార్ ఐసీయూలో ఉన్నాడు. నిద్రలేచి బ్రష్ చేసుకుని టీ తాగుతూ ఉండగా ఒక్కసారిగా తబేల్మని పడిపోయాడు సార్. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాం.
0: అయ్యో సరే బాబు, నువ్వేం కంగారు పడకు. ఏ ఆసుపత్రి?
4: ఇంటి దగ్గర ఉంది, అదే మమతా నర్సింగ్ హోమ్ అని.
0: ఓకే ఓకే, నేను సాయంత్రం వస్తాను. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, అవసరానికి ఉపయోగపడుతుంది, జాగ్రత్తనైనా సరేనా?
4: థ్యాంక్స్ సార్, వస్తాను.
0: పాపం వెంకన్నకి హార్ట్అటాక్ రావటం ఏమిటి? అతను లేకపోతే అసలు ఏంటో నాకు కుడి చేయి విరిగినట్టుగానే ఉంది. ఎలా ఉన్నాడో ఏమో.
1: రే శేఖర్, నిజమే రా శేఖర్, మీ ఇంట్లో ఒక మనిషిగా నీకు అన్ని విషయాల్లో చేదుడువాదుడుగా ఉన్నాడట కదా, నీ ఆఫీస్కి క్యారేజ్ కూడా తెస్తాడట కదా, మరి ఇప్పుడు ఎలా?
0: అవన్నీ తర్వాత సంగతిరా, ముందు ఈ తోట ఎవరు చూస్తారు? అదే పాలు పోవటం లేదు, నాకు చెంబు నీళ్లు పోసే టైం కూడా లేదు, టైం ఉన్నా విపరీతమైన బాధకం. ఇప్పుడు ఏం చెయ్యాలి?

0: అసలు ఈ తోట అవసరమా?
1: అంటే
0: ఏమీ లేదు, 200 గజాలు ఈ చెట్లు మొక్కలతో వేస్ట్ చేశాం. దీనివల్ల నీకు లాభం ఏంటి? పూలు కూరగాయలు పండ్లు బయట కొంటే మహా అంటే నెలకు 2000 అవుతుంది. అదే ఈ స్థలం మొత్తం షాప్స్ కట్టించి లీజుకిస్తే బోయిలడు ఇన్కమ్.
1: షాప్స్ కట్టాలా? ఎలా? సమీర ఊరుకోదు
0: బ్రదర్. ఆడవాళ్ల సైకాలజీ నీకు తెలియదు. డబ్బు సంపాదించి చీరలు నగలు కొనిచ్చావంటే ఈ తోట పోయినా నిన్ను ఏమీ అనరు.
1: అంతేనంటావా?
0: అంతేరా.
1: మరి ఇప్పుడు ఈ చెట్టు కొట్టేయాలంటే వెంకన్న రావాలి కదా.
0: తోట పెంచడానికి తోటమాలి కావాలి గాని తుంచడానికెందుకురా. నువ్వు అను, నేను చూసుకుంటా. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్.
1: ఓకే.

0: కమలమ్మ గారు, మీ అబ్బాయి రాజును పిలిచి అన్ని గుమ్మాలకి బంతిపూల మాలలు మామిడాకులు కట్టించండి. చెల్లాయి పాపాయిని తీసుకుని వస్తోంది, వాళ్ళకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండండి. నా మేనకోడలకి ఘనస్వాగతం పలకాలి అన్నట్టు పక్కన లేడీస్ ఎవరైనా ఉంటే పిలవండి, వాళ్ళకి హారతి ఇవ్వాలిగా.
1: సమీరమ్మతో పాటు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు బాబు, ఆవిడ చూసుకుంటారులే అవన్నీ.
0: అవును కదా, మర్చిపోయాను. సరే నేను వెళ్ళి పళ్ళు పూలు తీసుకుని వస్తాను, మీరు వాళ్ళకి కావాల్సినంత సిద్ధం చేయండి.
1: అలాగే.
2: సమీరా దిగో, ఇదిగో నా చేయి ఎందుకో.
3: ఇది ఎవరిల్లండి? ఎక్కడికొచ్చాం మనం?
2: ఎవరిల్లేమిటి, మనదే.
3: ఇలా ఉందేంటి ఈ షాపులేంటి, తోటేది, ఇక్కడ తెల్ల గులాబీ గార్డెన్లా పెంచాడు కదా వెంకన్న, ఏది ఏం చేశారు?
2: సమీరా మనం సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ముందు లోపలికి రా.
3: ముందు చెప్పండి, నా తోటేది, నా పూల మొక్కలు అన్ని ఏమయ్యాయి? వెంకన్న ఎక్కడ?
2: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదు, రావడంలే.
3: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదా, ఏమైంది?
2: కంగారేం లేదు, జస్ట్ మైల్డ్ హార్ట్ అటాక్, ఇప్పుడు బానే ఉన్నాడు. నువ్వే ఆందోళన పడకు, ముందు పద లోపలికి.
3: అది కాదండి, వెంకన్నకి ఏమైందో చెప్పండి.
4: అమ్మా సమీరా, ఈ సమయంలో ఆందోళన మంచిది కాదు, ముందు లోపలికి పద. అదిగో కమలమ్మ గారు హారతి తెస్తున్నారు. కమలమ్మ ఆ హారతి ఇలా ఇవ్వండి.
1: అమ్మా ఇదిగో హారతి.
4: సమీరా ఇదిగో. అమ్మయ్యా ఇంక లోపలికి రండి.
3: ఏమండి ఇల్లంతా కొత్తగా ఉంది, ఇంత విశాలంగా ఉందేంటి?
2: అవును సమీరా, ఎలా ఉంది మన ఇల్లు చెప్పు. మొత్తం రీమోడల్ చేశాను కదా, బాగుందా?
3: చాలా బాగుంది, ఇల్లంతా చల్లగా ఉంది. కానీ తోట
2: ఇల్లంతా ఏసీ చేయించాను, నువ్వు అది గమనించాలి.
3: చల్లని గాలిచ్చే చెట్లు నా పూల మొక్కలు తీసేసి ఏసీ చేయించారా?
2: అంటే నీ పూల మొక్కలు ఎక్కడికి పోలేదు, ఇలారా చూయిస్తాను, ఇలారా ఇలారా. ఇదిగో ఇదిగో ఈ బాల్కనీలో కుండీల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడు, ఉజ్జి ఉజ్జిగా భలే ఉన్నాయి కదా.
3: మరి నా జామ చెట్టు, మామిడి చెట్టు, సపోటా, ఇవన్నీ ఎక్కడండి?
2: సమీరా అవన్నీ పురుగు పట్టాయి, తీయించేశాను. ఇదిగో చూడు, అవన్నీ మనకు బయట దొరుకుతాయి, ఒక మామిడి చెట్టు మాత్రం చూడు అలాగే ఉంది. మామిడాకులు కాయలు వస్తాయి కదా, అందుకని ఉంచేశాను. మీ అన్నయ్య కుమార్ సలహాతోటి ఇలా పగడీలు కట్టి అద్దెకిచ్చేశాను. చూడు నెలకి నెలకి 2 లక్షల రూపాయలు అద్దె వస్తుంది అదనంగా. బాపాయికి నగలు కూడా కొన్నాను, చూపిస్తాను రా.
3: కానీ నా మనసు అంగీకరించడం లేదండి, ఇల్లంతా ఏమిటో శూన్యంగా అనిపిస్తుంది.
2: సమీరా
3: ఈ కిటికీ దగ్గర నిలబడి అందుకుంటే చేతికి అందేది జాజికొమ్మ, ఎన్ని పూలు మాల కట్టి పెట్టుకున్నాను, దాని పక్కన ఎర్రమందారు అరచేతి మందాన్ని పూసేది కదా, రోజు దేవుడికి ఆ పూలు పెడితే

0: ఎంత అందంగా ఉండేదో.
1: అమ్మా సమీరా,
2: సమీరా,
1: నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇంకా 3 నెలలు కూడా రాలేదు పాపాయికి. ఈ సమయంలో ఆందోళన పెట్టుకోకూడదు. మానసికంగా విశ్రాంతిగా ఉండాలి. అయినా ఏమైంది ఇప్పుడు? బాల్కనీలో కుండీలలో చక్కగా ఎదుగుతున్నాయి కదా మొక్కలు.
2: అవును,
1: ఇంకో 10 రోజులు పోతే బోలెడు పూలు వస్తాయి. బయట మామిడి చెట్టుంది, ఇంకేం కావాలి? చెట్లు పెంచుకోవడం అంటే సామాన్యమా? బోలెడు చాకరీ చెయ్యాలి. పసిపిల్లతో నువ్వు చేయగలవా చెప్పు.
0: నా మాట విని ఆలోచనలు మాని ప్రశాంతంగా ఉండు. అల్లుడు పాపాయికి నగలు కొన్నానంటున్నారు కదా,
1: వెళ్ళి చూడమ్మా.
2: అవును,
1: చూడు,
2: చూయిస్తాను.
1: వెళ్ళమ్మా.
0: అలాగేనమ్మా.
3: అమ్మా, సమీరమ్మా.
4: ఎవరు? వెంకన్న, నువ్వా? ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? అబ్బా, ఎంతకాలమైంది నిన్ను చూసి.
3: బాగున్నాను తల్లి. పాపాయితో మీరు రాగానే వచ్చి పాపను చూడాలి అనుకున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చి కొంచెం కోలుకోగానే పక్షవాతం వచ్చింది.
4: అయ్యో,
3: కుడికాలు చెయ్యి పనిచేయలేదు. మందులు మసాజులు అన్నీ అయ్యి ఇప్పుడు బాగానే ఉన్నాను. మిమ్మల్ని పాపని చూడాలని ఆత్రంగా వచ్చానమ్మా. ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను. చాలా మారిపోయింది. చెట్లన్నీ కొట్టేశారమ్మా.
4: ఏం చెప్పమంటావు వెంకన్న? నేను డెలివరీకి వెళ్ళొచ్చిన 3 నెలల్లో మీ అయ్యగారు చేసిన నిర్వాకం ఇది. నాకు బాధగానే ఉంది. ఏం చెప్పు, నీళ్లు పోయాలన్నా మందులు వేయాలన్నా ఎరువులు వేయాలన్నా నాకెలా కుదురుతుంది? నువ్వు రావడం లేదు కదా. నేను ఈ చాకరీ చేయలేకపోతున్నాను. పాప పనులతోటి అయిపోతుంది. నాకు తలుచుకున్నప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. అన్నట్టు బాల్కనీలో కుండీల్లో కొన్ని మొక్కలున్నాయి. ఇప్పుడు వంట మనిషి పని మనిషితో పాటు అయ్యగారికి క్యారేజీ తీసుకెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు. ఒక విధంగా హాయిగా ఉంది. వెంకన్న, టీ తాగుతావా?
3: వద్దమ్మా, నాకేమీ వద్దు. పాపను చూడాలని వచ్చాను. పాప ఏదమ్మా?
4: పడుకుంది వెంకన్న. వాళ్ళ నాన్న దానికోసం ఖరీదైన వెయ్యాల మెత్తటి పరుపు స్పెషల్గా చేయించారు. బారసాలు ఘనంగా చేసి బోలెడు నగలు కొన్నారు. 500 మంది వచ్చారు తెలుసా. పాపం అయ్యగారు నువ్వు లేవని చాలా బాధపడ్డారు.
3: చాలా సంతోషం తల్లి. మీరు సుఖంగా 100 ఏళ్ళు ఆనందంగా ఉండటం కన్నా ఏం కావాలి నాకు? ఒక్కసారి పాపను చూడొచ్చా? ఈ గౌను పాప కోసం తెచ్చానమ్మా.
4: అయ్యో, చూడొచ్చా అని అడుగుతావేంటి వెంకన్న? ఉండు, తీసుకొస్తాను, కూర్చో.
3: అందమైన తోట, నా చేతులతో స్వయంగా నాటి పెంచిన చెట్లు. డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుంది?
4: ఇదిగో వెంకన్న, నా బంగారు తల్లి.
3: అరేరే బంగారు దాదా, బంగారు బొమ్మ. ఈ పేద తాత తెచ్చిన గౌను వేసుకుంటావా పాప? అమ్మగారు వెళ్ళిపోయారా?
4: ఆ, వెళ్ళిపోయింది వెంకన్న. నాన్నని చూసుకునేవాళ్ళు లేరని వెళ్ళింది.
3: అయ్యగారి స్నేహితుడు కుమార్ బాబు వెళ్ళిపోయారా?
4: ఆ, ఆయన వేరే ఇల్లు కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళారు.
3: పోనీలేమ్మా. ఇదిగో పాపాయి, మరి నేను వెళ్ళొస్తానమ్మా.
4: భోజనం చేసి వెళ్ళు వెంకన్న.
3: వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా.
4: అలాగే, జాగ్రత్తగా ఉండు వెంకన్న. ఇందా ఈ డబ్బులు తీసుకో, దేనికన్నా ఉపయోగపడతాయి.
3: వద్దమ్మా, నా కొడుకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉంటానమ్మా, అయ్యగారికి నా నమస్కారాలు చెప్పండి.
4: అలాగే వెంకన్న, జాగ్రత్తగా వెళ్ళు. హలో, ఎవరు? ఓ, కుమార్ అన్నయ్య. ఏంటి, ఈ మధ్య రావడమే లేదు? ముంబై వెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఓ అలాగా, 2 నెలలైంది మీరు వెళ్ళి. మీ మేనకోడలు బెంగపెట్టుకుంటుంది. సరే, టైంకి భోజనం చెయ్యి, హెల్త్ జాగ్రత్త. అన్నయ్య, ఉంటాను.
2: సమీరా, ఏంటి సడన్ గా ఉరుముతోంది? వర్షం పడుతోందా?
4: ఆ కిటికీ రెక్క తీసి చూడండి. ఉండండి, నేను చూస్తాను. అరేరే, వర్షం మొదలైంది. కొంచెం చలి కూడా వేస్తుంది కదూ. పాపాయికి స్వెటర్ వేస్తాను.
2: రూమ్ హీటర్ కూడా అంజే.
4: అలాగే, అన్నట్టు నిన్ను కూడా మొక్కలకి నీళ్లు పోయలేదండి. కుండీలు కొంచెం గోడవైపు జరపండి, వాన పడితే కాస్త నీళ్లు పడతాయి.
2: అలాగే అలాగే అలాగే.
4: ఏమండి, గాలి వాన ఉధృతంగా ఉన్నాయి. మామిడి చెట్టుకి ఏం కాదు కదా.
2: ఏమి కాదు సమీరా, నువ్వు పడుకో.
4: కాదండి, నాకెందుకు భయంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసొస్తాను.
2: వద్దు వద్దు, నా మాట విను. ఈ సమయంలో ఈ చల్లగాలిలు బయటికి వెళితే జబ్బు చేస్తుంది. పైగా పాపాయికి ఫీడ్ చేస్తున్నావు కదా, దానికి జలుబు చేస్తుంది. అర్థం చేసుకో.
4: తడవల్లేండి, అలా గోడవారిగా ఒక్కసారి వెళ్ళి చూస్తాను. స్వెటర్ వేసుకుని మఫ్లర్ కట్టుకుని వెళ్తాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి.
2: వద్దు సమీరా, వద్దు, నా మాట విను.
4: ప్లీజ్ ప్లీజ్ నన్ను ఆపకండి. చూసారా, బాల్కనీలో మొక్కలే ఇంతగా ఊగిపోతూ ఉంగిపోయాయి. పెరట్లో మామిడి చెట్టు ఏమైందో. అయ్యో, ఇవాళ పూలు తెంపలేదు, అన్ని నేలు రాలిపోయాయి.
2: పర్వాలేదులే సమీరా, నా మాట విను. వాన గాలి ఇవన్నీ ప్రకృతి సహజం. గాలికి పూలు రాలతాయి, వానకు చెట్లు తడుస్తాయి, మామూలే కదా. ఎన్నిసార్లు చెప్పండి నీకు.
4: వట్టివాణి కాదు, ఉరుములు మెరుపులతో కురుస్తుంది. నాకింటూ భయంగా ఉంది. మామిడి చెట్టు పూత కూడా వచ్చింది, అంతా పడిపోతుందో ఏమిటో.
2: ఏమీ కాదని చెబుతున్నాను కదా, చెట్టు బలంగా ఉంది. ఈ గాలి దాన్ని ఏమి చెయ్యదు చెయ్యలేదు. నా మాట విను సమీరా, వద్దు.
4: వదలని నన్ను, నేను వెళ్ళాలి. నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న తోటంతా పాడు చేశాను. పాపం వెంకన్న ఎంత కష్టపడి పెంచాడో, కనీసం అతని శ్రమకి గుర్తుగా ఒక్క చెట్టు కాపాడుకోవాలి నేను.
2: సమీరా వద్దు, సమీరా సమీరా వద్దు, సమీరా. డాక్టర్ డాక్టర్, ఎలా ఉంది నా భార్యకి?
5: చెట్టు కొమ్మ విరిగి తల మీద పడింది. కొమ్మ బాగా బలంగా ఉండడంతో దెబ్బ గట్టిగా తగిలింది. పర్లేదు, కంగారు పడకండి, తగ్గిపోతుంది. కానీ కొంచెం టైం పడుతుంది
2: సార్. జ్వరం బాగా ఉన్నట్టుంది సార్, అసలు కళ్ళు తెరవటం లేదు.
5: వాన్లో తడిసారు కదా, జ్వరం వచ్చింది. యాంటీబయాటిక్ ఇచ్చానుగా, తగ్గిపోతుంది.
2: సార్ సార్, నా సమీరకి ఏమి కాదుగా సార్.
5: శేఖర్ గారు, ధైర్యంగా ఉండాలండి, ఏం కాదు. టైంకి మందులు ఇవ్వండి, నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. ఈలోగా మీకేమైనా సాయం కావాలంటే సిస్టర్ ఉంటారుగా, అడగండి. అన్నట్టు పేషెంట్ దగ్గర ఎవరుంటారు?
2: నేనే ఉంటాను సార్, నేనే ఉంటాను. వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారు.
5: గుడ్ గుడ్, జాగ్రత్తగా చూసుకోండి, ఉంటాను.
2: అయ్యో, ఎంత చెప్పినా వినకుండా ఆ వర్షంలోకి వెళ్ళావు. ఎంత పని జరిగిందో చూడు సమీరా, త్రుటిలో తప్పింది ప్రమాదం. లేకుంటే చెట్టు మీద పడిన పిడుక్కి చెట్టుతో పాటు నువ్వు కూడా. నేను ఆ సంఘటన కూడా ఊహించలేను. సమీరా సమీరా.
6: బాబు శేఖర్, ఏమైంది నా తల్లికి, ఎలా ఉంది?
7: ఏమైంది శేఖర్, పాపేది? హాస్పిటల్లో ఉండాల్సిన ప్రమాదం ఏం జరిగింది?
2: మావయ్య గారు, అత్తయ్య మీరు కంగారు పడకండి, తనకేం కాలేదు, రేపటికి తగ్గిపోతుంది.
6: అసలు ఏం జరిగిందయ్యా?
2: ఏం జరిగిందంటే, చెప్పినా కూడా వినకుండా ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మామిడి చెట్టు ఏమైపోతుందో అని కంగారు పడుతూ బయటికి వెళ్ళింది మావయ్య గారు. సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. అది చెట్టు మీద పడింది. చిన్నగా మంటలు వచ్చి చెట్టు పడిపోయింది. ఆ పట్టంతో కొమ్మొకటి ఇదిగో మన సమీర తల మీద పడింది. అదృశ్యవశాత్తు తన వెనకాలే వెళ్ళిన నేను బలంగా లాగేశాను, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. భయంతో స్పృహ తప్పింది సమీరకి. వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. పాపేమో కమలమ్మ గారి దగ్గర ఉంది మావయ్య గారు.
6: ఎంత పని జరిగిపోయింది. అదృష్టం బాగుంది కాబట్టి నా కూతురు మీద చెట్టు కొమ్మ పడింది. ఆ పిడిగే దాని మీద పడి ఉంటే ఇంటికి ఏం కాలేదు కదా. మామిడి చెట్టు కొమ్మలు బాల్కనీ మీదకి విస్తరించాయి కదా.
2: లేదండి, లేదు, దేవుడి దయ వల్ల అలాంటి ప్రమాదం జరగలేదు.
7: అమ్మా సమీరా, అమ్మా సమీరా. తల్లి, లే తల్లి. అమ్మా సమీరా, నేనమ్మా, నాన్నను.
6: అవును శేఖర్, ఈ విషయం మీ అమ్మగారు వాళ్ళకి తెలిసిందా? వాళ్ళు అమెరికా నుంచి ఎప్పుడొస్తున్నారు?
2: వచ్చేస్తారండి, వచ్చే నెల వస్తారు. అంటే వాళ్ళు కూడా పాప కోసం బెంగ పెట్టుకున్నారట, వస్తున్నారు.
6: నువ్వేమైనా తిన్నావా బాబు?
2: డ్రైవర్తో టిఫిన్ పంపిస్తుందిలేండి కమలమ్మ.
6: నువ్వింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా, మేం చూసుకుంటాం అమ్మాయిని.
2: వద్దండి, నాకేం పర్లేదు, మీరెళ్ళండి ఇంటికి, పాపను చూసుకోండి, నేను ఇక్కడ ఉంటాను.
4: ఏమండి, మామిడి చెట్టు బాగుంది కదూ, బోలెడి కాయలు వస్తాయి కదా.
2: అవును వస్తాయి, నువ్వు పడుకో సమీరా.
4: ఇంకెక్కడ చెట్టు అండి, నా కళ్ళ ముందే బగబగ మండుతూ కుప్పకూలిందిగా నా చెట్టు, నా చెట్టు.
2: బాధపడకు సమీరా, వెంకన్నని పిలిచి ఈ తుఫాన్ తగ్గాక 4 మామిడి చెట్లు నాటిస్తాను, బాధపడకు ప్లీజ్.
4: లేదండి, మొట్టమొదట నా చేతులతో నీళ్లు పోసే నా చెట్టుకి, అప్పాడు తుఫాను నా ఇంటి మహాలక్ష్మిని తీసుకుపోయింది.
6: సమీరా, బాధపడకు తల్లి, నువ్వు అలా బాధపడుతూ అనారోగ్యంతో ఉంటే నాన్నగారు దిగులు పడుతున్నారు. అసలే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు.
4: క్షమించమ్మా, ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందు జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పచ్చని చెట్టు ప్రకృతి బీభత్సానికి ఎలా కుప్పకూలిందో తలుచుకుంటే గుండె వణికిపోతుంది.
6: మనం ఏం చేయగలం చెప్పు, ప్రకృతి ముందు మానవుడు నిస్సహాయుడు కదా.
4: ప్రకృతి, వృక్షాలు ప్రకృతిలో భాగమే కదమ్మా.
7: భాగమే కానీ ప్రకృతి చేసే విలయతాండవం ముందు చెట్లు నిలవగలవా అమ్మా? అయినా నువ్వు ఒక్క విషయం గమనించు సమీరా, ఆ చెట్టు కొమ్మలు బాల్కనీ మీదకు విస్తరించాయి. ఆ పిడుగు బాల్కనీ మీద పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. అది జరగకుండా చెట్టు కాపాడింది. తను బూడిదిగా మరి నీ ఇంటిని నిలబెట్టిందమ్మా. చెట్టు పోతే మరే చెట్టు నాటుకోవచ్చు, ఇంకేదన్నా జరిగి ఉంటే. అందుకేనమ్మా, ఇంకా ఆలోచనలు మానేసి భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించు. జాగ్రత్తగా ఉండమ్మా, నీ ఆరోగ్యం చూసుకో, పాపను చూసుకో. మరి నేను అమ్మా వెళ్ళిరామా అమ్మా, నా మందులు కూడా తీసుకోకుండా ఉన్నపాటిని ఇలా వచ్చేసాము.
6: అవునమ్మా, నాన్నగారికి రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఉంది. అనవసరమైన ఆలోచనలు మాని ఆరోగ్యంగా ఉండు. మీ అత్తగారు మామయ్య గారు వచ్చాక మీ ఇంట్లో నీకు తోడుగా ఉంటామన్నారు.
4: సరేనా? సరే అమ్మా, వెళ్ళిరండి. నాన్న జాగ్రత్త.
7: అలాగే తల్లి, మరి వస్తాము. శేఖర్ వస్తామయ్యా, అమ్మాయి జాగ్రత్త.
2: అలాగే.

0: సమీరా, ఇంతవరకు జంతువుల్ని ప్రేమగా పెంచుకుంటే విశ్వాసంతో ఉంటే యజమానుల్ని కాపాడతాయని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది సమీరా, చెట్లను కూడా కాపాడుకుంటే అవి విశ్వాసంతో మనల్ని కాపాడతాయని. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, మనం త్వరలో మరో మంచి ఇల్లు కొనుక్కుందాం. ఇల్లు చిన్నగా ఉన్నా చుట్టూ పెద్ద తోట పెంచుకుందాం, సరేనా?
1: ఆ పిడుగు నా మీద, మన ఇంటి మీద పడి మన జీవితాలు బుగ్గి చేయకుండా కాపాడింది. కాయలు పళ్ళు ఇస్తుందనుకున్నాను, శుభకార్యాలకు తోరణాలు కట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ మనలను ఒక ప్రమాదం నుంచి రక్షించడానికి తనని తను దహించుకుంటుందని తెలుసా, నువ్వు దుఃఖం ఆగడం లేదండి.
0: సమీరా, సమీరా, బాధపడకు సమీరా. నువ్వు బాధపడితే నాకు కూడా. ప్లీజ్ ప్లీజ్, నీ ఆరోగ్యం నాకు ముఖ్యం. పాపాయి కోసమైనా నువ్వు ఆ చెట్టు మీద బెంగ పెట్టుకోవడం మానేసి కుదుట పడాలి. సమీరా చూడు.

0: మీ అమ్మగారికి నాన్నగారికి మాటిచ్చాను నేను, నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పాను. నువ్వు ఇలా అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు?
1: ఏమోనండి, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.
0: ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు సమీరా, కొంచెం గుండె గట్టిగా చేసుకోవాలి. చూడు, అన్ని పనులు వాయిదా వేసి నేను నీ దగ్గరే ఉంటున్నాను కదా, 10 రోజులు నీ చుట్టూనా.

0: ఏది కొంచెం పల్స్ చూడండి.
1: బాగానే ఉన్నాను డాక్టర్. మీరు మందులు ఇస్తున్నారు.
0: నేను మందులు ఇవ్వడం కాదమ్మా, నువ్వు టైంకి వేసుకుంటున్నావా? ఏది గాయం చూడండి. చూడమ్మా, నువ్వు ఆలోచనలు మానాలి. తల మీద గాయం కదా, ఆలోచనలు ఉధృతం అయితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమీరా, కొంచెం తల వంచు. అలా, ఇదిగో బ్యాండేజ్ కట్టేస్తున్నానుగా, రేపటికల్లా తగ్గిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా.
1: అలాగే డాక్టర్.
2: డాక్టర్ గారు, ఎలా ఇప్పుడు?
0: డోంట్ వరీ శేఖర్. చూడండి, డాక్టర్ చేసే వైద్యానికి పేషెంట్ సహకారం చాలా అవసరం. ఆమెకి విశ్రాంతి ఇవ్వండి. అనవసరంగా జరిగిన సంఘటన గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడకుండా చూడండి. సమీరా, నేను ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడాలమ్మా. శేఖర్ గారు, మరి నేను వెళ్తాను.
2: థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: పిచ్చి డాక్టర్, బాధపడద్దు అంటాడు. ఎలా ఉంటాను బాధపడకుండా? నా కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోకపోతే నేనేం చెయ్యను.
2: సమీరా, సమీరా, ప్లీజ్ కంట్రోల్, కంట్రోల్. మర్చిపోవాలి. చూడు, నువ్వు నా మాట విని, అంతా మర్చిపో. మనం ఎక్కడికన్నా వెళదాం, నా మాట విను. సిమ్లా, డార్జిలింగ్, అలాంటి చోటికి తీసుకెళ్తాను. అన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుతాం సమీరా, ప్లీజ్.
1: మీ పిచ్చి గారిని ప్రకృతిని చూసినప్పుడు నా చెట్టు గుర్తుకు రాదా మరి?
2: ఓకే ఓకే, అయితే ఢిల్లీ వెళ్దాం సరేనా? పుణ్యక్షేత్రాలు వెళ్దాం సరేనా?
1: ఎందుకంటే నా ఇల్లే ఒక నైమిషారణ్యంలా ఉండేది, అది లేదు ఇప్పుడు, అన్ని పోయాయి.
2: సమీరా ప్లీజ్ నన్ను క్షమించు. సమీరా నన్ను క్షమించు, నువ్వు ఎంతో ప్రేమించిన తోటని మూర్ఖంగా పాడు చేశాను. సమీరా కంట్రోల్, కంట్రోల్. డబ్బు కోసం పచ్చని చెట్లను కొట్టించాను. నాకు కొద్దిగా టైం ఇవ్వు, నీకోసం ఒక అందమైన తోట కొంటాను, అందులో నువ్వు కోరినట్లుగా చెట్లు నాటిస్తాను. ప్లీజ్ నన్ను నమ్ము.
1: అవన్నీ ఎలా కాపాడుకోగలం? ఇంత డబ్బు సంపాదించారు, మామిడి చెట్టును కాపాడుకోగలిగావా?
2: చూడు, నాకిప్పుడు కనువిప్పు కలిగింది. మనిషికి డబ్బే ముఖ్యం అనుకున్నాను, కానీ డబ్బు కన్నా ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తెలిసింది. పెద్దలు వృక్షోరక్షతి రక్షిత హాని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది సమీరా. సరే, అయిందేదో అయింది. చెప్పాగా, మంచి మామిడి తోట కొంటాను, మంచి ఇల్లు కట్టించి చుట్టూ తా తోట పెంచుతాను. సరేనా? నా మాట నమ్ము. కమలమ్మ గారిని కాఫీ చేయమని చెబుతాను, టాబ్లెట్ వేసుకుని వేడి కాఫీ తాగు, ప్లీజ్. నా మాట విను.
1: నాకేం వద్దండి, అలాగో ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి.
2: ఇలా
1: చీకటి పాపేది.
2: సమీరా కళ్ళు తిరగటం ఏంటి సమీరా? కొంచెం పాలు తాగుతావా, కొంచెం పాలు తాగుతావా, కొంచెం అలా నోటి నోడుతారు, కొద్దిగా కొద్దిగా,
1: వద్దు
2: కొంచెం. సమీరా ఏం కాదు, సమీరా ప్లీజ్. కమలమ్మ గారు,
3: బాబుగారు పిలిచారండి.
2: సమీర్కి ఏదో అయింది, చూడు కళ్ళు తెరవటం లేదు. మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇప్పుడే వెళ్ళాడు పాపం డాక్టర్ గారు.
1: అండి మామిడి రసం తాగుతాను, ఎంత బాగుంటుందో. బోలెడు బలం కూడా.
2: సమీరా, సమీరా, అయ్యో ఏమైంది నీకు? ఇలా చూడు, నేను శేఖర్ని. ఇలా చూడు,
1: వెంక వెంకన్న వచ్చాడండి, రెండు చేతుల్లో బోలెడు మొక్కలు. చూడండి చూడండి
2: సమీరా,
1: ఎంత బాగున్నాయో.
2: సమీరా నా చేయి వదులు, నన్ను వెళ్ళని, డాక్టర్ని తీసుకొస్తాను సమీరా, వెళ్ళని.
1: పదండి మనమే వెళ్దాం, అక్కడి నుంచి సిమ్లా, డార్జిలింగ్, కొడైకెనాల్, ఇంకా ఇంకా ఇంకా చాలా చోట్లకి. ఎక్కడ ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడికి వెళ్దాం. పదండి
2: సమీరా,
1: పదండి.

అమీరా లేవకు, నా మాట విను, పడుకో పడుకో సమీరా, నా వైపు చూడు, ఇదిగో ఇదిగో, నన్ను అన్యాయం చేయకు, నన్ను అన్యాయం చేయకు, నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా, బతకలేను సమీరా, సమీరా.

0: సమీరా, నీ గుర్తుగా నాకు మిగిల్చి వెళ్ళిపోయిన నీ కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నానో చూస్తున్నావుగా. బంగారం లాంటి అల్లుడు, రత్నం లాంటి కూతురు, మనవరాలు ఎంత ముచ్చటగా ఉన్నారో తెలుసా? తాతయ్య తాతయ్య అంటూ నన్ను క్షణం వదలరు. అవును సమీరా, మన అమ్మాయి 50 ఎకరాల మామిడి తోట కొనిచ్చాను. ఆ తోట పేరు నీ పేరే, నమ్ము. ప్రకృతి మనిషి వేరువేరు కాదు. అవును, ప్రకృతి మనిషి వేరువేరు కాదు. ప్రకృతి మనిషి మమేకమై జీవిస్తేనే ఈ ప్రపంచం అభివృద్ధి సాధిస్తుంది, దేశం సస్యశ్యామలమవుతుందని తెలుసుకున్నాను. అవును సమీరా, బాగా స్ఫుటంగా తెలుసుకున్నాను. తెలుసుకున్నాను, తెలుసుకున్నాను.
1: నాన్న, పడుకున్నావా?
0: అమ్మా పల్లవి, రామ్మా, నేను పడుకోలేదు. చిట్టి తల్లికి కథ చెప్పాను చూడు, తను హాయిగా నిద్రపోయిందమ్మా.
1: విన్నాను నాన్న నువ్వు చెప్పిన కథ, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అమ్మ కథ.
0: అమ్మ కథ, అవును.
1: అందుకే అమ్మ గుర్తుగా తెల్ల గులాబీల తోట పెంచాను నాన్న. రా నాన్న, డిన్నర్ చేద్దాం.
0: ఆకలి లేదమ్మా, నేను పడుకుంటాను, మీరు తినేయండి, మా తల్లి కదూ.
1: పోనీ, పండ్లు తిని పాలన్నా తాగునానా?
0: వదలవు కదా. సరే, కొద్దిగా వేడి పాలు తాగుతానమ్మా, ఇంకేం వద్దు.
1: నాన్న, వర్షం పడేలా ఉంది, ఇదిగో ఈ బ్లాంకెట్ తీసుకో, చల్లగా ఉంది నాన్న.
0: అమ్మా, వర్షం పడుతోందా?
1: అవును నాన్న,
0: వర్షం పడుతుందా? అయితే చెట్లు మొక్కలు జాగ్రత్త అమ్మా.
2: ఇంతవరకు మీరు తోటమాలి నాటకం విన్నారు. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు దాటింది. ఇక హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై కనకలతా. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज हरियाणा के जींद रेलवे स्टेशन से सोनीपत के बीच चलने वाली भारत की पहली हाइड्रोजन ट्रेन को रवाना किया. हाइड्रोजन से चलने वाली इस रेलगाड़ी का शुभारंभ रेलवे क्षेत्र में स्वच्छ और टिकाऊ परिवहन को अपनाने की दिशा में एक महत्वपूर्ण कदम है. हमारे संवाददाता ने बताया है कि भारत में ही डिजाइन की गई ये रेलगाड़ी उन्नत रेलवे इंजीनियरिंग में देश की बढ़ती क्षमताओं को दर्शाती है.
4: हाइड्रोजन से चलने वाली इस ट्रेन की शुरुआत होने के साथ ही भारत अब जर्मनी, जापान, चीन और अमेरिका जैसे उन चुनिंदा देशों की सूची में शामिल हो गया है जहां हाइड्रोजन ट्रेनें चल रही हैं. इस समय दुनिया में अभी ज्यादातर हाइड्रोजन ट्रेनें सिर्फ 2 या 3 डिब्बों की होती है और इन्हें छोटी दूरी की क्षेत्रीय मार्गों पर चलाया जाता है. इसके विपरीत भारतीय रेलवे ने हाइड्रोजन से चलने वाली इस 10 डिब्बों की ट्रेन तैयार की है जिसमें करीब 2600 यात्रियों के सफर करने की क्षमता है. यह रेलगाड़ी हाइड्रोजन फ्यूल सेल तकनीक से चलती है जो ट्रेनों को चलाने के लिए हाइड्रोजन को विद्युत में परिवर्तित करती है. जिंद से आनंद कुमार की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए दीपेंद्र कुमार.
3: संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम के पूर्व कार्यकारी निदेशक और नॉर्वे के पूर्व पर्यावरण

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 12:52:52. మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 6.5 మీటర్స్ డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మనం మాటల్లోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ అందరికీ సంబంధించింది. కానీ విచిత్రం ఏంటంటే దీని గురించి అందరూ మాట్లాడతారు కానీ చాలా తక్కువ మందే దీని గురించి ఆలోచిస్తారు. అంటే అదే డబ్బు. మనం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కేవలం సంపాదించడం గురించి మాత్రమే కాదు. డబ్బు సంపాదించడం ఒక విషయం అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఈరోజు కొన్ని ఆర్థిక అలవాట్ల గురించి మాట్లాడుకుంటాం.

0: చేసుకుందాం. చాలామంది ఏమంటారు, సేవింగ్సా, ఇప్పుడేగా కెరీర్ మొదలైంది, శాలరీ పెరిగాక చూద్దాంలే అని. కానీ నిజానికి సేవింగ్స్ అనేది ఎక్కువ డబ్బు వచ్చేటప్పుడు మొదలయ్యేది కాదు, ఉన్న డబ్బుని గౌరవించడం నేర్చుకున్నప్పుడు మొదలయ్యే అలవాటు. అంటే ఒక చిన్న మొక్క ఉందనుకోండి, అది మొక్కగా ఉన్నప్పుడే దానికి మెల్లగా నీళ్లు పోస్తూ పెంచుతాం, కానీ చెట్టు అయ్యాక మొదలు పెట్టాం కదా. అలానే సంపాదన పెరగడం కంటే కూడా మన ఆలోచన మారడం చాలా ముఖ్యం. 100,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా నెలాఖరున డబ్బుల కోసం ఎదురు చూసి ఉండొచ్చు. మరోవైపు 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఎంతో కొంత సేవ్ చేసి ప్రశాంతంగా ఉండే వాళ్ళల్లో కూడా ఉంటారు. అంటే ఆ మార్పు అనేది వాళ్ళ అలవాట్లలో ఉంటుంది. మనలో చాలామందికి శాలరీ వచ్చిన ఫస్ట్ డే మాత్రం చిన్న పండగలానే ఉంటుంది. కొత్త డ్రెస్ కొనాలి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆన్లైన్లో కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నవన్నీ ఆర్డర్ చేసేయాలి. నిజం చెప్పాలంటే ఇలా తప్పేం లేదు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెట్టుకోవడం కూడా అవసరమే. కానీ మనల్ని మనం ఒక క్వశ్చన్ అడగాలి, నేను ఇప్పుడు ఈ వస్తువు అనేది అవసరం కోసం కొంటున్నానా, ఈ క్షణంలో నాకు వచ్చిన కోరిక కోసం కొంటున్నానా అని. ఈ ఒక్క ప్రశ్న చాలా అనవసరమైన ఖర్చుల్ని ఆపేస్తుంది. అవసరం లేని వస్తువు కొనాలనిపిస్తే కొనకుండా ఒక రోజు ఆగండి, ఇంకొక రోజు అంటే నెక్స్ట్ డే దాని గురించి ఆలోచిస్తే అది అవసరమా అనవసరమా అనేది తెలుస్తుంది. ఆ ఒక్కరోజు తేడా మనకు చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది, అది నిజంగా అవసరమా లేకపోతే అప్పుడు అనిపించిందా అని. ఇది చాలా వరకు అనవసరమైన ఖర్చుల్ని కూడా తగ్గిస్తుంది. ఈ మధ్య ఇంకో అలవాటు చాలా మందిలో పెరిగిపోయింది, అంటే లైక్ బై నౌ పే లేటర్, లైక్ ఈజీ ఈఎంఐస్ అన్నమాట. ఇవన్నీ మనకి చాలా మంచి సౌకర్యాలే, కానీ ఇవి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. చాలామంది ఇంకా సంపాదించిన డబ్బుని ముందే ఖర్చు పెట్టేస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఈరోజు ఖర్చు చేస్తే రేపటి మనకి ప్రశాంతత ఎప్పుడుంటుంది? అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అవసరం లేకుండా అప్పు తీసుకోవడం మాత్రం అలవాటుగా మారకూడదు. ఎందుకంటే అప్పు అనేది కేవలం మన జేబులోంచి డబ్బుల్నే కాదు, మన మనశ్శాంతిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకని ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మాత్రం అలవాటు చేసుకోవాలి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డబ్బు విషయంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే మిగిలితే సేవ్ చేస్తాను అనే ఆలోచన. నిజం చెప్పాలంటే నెలాఖరులో డబ్బులు మిగిలడం అనేది చాలా రేర్గా జరుగుతుంది, ఎందుకంటే మన అవసరాలు ఎప్పుడు ఆగవు కదా, ఒకటి పూర్తయితే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక మంచి అలవాటు చెప్తారు, ఏంటంటే శాలరీ వచ్చిన వెంటనే దానిలో ఉన్న కొంచెం అమౌంట్ని తీసుకెళ్ళి సేవింగ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పక్కన పెట్టాలి. అది 1,000 రూపాయలైనా సరే, 500 అయినా సరే, ఇక్కడ పాయింట్ అమౌంట్ కాదు, కన్సిస్టెన్సీ. ఇంకొక విషయం ఏంటంటే డబ్బుని కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉంచడమే సొల్యూషన్ కాదు, మన అవసరాలకు తగ్గట్టుగా సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలి మనకి. నా సంపాదనలో కొంత భాగం నా భవిష్యత్తు కోసం పనిచేయాలి అనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే మనం పనిచేసి సంపాదించిన డబ్బు ఒక పాయింట్ వరకు మాత్రమే మనకు హెల్ప్ చేస్తుంది, కానీ తెలివిగా ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా మన కోసం పనిచేస్తుంది. అలానే డబ్బు గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక విషయాన్ని మర్చిపోకూడదు, అదే బడ్జెట్. అంటే ఈ పదం వినగానే చాలామంది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది, కానీ నెలలో ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, అవసరమైన ఖర్చులు ఏంటి, అనవసరమైనవి ఏంటి, ఇవన్నీ ఒకసారి ఒక దగ్గర రాసుకుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది, అరే ఈ చిన్న చిన్న ఖర్చులకి ఇంత డబ్బు వెళ్ళిపోతుందా అని. అందుకే డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కూడా ఒక మంచి ఆర్థిక అలవాటు. నెలాఖరికి 5 నిమిషాలు తీసుకొని ఒక నెలలో చేసిన ఖర్చుల గురించి ఆలోచించండి. అందులో నిజంగా మీకు ఉపయోగపడిన ఖర్చులెన్ని, కేవలం కొన్నిటికి అట్రాక్ట్ అయ్యి చేసిన ఖర్చులెన్ని అనేది. ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే డబ్బు విషయంలో మీరు మొదటి అడుగు వేసినట్టే. ఎందుకంటే మంచి ఆర్థిక అలవాట్లు ఒక రోజులో రావు, అవి చిన్న చిన్న నిర్ణయాలతో, చిన్న చిన్న మార్పులతో మొదలవుతాయి. ఒకరోజు చేసిన ఒక మంచి అలవాటు రేపు మీ ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటి

0: దగ్గరికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం, అయిపోయింది. తర్వాత చిన్న నిర్ణయం, అంటే చిన్న చిన్న నిర్ణయాలు మనకి ఎంత డిఫరెన్స్ తీసుకొస్తే మన లైఫ్లో అనేది మాట్లాడుకుందాం. చాలామంది జీవితాన్ని మార్చేసేది ఒక పెద్ద అవకాశం, గొప్ప సంఘటన, లేదా ఒక అద్భుతమైన అదృష్టం అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేది ఒకేసారి జరిగే పెద్ద పెద్ద సంఘటనలు కాదు. ప్రతిరోజు ఎవరు పట్టించుకొని చిన్న చిన్న నిర్ణయాలే నెమ్మదిగా మన భవిష్యత్తును మార్చేస్తాయి. ఒకసారి ఆలోచించండి, పొద్దున్నే అలారం మోగింది, ఇంకో 10 నిమిషాలు పడుకోవాలా, లేచి మన డేని స్టార్ట్ చేయాలా అనే నిర్ణయం కూడా చిన్నదే. ఒక రోజు ఒక బుక్ తీసుకొని ఒక 10 పేజెస్ ఆపకుండా కూర్చొని చదవాలా అనేది కూడా చిన్న నిర్ణయమే. ఆరోగ్యం కోసం అరగంట నడవాలా, లేదా అదే అరగంట ఫోన్ పట్టుకొని రీల్స్ చూడాలన్నది కూడా చిన్న విషయమే. ఒక్కోసారి చూస్తే ఇవేవి జీవితాన్ని మార్చే పెద్ద పెద్ద విషయాల్లో కనిపించవు. కానీ ప్రతిరోజు అదే నిర్ణయాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితంలో కనిపించే మార్పు మాత్రం చాలా పెద్దది. ఒక ఇంటిని ఒక రోజులో కట్టలేం కదా, ఒక్కో ఇటుక పెడుతూ కడుతూ ఉంటాం. అలానే మన భవిష్యత్తు కూడా ఒక్కొక్క నిర్ణయంతో, చిన్న చిన్న ఈ నిర్ణయాలతోనే తయారవుతూ ఉంటుంది. చాలామంది ఒక మంచి జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరైన అవకాశం వస్తే మారిపోతాను, కొత్త సంవత్సరం రాగానే మంచి అలవాట్లు మొదలు పెడతాను, జాబ్ వచ్చిన తర్వాత చూసుకుందాం, కొంచెం టైం దొరికాక చేద్దాం, ఇలా అన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. కానీ జీవితం మన కోసం ఆగదు. మనం ఈరోజు తీసుకున్న నిర్ణయమే రేపటి అవకాశంగా మారుతుంది. చాలాసార్లు పెద్ద పెద్ద నిర్ణయాల గురించి ఆలోచిస్తాం. ఏ కోర్స్ చదవాలి, ఏ జాబ్ చేయాలి, ఏ సిటీలో ఉండాలి, ఇవన్నీ ముఖ్యమే. కానీ వాటికంటే ఎక్కువ ప్రభావం చూపించేది ప్రతిరోజు మనం తీసుకునే ఈ చిన్న చిన్న చాయిసెస్.

0: సాంగ్లు కూడా అదే చెప్తున్నారు, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇన్ ఆఫ్ అని. సో తిరిగి మన మాటల్లోకి వచ్చేస్తే, మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెంటనే రిజల్ట్ ఇవ్వదు, అందుకే చాలామంది వాళ్ళ అలవాట్లని మధ్యలోనే వదిలేస్తారు. 2 రోజులు వ్యాయామం చేస్తారు, తర్వాత ఏం మారలేదు అంటారు. వారం రోజులు బుక్ చదువుతారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారు. 4 రోజుల పాటు డబ్బు సేవ్ చేస్తారు, ఇంత తక్కువతో ఏమవుతుంది అని ఆపేస్తారు. ఒక విత్తనం నాటితే అది నెక్స్ట్ డేనే చెట్టు అయిపోదు కదా, దానికి టైం కావాలి, సహనం కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. అలానే మన నిర్ణయాలకి రిజల్ట్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మనం ఈరోజు తీసుకున్న మంచి నిర్ణయాలు రేపు కాకపోయినా 1 సంవత్సరం తర్వాత, 5 ఏళ్ళ తర్వాత తప్పకుండా మన జీవితంలో మార్పులు తీసుకొస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఇదే నిజం. రోజు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం, లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం, జంక్ ఫుడ్ బదులు ఇంటి భోజనం తినడం, ఇవి ఒకరోజున శరీరాన్ని మార్చవు. అలానే ప్రతిరోజు నిర్లక్ష్య చేయడం, సమయానికి తినకపోవడం, శరీరాన్ని పట్టించుకోకపోవడం కూడా చిన్న విషయాలని కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. అందుకే జీవితం మనకి ప్రతిరోజు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి, ఏంటి అంటే తప్పు డెసిషన్స్ తీసుకోవడం కంటే డెసిషన్స్ తీసుకోకుండా ఉండిపోవడం కూడా కొన్నిసార్లు చాలా పెద్ద తప్పు అవుతుంది. భయం వల్ల, వేరే వాళ్ళు ఏమనుకుంటుంటారో, లేదా నేను చేయలేను అనే అనుమానం వల్ల చాలామంది మంచి మంచి ఆపర్చునిటీస్ని వదిలేసుకుంటారు. కానీ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, తప్పు నిర్ణయం తీసుకుంటే మనం ఏదో ఒక పాఠం నేర్చుకుంటాం, కానీ నిర్ణయం తీసుకోకపోతే అసలేమీ నేర్చుకోం. జీవితంలో ప్రతి అనుభవం మనల్ని బలంగా చేస్తుంది. డే ఎండ్లో మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, ఈరోజు నేను తీసుకున్న ఒక కరెక్ట్ నిర్ణయం ఏంటి అని. అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు, 1 గంట చదువుకొని ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడి ఉండొచ్చు, లేదా ఫోన్ పక్కన పెట్టి కొంచెం సేపు మీతో మీరు టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. అలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే 1 ఇయర్ తర్వాత ఈరోజు మీరున్న వ్యక్తి, అప్పుడు మీరున్న వ్యక్తి ఒకటి కానే కాదు. ఎంతో ఇంప్రూవ్ అయినా, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నా, చాలా సంతోషంగా ఉండే వ్యక్తిలా మారతారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మనలో ఎంతమంది టైం సరిపోవట్లేదు అని రోజులో ఒకసారి అనుకుంటారు, బహుశా దాదాపు అందరూ సమాధానం ఏముంటుంది సరిపోవట్లేదా టైం అంటే, అవుననే చెప్తారు. చదువుకునే వాళ్ళకి టైం సరిపోదు, జాబ్ చేసే వాళ్ళకి టైం సరిపోదు, ఇంటి పనులు చేసే వాళ్ళకి టైం సరిపోదు. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండేది 24 గంటలే, అయినా కొందరు ఆ సమయంలో అద్భుతాలు చేస్తారు, ఇంకొందరు మాత్రం రోజంతా ఏం చేశానో కూడా తెలియటం లేదని అనుకుంటుంటారు. మరి నిజంగా మనకు సమయం తక్కువేనా, లేదా మనం ఎక్కడో మన టైం ఎక్కడో కనిపించకుండా జారిపోతుందా? మీ టైం ఎలా గడుస్తుంది అనే దాని గురించి క్వశ్చన్ చేసుకుందాం. అలారం అవుతుంది, లేచిన వెంటనే చేతిలోకి ఫోన్ వస్తుంది, 2 నిమిషాలు మాత్రమే చూస్తాను అనుకుంటాం, కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తర్వాత ఇంకొక రీల్, వాట్సాప్లో ఎవరో పెట్టిన మెసేజెస్, యూట్యూబ్లో ఒక వీడియో, అలా చూస్తూనే 1 గంట గడిచిపోతుంది. అప్పుడే మనం తొందరపడడం మొదలు పెడతాం, అయ్యో ఆలస్యమైంది అని ఆ రోజు ప్రారంభమవుతుంది.

0: అసలు ఆ అరగంట మనం ఎక్కడ ఖర్చు చేసాం అనేది మనకు గుర్తు కూడా ఉండదు. అదే ఆ రోజు మనం మన జీవితంలో చేసే ఒక ఫస్ట్ ప్రాబ్లం, సమయం ఒకసారిగా పోదు, అది నిమిషం నిమిషంగా మనకు తెలియకుండానే జారిపోతుంది. అదే పనిని రోజుకు 10 సార్లు చేస్తే ప్రతి 5 నిమిషాలు ఏమవుతాయి, ఒక 10 సార్లుగా 50 నిమిషాలు అవుతాయి. నెలకి ఒక 25 గంటలకు పైగా, సంవత్సరానికి దాదాపు 300 గంటలు. కొత్త భాష నేర్చుకోవడానికి కానీ, కొత్త కోర్స్ నేర్చుకోవడానికి కానీ, ఒక 100 పేజీల బుక్ చదవడానికి ఈ టైం సరిపోతుంది. ఇక్కడ సమస్య కేవలం సోషల్ మీడియా ఒకటే కాదు, మనకు తెలియకుండా మన టైం ఎలా పోతుంది అనేది మనం గుర్తించకపోవడం. చాలామంది నేను చాలా బిజీ అంటుంటారు, మరోవైపు కొంతమంది ప్రశాంతంగా ప్లాన్ ప్రకారం చేసి తక్కువ టైంలోనే ఎక్కువ పనులను పూర్తి చేస్తారు. అందుకే సమయాన్ని ఎక్కువగా పొందడం కాదు, ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. సమయం అనేది బ్యాంక్ అకౌంట్లో కాదు, ఈరోజు ఉపయోగించిన సమయాన్ని మనం లైక్ రేపటికి దాచుకొని మళ్ళీ ఉపయోగించుకోలేం. కాలం ముందుకు వెళ్తూనే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు మనకు కొత్తగా ఇచ్చే 24 గంటలని మనం ఒక కొత్త అవకాశంలా తీర్చుకోవాలి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సమయాన్ని వృధా చేసేది కేవలం మొబైల్ ఫోన్ మాత్రం కాదు, తర్వాత చూద్దాం అని అలవాటు కూడా. అది ప్రొకాస్టినేషన్. మనలో చాలామంది చాలా పనులు చేయాలనుకుంటారు కానీ వెంటనే మొదలు పెట్టరు. రేపటి నుంచి వ్యాయామం మొదలు పెడతాను, వచ్చే సోమవారం నేను చదువుతాను, ఈ నెల అయిపోయాక సేవింగ్స్ స్టార్ట్ చేస్తాను అనుకుంటాం. కానీ అవన్నీ వాయిదాలు అవుతూనే ఉంటాయి. చాలా కళలు నెరవేరపోవడానికి కారణం ఏమిటి అంటే టాలెంట్ లేకపోవడం కాదు, మొదటి అడుగు వేయడాన్ని డిలే చేయడమే. మనం రెడీగా ఉన్నా లేకపోయినా టైం అయిపోతూనే ఉంటుంది. అందుకే కరెక్ట్ టైం వచ్చినప్పుడు మొదలు పెడతాను అని అనడం కంటే ఇప్పుడే మొదలు పెడతాను అనడం జీవితాన్ని మార్చే నిర్ణయం అవుతుంది. చాలామంది నాకు టైం మేనేజ్మెంట్ రాదు అంటారు, కానీ నిజానికి టైంని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదు, మనల్ని చేయగలిగేది ఏంటంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం మాత్రమే, మన అలవాట్లని మన కాన్సన్ట్రేషన్ని. సో ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లుగా తీసుకొని టైంని మేనేజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద నిర్ణయాలుగా చేసి మన లైఫ్ని మార్చుకోవడం మన చేతిలోనుంది. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా

ప్రారంభిస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బైప్రాడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లో హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో వైమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపైన కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డమ్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్

0: వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి ఏడు జూలై 17 తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17 తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: अभी आपने सुना कार्यक्रम स्वामी की दादी, और अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आपसे आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु, चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रमं मीरिंतवरकु विन्नारु। ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అరుదైన కానుకను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పునరాభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. పంజాబ్లోని జలంధర్ నుండి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తిస్థాయి ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన పాదచారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అనుకూలంగా సూచికలు, ఆకర్షణీయమైన ముఖద్వారం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఉన్న ఈ కేంద్రం ప్రపంచస్థాయి ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగర ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చనుంది. దేశవ్యాప్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించనున్నారు. వీటి పునరాభివృద్ది వ్యయం 1,570 కోట్ల రూపాయలు కాగా తెలంగాణలోని 40 స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తున్నారు.

0: ఇప్పటికే బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లలో పునరాభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక రైల్వే స్టేషన్ ఆవిష్కరణ మాత్రమే కాదు, వికసిత్ భారత్ దిశగా సుస్థిర స్మార్ట్ పట్టణ రవాణా వ్యవస్థ వైపు దేశం వేస్తున్న మరొక దృఢమైన అడుగుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్షించి రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిని సమీక్షిస్తారు. అంతేకాకుండా గోదావరి బనకచెర్ల అంశంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోధనపై ప్రభుత్వ నిఘా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్మూర్, అత్తాపూర్ ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. యుకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రుకే అయ్యర్ నేతృత్వంలోని బృందంతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రస్తుతం రాష్టం నుంచి యుకేకు 3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, వీటిని భారీగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, మాతృశక్తి ఆరాధన, సనాతన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓ, డిఐ స్థాయి అధికారుల్లో ఈ మార్పులు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రధాన ఉపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ గైర్హాజరైన 3 ఉపాధ్యాయులపై సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ది కోసం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న పునరుద్దరణ, సుందరీకరణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ,
1: సిరిసిల్లకి దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. బట్ వీటి ద్వారా వాటర్ సప్లైకి సంబంధించి సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు అమృత్ పథకం ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిల్లకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
0: రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ నూతన ఆరోగ్య పథకం లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను ప్రారంభించడంతో పాటుగా నూతన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తారు.

0: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులను పరిష్కరించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు రాష్ట ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రా పండిట్ తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, అకౌంట్స్ సంబంధిత అంశాలపై ప్రత్యేక పెన్షన్ అదాలత్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రపండిట్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: లాంగ్ పెండింగ్ పెన్షన్ కేసెస్, జీపీఎఫ్ కేసెస్ మేము సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము 13 out of 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము, అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్ వీ ప్లాన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ పెండెన్సీ ఆఫ్ పెన్షన్ జీపీఎఫ్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ పెండెన్సీ రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్.
0: హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శామీర్పేటలో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా పర్యవేక్షించారు. బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి వాటిని సత్వరమే డిజిటలైజ్ చేయాలని ఆయన ఆదేశించడం ద్వారా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రకటించిన వనితలోకం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు.
2: ఈరోజు మనతో డాక్టర్ విజయభవాని గారు ఉన్నారు. నమస్తే మేడం.
3: నమస్తే.
2: మా కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం.
3: థ్యాంక్ యూ.
2: శ్రోతలందరూ కూడా డాక్టర్ విజయభవాని గారు ఎవరు అని అనుకుంటున్నారేమో, మేడం మ్యాగ్నా కార్టా అనే ఎన్జిఓకి ఫౌండర్. ఆవిడ సామాజిక కార్యకర్త. గత 23 ఏళ్లుగా జెండర్ ఈక్వాలిటీ అలాగే జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు. రకరకాల సంస్థలతో ప్రభుత్వాలతో కలిసి మేడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సక్సెస్ఫుల్ గా చాలా మందిలో చైతన్యం కలిగించడంలో మేడం చాలా ప్రధాన పాత్ర పోషించారు.

0: ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్
0: మరి ఈరోజు నాయకత్వ పాత్రల్లో మహిళలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మేడం. మరి గత సంవత్సరం G20 అనే బృహత్ కార్యాన్ని మనం చేపట్టాం మన కంట్రీలో. సో G20లో మహిళలకి సంబంధించి Empower 20 కార్యక్రమంలో మరి మహిళల ఎంపవర్మెంట్ గురించి, మహిళల్లో ఎలా సాధికారత తేవాలి అన్న విషయం మనం మాట్లాడాం, విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అని. అలాగే అందులో భాగంగా ఎన్నో సక్సెస్ స్టోరీస్ విన్నాం కూడా మనం. మరి దాని శాతం ఎంత ఉంది అని ఆలోచిస్తే సక్సెస్ఫుల్ గా నాయకత్వ పాత్రల్లోకి వచ్చిన మహిళల శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనం గ్లోరిఫై చేసినప్పటికీ కూడా G20లో భాగంగా వి షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఈ రోజు దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మేడం.
1: తప్పకుండా. ఇప్పుడు మనకి మనం మీరు అన్నట్టు G20 మనకు ఒక మైలురాయి లాంటిది మన దేశానికి, ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి మన దేశం G20ని లీడ్ చేసింది. అంటే మనం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనే పదం ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. మన రాణి పద్మిని దగ్గర నుంచి, మనకి జిజియాబాయి దగ్గర నుంచి, మనకి నాయకత్వ లక్షణాలున్న మహిళలు మన దేశానికి అసలు కొదవలేదు. ఎప్పుడు కూడా మనకి ఉన్నది
0: సంగతి కాదు, అది
1: ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం, గాని మధ్య కాలంలో మరి మనం చూసుకుంటే మహిళల పాత్ర, మహిళలు బయటికి రావటం అనేది చాలా తగ్గిపోయింది. మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తుందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్ లో చూసుకున్నా, లేకపోతే జాబ్స్ లో చూసుకున్నా, ఎంట్రీ లెవెల్లో అందరు మహిళలు కూడా మీకు 50-50 కనిపిస్తారు. పురుషులు మహిళలు మీకు 50-50, లేకపోతే 75% ఉమెన్ కనిపిస్తారు మీకు. సో అదేంటంటే కొత్తగా ఉద్యోగం వచ్చింది, కొత్తగా చదువు అయ్యింది, ఉద్యోగంలోకి వెళ్ళారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పడతానంటే కుటుంబాన్ని తప్పు పడతాను. ఎందుకంటే కుటుంబంలో ఒక అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసుకో అమ్మా, కానీ పెళ్ళయిన తర్వాత మీ అత్తవారి ఇష్టం, అంతవరకు చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నువ్వు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం కూడా మన పిల్లల్ని పెళ్లికి మాత్రమే పెంచుతున్నామా, పెళ్లి చేయడం కోసం మాత్రమే వాళ్ళు చదివిస్తున్నామా, వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నంత వరకు ఓకే, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఎంత నాయకత్వ లక్షణాలున్నా, నీలో ఎంత కెపాసిటీస్ ఉన్నా, నీలో ఎంత ముందుకు చొచ్చుకుపోయే గుణాలున్నా కూడా, మీ అత్తవారి ఇంట్లో వాళ్ళు గనక పర్మిట్ చేస్తే మాత్రమే నువ్వు అది చేయగలవు సుమా, ఒక స్త్రీగా నువ్వేమీ చెయ్యలేవు అని మనం మన అమ్మాయిలకి నేర్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో ఇలాంటి సమయంలో మనకి సాధికారత అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసి అత్తారింటికి పంపించే మనిషిగా కాకుండా ఒక అమ్మాయి అని ఒక ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మాత్రమే సాధికారత గురించి మనం మాట్లాడగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఓన్లీ 3% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. అంటే మిగతా వాళ్ళకి లేదా,
0: వ్యక్తిగతంగా అంటారా వృత్తిపరంగా అంటారా?
1: వృత్తిపరంగా. అంటే మిగతా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా, వాళ్ళల్లో అంత సామర్థ్యం లేదా? ఆ 3% ఎందుకున్నారంటే వాళ్ళకి అంత అనుకూలమైన ఫ్యామిలీ ఉంది కాబట్టి.
0: 100% మేడం, అవును.
1: మిగతా 97% కి అంత అనుకూలమైన ఫ్యామిలీస్ లేవు కాబట్టి.
0: దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం హ్యాపీగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నా గానీ ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నట్టయితే గనక ఆ సక్సెస్ స్టోరీస్ లో ఉన్న సక్సెస్ఫుల్ మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్, సపోర్ట్ చేసే కన్న తల్లిదండ్రులే కాదు, మెట్టినింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టే వాళ్ళు ఈ రోజు
1: ఆ స్థాయిలో ఉన్నారు.
0: కానీ ఆ లగ్జరీ ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకి ఉండాలి అన్నది మన కోరిక.
1: ఇప్పుడు ఎక్కడైతే తండ్రి, ఒక తండ్రి ఆడపిల్లని సపోర్ట్ చేస్తాడు, ఒక తండ్రి ఆడపిల్ల చదువు గురించి కానీ, వాళ్ళ ఉద్యోగం గారి గురించి కానీ, తండ్రి ఎప్పుడైతే, తల్లి కాదు ఇక్కడ, తండ్రి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతాడో ఆ మహిళకి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి చూసే చూపు ఒక సమాజంలో ఒక వ్యక్తిని చూసే చూపు ఉంటుంది. సో ఆ వ్యక్తిగా ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఒక మహిళగా చూడడు. కానీ ఎక్కడైతే తల్లి ప్రమేయం వస్తుందో, తల్లికి సోషల్ సెక్యూరిటీ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ అన్ని పక్కన పెట్టండి, తల్లికి కావాల్సింది ఆ బిడ్డ సోషల్ సెక్యూరిటీ అండ్ ఆ తల్లి

0: తల్లి ఏమనుకుంటుందంటే, మెట్టెనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో, అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది, మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ చెప్తారు. కానీ ఉద్యోగం వచ్చేసరికి, ఇంట్లో పనులు వచ్చేసరికి, ఇంట్లో ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చేసరికి ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎవరు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే అది మహిళలే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే, మనకిచ్చిన జెండర్ రోల్ ఏంటంటే సబ్మిసివ్, బీయింగ్ సబ్మిసివ్, అణిగి మణిగి ఉండాలి, ఇల్లు చూసుకోవాలి,
1: ఇంటికి పిల్లలకి కావాల్సినవి చూసే బాధ్యత ఆడవాళ్లదే కాబట్టి పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్లు ఉన్నారు. ప్రమోషన్ వస్తే వేరే ఊరికి వెళ్ళాలి, ఇల్లు చూసుకోవడం కష్టం కాబట్టి ప్రమోషన్లు వదిలేసుకున్న ఆడవాళ్లు ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు అత్తమామల్ని చూసుకోవడానికి.
0: అవును,
1: మరి మేడం మీరు చాలా రైట్ గా పాయింట్అవుట్ చేశారు. అంటే ఒక మెషిన్ లో ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ఒక్కోసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతే తెలుస్తుంది సమస్య ఎక్కడుందని. మీరు అలాగే ముందు ఇంటికి తీసుకెళ్లారు. సో సమస్య మైండ్ సెట్ లోనే ఉంది అని అనడానికి మీరు చెప్పారు, చాలా ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అవునండి, అంటే మనకి మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఎంపవర్మెంట్ ఆర్ సాధికారత అనే దాని గురించి మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మన పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్కి వెళ్లారు, ఒకేలా చదువుకున్నారు. నేను ఎక్కడ అంటానంటే, జెండర్ ఈక్వాలిటీ మనం ఎప్పుడు మాట్లాడాలంటే, సపోజ్ ఇద్దరు పిల్లలకి మీరు ఇంజనీరింగ్ చేయించారు, నేను ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న ఇదే, మీ అబ్బాయికి గనక హైదరాబాద్ లో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి మాత్రం రాజస్థాన్ లో సీట్ వచ్చింది అనుకుందాం, మంచి కాలేజీలో, ఎంతమంది తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడతారు? అదే రివర్స్ అయితే, అమ్మాయికి హైదరాబాద్ లో వచ్చి అబ్బాయికి రాజస్థాన్ లో వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు,
1: అసలు ఇంకా అందులో డిస్కషనే లేదు,
0: ఉండదు. కానీ అదే గనక రివర్స్ అయితే, అక్కడ ఆలోచించేది ఏంటంటే, అంత దూరం అమ్మాయిని పంపించాలా, అంత చెయ్యాలా, లేకపోతే అమ్మాయిని ఏం కన్విన్స్ చేస్తారు, నువ్వు వేరే కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వమ్మా, నువ్వు వేరే ఏదైనా చెయ్యమ్మా అని అమ్మాయిని అక్కడ వెనక్కి లాగడానికి ప్రతి ఇంట్లోని,
1: అదొక ప్రొటెక్టివ్ డెసిషన్ అయి ఉండొచ్చు కానీ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ రిగ్రెసివ్ డెసిషన్.
0: ఎస్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటారు, నువ్వు ఉద్యోగం చేసుకో ఎంతవరకు, నీకు పెళ్లి చేసే వరకు. పెళ్లి చేసిన తర్వాత మీ అత్తమామల ఇష్టం, అత్తమామలు కూడా ఒప్పుకుంటారు ఉద్యోగానికి, నువ్వు చేసుకో అమ్మా అని. ఎప్పుడు మొదలవుతుందంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత, కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు మొదలవుతుంది. అమ్మ నువ్వు రెండు హ్యాండిల్ చేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసాయి, అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. కానీ అదే ఆ అబ్బాయికి గనక మీ ఆవిడ కడుపుతో ఉంది, నువ్వు తనకి సపోర్ట్ చేస్తే తను కూడా నీలాగే ఉద్యోగం చేసుకోగలదు, తన మీద అంత ప్రెషర్ ఉండదు, మీ ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకుంటే ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకోగలరు, మీరిద్దరు కూడా ఒకలాగా టైం ఇవ్వాలి, పిల్లలు అనేది ఉట్టి తల్లి బాధ్యతే కాదు, తల్లిదండ్రుల బాధ్యత. పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు 15 రోజులు పుట్టిన వెంటనే, చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ, తల్లిదండ్రి ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచడం అనేది. కానీ ఎర్లీ ఇయర్స్ లో తల్లి మాత్రమే ఒక మెయిన్ రోల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ తల్లులు వాళ్ళ కెరియర్ ని, వాళ్ళ ప్రమోషన్స్ ని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ని అన్నిటినీ కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు అక్కడే అదే స్థాయిలో ఉండిపోతున్నారు. సో దాంతో ఇంక మరి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు మనకి నాయకులుగా ఎలా కనిపిస్తారు?
1: ఇక్కడ మేడం నాకు ఇంకొక సందేహం ఏంటంటే, సందేహం అనే కంటే నేను ఎప్పుడు పర్సనల్ గా చాలా హార్ట్ కి తీసుకునే విషయం ఏంటంటే మేడం, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే భర్తో వెనక్కి లాగడం కంటే ముందు అసలు చెప్పకుండానే మహిళ కాంప్రమైజ్ అయిపోతుంది,
0: అంతే
1: నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు ఈ ట్రాన్స్ఫర్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సంపాదించుకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అని. మరి మహిళల్లో ఈ మైండ్ సెట్ మార్పు ఎలా రావాలండి?
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తరతరాలుగా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు మనకి నూరి పోసేది ఏంటంటే, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి. సో ఆడపిల్ల అంటే ధైర్యంగా 4 పనులు చేసుకోవాలి అని మనం నేర్పలేదు. ఎప్పుడూ కూడా 6 గంటల తర్వాత

0: తర్వాత అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి బయటకు వెళ్ళినా ఒక 6 ఏళ్ల తమ్ముడిని తోడు తీసుకోమని చెప్తారు. అదే ఒక 14 ఏళ్ల అబ్బాయికి ఎప్పుడైనా 6 ఏళ్ల చెల్లెల్ని తోడు తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పరు. అంటే 6 ఏళ్ల మగపిల్లాడైనా ధైర్యంగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలడు, అది మన నమ్మకం. అంతేగాని 14 సంవత్సరాల అమ్మాయి తనంతా తను రక్షించుకోగలదనే నమ్మకం మనకు లేదు. మనం చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్ లో పెంచాం కాబట్టి మనం ఏ పని చేయడానికి కూడా ఆడవాళ్ళు ఒక నిమిషం వెనకం చేస్తారనమాట. నేను చేయగలనా, నేను నిజంగానే నాకంతా ఉందా? సో పెంపకంలో మార్పు వస్తే గాని, కుటుంబంలో మార్పు వస్తే గాని, ఏ మహిళ కూడా ముందుకి వెళ్ళడానికి మన దేశంలో అవకాశం లేదు.
1: మేడం, మనము ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడిన అందరూ అందరూ కలిసి ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అని అంటాం. ఆ ఇంక్లూజివ్నెస్ లో మహిళల గురించి మాట్లాడతాము, ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇతరితర సమస్యలు ఉండడం వల్ల మెయిన్ స్ట్రీమ్ లో ఉండలేని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఇది ఒక మెట్టుకి పైనున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అవ్వబడ్డారు, అవ్వబడుతున్నారు, ఇక మీదట కూడా అలాగే ఇగ్నోర్ అవుతారేమో అని అనిపిస్తోంది.
0: అది అది వాస్తవమే. సి, మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలం, కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళ గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళని అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వేయగలం. మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్నవి చూసుకుంటే, మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, మార్కెట్లో కూరగాయలు అమ్మడం దగ్గరకు వచ్చేసరికి మీకు ఎక్కువ మంది మహిళలు
1: అవును.
0: కనిపిస్తారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆ మహిళ తను చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ మహిళ అక్కడ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడరు, కానీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొగుడు గాని అక్కడ ఉన్న పిల్లలు గాని తనకి అంత సపోర్ట్ చేయరు అని తనకు తెలుసు కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ రకమైన ఒక ఒక భయం చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేసి మనం వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నాం అంటే, డిపెండెన్సీ ఏదైనా సరే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, ఎస్పెషలీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నాం కాబట్టి, మనం వాళ్ళ గురించి మనం చెయ్యాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేయాలి. ఉమెన్స్ డే అంటే ఆడవాళ్లతో సెలబ్రేట్ చేసేది కాదు, ఉమెన్స్ డే నన్ను అడిగితే మగవాళ్ళతో సెలబ్రేట్ చేయాలి. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ విమెన్ హుడ్ దెన్ ఓన్లీ ఐ థింక్ ఉమెన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది, బికాస్ మ్యాన్ షుడ్ సెలబ్రేట్ ఉమెన్ హుడ్. ఉమెన్
1: చాలా
0: హుడ్
1: మంచి విషయం
0: అంటే
1: చెప్పారు.
0: ఉమెన్ హుడ్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ బర్త్, ఉమెన్ హుడ్ ఈజ్ పుట్టిన దగ్గర నుంచి ఫ్రమ్ ఊమ్ టు టూమ్ ఆవిడ పడే డిఫరెంట్ స్టేజెస్ లో, ఫ్రమ్ ద ఏజ్, ఫ్రమ్ గెటింగ్ ప్యూబర్టీ టు గెటింగ్ మ్యారీడ్ టు గెటింగ్ ఎ కెరియర్, గివింగ్ బర్త్ టు చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇదంతా ఉమెన్ హుడ్ లో భాగం.
1: అవును.
0: వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్ అంటే దాని యొక్క ఆడవాళ్ల పనిలే అని చూసి వదిలేయకుండా దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకునే విషయంలో వాళ్ళు ఇంత చేస్తున్నారు, స్త్రీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు గుర్తించి ఎప్పుడైతే దాని గురించి వెన్ దే స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్, ఐ థింక్ ఇన్ ట్రూ సెన్స్ వీ విల్ బి సెలబ్రేటింగ్ ఉమెన్స్
1: కానీ
0: డే.
1: మేడం, మనము జెండర్ రోల్స్ అంటే లింగపరంగా మహిళలు చేయాల్సిన పనులు ఇవి, మహిళల బాధ్యతలు ఇవి, పురుషుల పనులు ఇవి, పురుషుల బాధ్యతలు ఇవి అని మనం అంటే బేసికలీ మనం ఒక పురుషాధిక్య సమాజం నుంచి వచ్చాం. పేట్రియార్కీ లేదు ఇప్పుడు అని అన్నా గానీ ఆ భావజాలం మనలోంచి వెళ్లలేదు అని అనిపిస్తుంది.
0: అవును,
1: కేవలం అదే ఒక ఆబ్స్టకిల్ లాగా కనబడుతుంది నాకు, అంటే మైండ్ సెట్ మారడానికి.
0: ఒక్కసారి ఆలోచించండి, చిన్న విషయం అండి. పిల్లలు పుట్టినప్పుడు సపోజ్ మన ఎవరైనా 1 సంవత్సరం బాబు పుట్టినరోజు పిలిచారనుకోండి, మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అమ్మాయికి మనం పుట్టినరోజు
1: కరెక్ట్.
0: పిలిస్తే మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అక్కడి నుంచి మన మైండ్ సెట్ ఆలోచించండి. అమ్మాయిలు అనేసరికి టెడ్డీ బేరు, సాఫ్ట్
1: కిచెన్
0: టాయ్స్,
1: సెట్.
0: కిచెన్ సెట్ ఇలాంటివన్నీ వస్తాయి, సాఫ్ట్ సాఫ్ట్ వస్తాయి. మగపిల్లలు అనేసరికి కార్లు, జీపులు,
1: గన్నులు.
0: గన్నులు, బ్యాట్, బాల్. అంటే మనం అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, అబ్బాయిలు అంత స్ట్రాంగ్, వాళ్ళు బండిలు అప్పటి నుంచి నడపగలరు, వాళ్ళ బండి గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు సాఫ్ట్, అందుకనే వాళ్ళు టెడ్డీ బేర్స్, కిచెన్ సెట్, వంట నేర్చుకోవాలి. సో కిచెన్ సెట్, సాఫ్ట్ టాయ్స్, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్. సో ఎలా పోయింది మనలో పెట్రియాలకి, ఎక్కడ పోయింది చెప్పండి? అండ్ కలర్స్ కూడా మనమే డిఫైన్ చేసేస్తాం. అమ్మాయిలకి అయితే లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ కలర్స్ మనం కొంటాం. అబ్బాయికి అయితే డార్క్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్. కలర్స్ దగ్గర నుంచి కూడా మనం డిసైడ్ అయిపోయాం అబ్బాయి.

0: అయితే ఇది, అమ్మాయిలకి అయితే ఇది అని చిన్నప్పటి నుంచి కూడా. అరే ఆఖరికి హాస్పిటల్లో ర్యాప్ చేసే టవల్స్ కూడా అమ్మాయిలకైతే పింక్ కలర్
1: పింక్,
0: టవల్స్, అబ్బాయిలకి అయితే బ్లూ కలర్ టవల్. ఇక్కడి నుంచి మనం మారాలి.
1: జెండర్ స్టీరియోటైపింగ్,
0: స్టీరియోటైపింగ్ దిస్ హ్యాస్ టు బి బ్రోకన్ అట్ ఆల్ లెవెల్స్, ఫ్యామిలీయే కాదు, అట్ ఆల్ లెవెల్స్, హౌ సొసైటీ లుక్స్ అట్ యూ.
1: మేడం. మరి మీరు గత 23 ఏళ్లుగా కూడా జెండర్ సెన్సిటైజేషన్ చేస్తున్నారు, అంటే రకరకాల మీ వెరైటీ ఆఫ్ వర్క్ చూస్తే మేడం, మీరు గ్రాస్ రూట్ లెవెల్లోనూ వర్క్ చేశారు, పెద్ద పెద్ద ఎంఎన్సీల్లోనూ వర్క్ చేశారు, ప్రభుత్వ కార్యస్థలాల్లో కూడా మీరు పనిచేశారు. మరి ఈ 2 దశాబ్దాల్లో మీరు ఏమైనా మార్పు గమనించారా?
0: నేను 1999లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్టడీ ఆన్ పంచాయత్, విమెన్ లీడర్స్ ఇన్ పంచాయత్. అప్పుడు స్టడీ చేశాం. స్టడీ చేసినప్పుడు విలేజెస్కి వెళ్ళి సర్పంచులతో, మహిళా సర్పంచులతో మాట్లాడాలి అంటే ఆవిడ వంట చేస్తుంది, ఏదన్నా నాకు చెప్పండి, రైట్? సంతకాలు ఆవిడ పెడుతుంది, డెసిషన్స్ నేను తీసుకుంటా.
1: పోయి పక్కనే ఫైల్ పెట్టుకుని
0: సంతకం పెట్టుకుంటాం. ఆవిడ బయటకు రాదు, ఆవిడ
1: జస్ట్
0: పంచాయతీకి
1: బికాజ్
0: రాదు,
1: అది మహిళలకి సంబంధించిన సీట్ కాబట్టి,
0: రిజర్వేషన్ కాబట్టి ఆవిడ పేరు. కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99. 2022లో కూడా నేను సేమ్ గ్రామానికి వెళ్ళాను, మార్పు ఏమీ లేదు. ఒక మార్పు ఏంటి వచ్చిందంటే ఆవిడొచ్చి సీట్లో కూర్చుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్పంచ్తో మాట్లాడాలంటే భర్తతో మాట్లాడతారు, కానీ సర్పంచులతో మాట్లాడరు. అంటే మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలంటే మీరు ఆలోచించండి, నువ్వు మహిళా సర్పంచ్ ఎవరు? మహిళా సర్పంచ్తో మాట్లాడాలి కదా, మీ వారు లేరా అండి ఆవిడ అక్కడ ఉన్నా కూడా? అంటే ఆయన డెసిషన్స్ తీసుకుంటాడనమాట. సో ఈ 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే మహిళలు బయటకు వస్తున్నారు, వాళ్ళు పంచాయత్లో కూర్చుంటున్నారు, వాళ్ళు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు, ఇది మార్పు. కానీ ఇంకా స్టిల్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రామ స్థాయిలో, పంచాయత్ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళ పరిస్థితి. మిగతా మహిళల్లో చైతన్యం లేదా? నా కెరియర్లో 19,000 మంది సెక్స్ వర్క్ లో ఉన్న మహిళలతో వర్క్ చేసి వాళ్ల చేత వ్యాపారాలు స్టార్ట్ చేయించాను. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 88% రిటైన్ అయ్యారు వాళ్ళు
1: వ్యాపారాలు చేస్తూ,
0: 12% ఇలాగో డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే ఆ మహిళలు కూడా వాళ్లల్లో ఉన్న చైతన్యం చూడండి, వాళ్లల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చూడండి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంకో 2-3 ముగ్గురికి వాళ్ళు ఉపాధులు కూడా కల్పిస్తున్నారు.
1: అంటే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 80% మంది కూడా వాళ్ళు బై చాయిస్ సెక్స్ వర్క్ లోకి వెళ్ళుండరు, బై ఛాన్స్ వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు బయటకు వచ్చి ది ఎమర్జ్డ్ అవుట్ యాజ్ లీడర్స్, వాళ్ళ నాయకత్వ పాత్ర పోషించారు.
0: లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ ఉమెన్ కుంది. అందుకనే ఒక 5 సంవత్సరాల పిల్లకు గానీ, 6 సంవత్సరాల పిల్లకు గానీ ఒక తల్లి తమ్ముడిని చూసుకో అని వదిలేసి వెళ్ళగలుగుతుంది పనికి. ఎందుకు? అమ్మాయి చూసుకోగలదు అని. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 5 ఏళ్ల అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళదు, ఎందుకంటే వాడంత బాధ్యతగా చూసుకోవడం అనే నమ్మకం. అంటే ఆ బాధ్యత, ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఒక రకమైన ఏదైనా పనిని సమర్థవంతంగా చేయటం అనేది స్త్రీలకి చిన్నప్పటి నుంచి వచ్చింది. అది బహుశా అది కూడా వన్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైప్ అయి ఉండొచ్చు, బట్ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే. సో దాన్ని కనుక ప్రాపర్గా నర్చర్ చేసి, దాన్ని కనుక కరెక్ట్ వేలో మనం కనుక తీసుకెళ్ళగలిగితే మహిళా సాధికారత అనేది మనం మాట్లాడుకోకలేదు, మన కళ్ళు ముందు కనిపిస్తుంది,
1: ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేడం మనము అంటే దేనికైనా బేసిస్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. మరి ఎంతమంది మహిళలు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు?
0: హై స్కూల్ వరకు వచ్చేసరికి మనకి 78% అమ్మాయిలు హై స్కూల్ వరకు వెళ్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేసరికి less than 50%, 49% ఉన్నారు ఇంకా మనకి. అమ్మాయి చదువు పెళ్లికి, పెళ్లి కోసమే ఇంకా ఈ
1: మినిమం క్వాలిఫికేషన్,
0: డిగ్రీ ఉంటే పెళ్లి చేసేయచ్చు. అంటే పిల్లలకి ఏబిసిడీలు ఎక్కాలు చెప్పుకునే అంత చదువు ఉంటే చాలు అనే అని నమ్ముకునే సమాజంలోనే మనం ఇంకా ఉంటున్నాం. మనం టౌన్స్లో, సిటీస్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా 25% ఆఫ్ పాపులేషన్ స్టిల్ ఫీల్ దాట్ 10th అయిపోతే పిల్లకి పెళ్లి చేసేయచ్చు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అబ్బాయిని తీసుకుని రావాలంటే అంత కట్నం ఇవ్వాలి.

0: ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందుకనే చాలా మంది ఫ్యామిలీస్
1: అంటే
0: ఎస్పెషలీ ఇన్ ద
1: ఎందుకు
0: మిడిల్
1: అంటే
0: క్లాస్.
1: అబ్బాయి కంటే అమ్మాయి ఓవర్ క్వాలిఫైడ్ అయ్యి ఉండొద్దు అనేది ఒక పెద్ద నామ్.
0: అమ్మో ఇంకేమైనా ఉందా ఇంత, అంటే అబ్బాయి ఒప్పుకోడు పెళ్లి
1: అంటే
0: చేసుకోవడానికి.
1: రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి లీడర్షిప్ రోల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కూడా ఒక ఆబ్లిగేషన్
0: ఇది కూడా
1: అవుతుంది.
0: మెయిన్ మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. చాలా కొద్ది ఫ్యామిలీస్ లో మాత్రమే మగవాళ్ళు ఆడవాళ్ల సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావించగలుగుతారు. లేకపోతే ఆడవాళ్ల సక్సెస్ ఇస్ నాట్ టాలరేటెడ్ బై మ్యాన్. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయచ్చు, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పులేదు, కానీ ఆడవాళ్ళు బాసులుగా ఉంటే ప్రాబ్లం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ అండర్ అ ఉమెన్ బాస్. చాలా స్టడీస్ హావ్ షోన్ ఇట్. మెనీ పీపుల్ హ్యావ్ అవుట్ రైట్లీ సెడ్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మెన్ యాజ్ బాస్ దాన్ అ ఉమెన్ యాజ్ బాస్. డెసిషన్ మేకింగ్ అనేది మగవాళ్ళు మాత్రమే చేసుకోగలరు.
1: అంటే ఒళ్ళొంచి చేయి తిప్పి పని చేయించడం ఎవరికి నచ్చదు మేడం.
0: అది
1: బేసికలీ
0: బేసిక్గా
1: అంటే
0: అదొకటి.
1: ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఒళ్ళొంచి చేయి తిప్పి చదివిస్తారో, వాళ్ళు లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కూడా ఫర్ మాక్సిమం ప్రొడక్టివిటీ వాళ్ళు చేసేది అదే కాబట్టి
0: ఫాలో ద సేమ్ ఫార్ములా. సో ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ టాస్క్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇంట్లో తాలింపు వేస్తూ, పిల్లలు హోంవర్క్ చూసుకుంటూ, భర్తకి ఆఫీస్ కావాల్సినవి ప్రిపేర్ చేస్తూ అన్ని పనులు ఒకసారి చేయగలం. అదే గనక భర్త వంటగదిలో ఉండి మనం ఒక ప్రశ్న వేసినా ఆ తాలింపు మాడిపోతుంది. దే కాంట్ థింక్ బట్ వీఆర్ మల్టీ టాస్కర్స్. ఎవ్రీ ఉమెన్ పొద్దున్న మీరు చూస్తే పొద్దున్న 6 to 8 ఎవ్రీ ఉమెన్ విల్ బి మల్టీ టాస్కింగ్. వంట చేస్తూ ఉంటుంది, బాక్స్ చదువుతూ ఉంటుంది, పిల్లలకి బట్టలు తీసిస్తుంటుంది, భర్తకి బట్టలు తీసిస్తూ ఉంటుంది, పనమ్మాయి వచ్చింది లేదో చూస్తుంది, పాలు వచ్చాయో లేవో చూసుకుంటుంది, ఇవన్నీ చేయగలదు ఒక ఒక స్త్రీ. మరి ఇంత మల్టీ టాస్కింగ్ చేయగలిగిన స్త్రీలో ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, కానీ అది మనం ఎందుకు గుర్తించట్లేదు.
1: అంతేకాకుండా మేడం, మీరు ఇందాక అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు అని. కొన్ని రంగాల్లో మగవాళ్ళు అయితేనే చేయగలరు అని గీతలు గీశారు, కానీ ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే సుధామూర్తి గారిని కూడా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు అని అన్నారు. కాలేజీకి వెళ్లి ఇంజనీర్ అయ్యి పెళ్లి చేసుకుని తన భర్తకి కేవలం జీవన సహచరిలా కాకుండా వృత్తిలో కూడా సహచరిలాగా చేసి ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఆవిడ. అది సుధామూర్తి గారికే తగింది, ఎందుకంటే ఆవిడ నారాయణమూర్తి గారి భార్య
0: కాబట్టి.
1: అలాంటి లగ్జరీ ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నారు మేడం.
0: అది అక్కడ మనం ఒకటి గమనించాలి, సుధామూర్తి గారు వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ నారాయణమూర్తి గారు.
1: అవును,
0: బట్ దెన్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ నారాయణమూర్తి గారు బిజినెస్. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అక్కడ నారాయణమూర్తి గారు హీ టుక్ హిస్ వైఫ్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్. ఒక వైఫ్ అనే సెకండరీ స్టేటస్ ఇవ్వలేదు ఆయన. సో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ పార్ట్నర్స్ గా వ్యవహరించగలిగారు కాబట్టి సుధామూర్తి గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఎన్ని చోట్ల మనం వి లుక్ అట్ ఉమెన్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్, ఎంత ఎన్ని చోట్ల అది సాధ్యపడుతుంది మనం చూసుకోవడానికి. మన ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడా కూడా ఉమెన్ ని, ఇప్పుడు ఉమెన్ గనక మగవాళ్లతో పాటు భుజంతో భుజం రాసుకుని వెళ్తుంది అంటే మగ రాయుడుగా పిలుస్తారు, కానీ అది సాధికారతగా గుర్తించట్లేదు. అక్కడి నుంచి మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం బోల్డ్గా ఉండి ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొంచెం ముందుకెళ్దాం అనుకున్నా కూడా షీ గెట్స్ బ్రాండెడ్ యాజ్ మగ రైడ్.
1: మీరు అన్నట్టుగా బడ్ ఒక మొగ్గ స్థాయి నుంచి
0: చిన్నప్పటి
1: ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసే పద్ధతిలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త నుంచి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు.
0: అబ్సల్యూట్లీ
1: మేడం, మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం కాబట్టి ఒక విషయం నాకు మళ్లీ గుర్తు చేయాలనిపిస్తుంది. మహిళల్లో నాయకత్వ పాత్రల గురించి మాట్లాడినప్పుడు మహిళలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గానో స్కూల్ టీచర్ గానో సూట్ అవుతారు అనుకుంటాం, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సూట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఒక పైలట్ అవుతారు అని అనుకోము, ఒక టెక్నాలజీ ఆఫీసర్. ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంతమంది సిటీఓలు ఉన్నారు అని చూస్తే సీఈఓలు ఎక్కువ ఉంటారు, సిటీఓలు అసలు ఉండరు. టెక్నాలజీ మహిళలది కాదు అనుకుంటారు, బట్ వై షుడ్ ఇట్ నాట్ బి అ ఉమెన్స్ ఫోర్టే? సో ఇది కూడా మనస్తత్వంతో సంబంధించిన విషయం కాబట్టి, థింకింగ్ ఐడియాలజీతో సంబంధించిన విషయం కాబట్టి చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం?
0: అమ్మాయిల్ని గాని అబ్బాయిల్ని గాని ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలకి కట్నం కోసం డబ్బులు దాచకండి. ఇండిపెండెంట్ గా వాళ్ళు తయారవడానికి ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి. అలాంటప్పుడే మనం వీ కెన్ మేక్

0: బెటర్ సొసైటీ. సో విమెన్స్ వర్క్ అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ వర్క్, ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురం పనిచేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి అని మనం నమ్మి ఆ దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం మహిళా సాధికారత వైపు వెళ్లగలము, మహిళల్ని మనం అన్ని రంగాల్లో కూడా చూడగలం.
1: పెంపకంలోనూ అలాగే చూడాలి, ఎదుగుదలలోనూ అలాగే చూడాలి, అలాగే వాళ్ళ వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి మనం మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకొని మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్.
2: ఇంతవరకు మీరు నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయ భవాని గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు మీరు వనితాలోకం కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పిఎస్వి విజయ భవాని గారితో పరిచయం విన్నారు కదా. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహార కానేటి. ఇప్పుడు ఒక పాట వినండి.

0: विधि सूचकांक में आज 1% की वृद्धि दर्ज की गई। ताजा समाचार मिलने तक सेंसेक्स 771 अंक बढ़कर 77,957 पर, जबकि निफ्टी 195 अंक की बढ़त के साथ 24,268 पर कारोबार कर रहा था। मौसम विभाग ने आज अरुणाचल प्रदेश, असम, मेघालय और ओडिशा के कुछ भागों में तेज वर्षा का अनुमान व्यक्त किया है। बिहार, छत्तीसगढ़, पूर्वी मध्य प्रदेश, पूर्वी उत्तर प्रदेश, झारखंड, नागालैंड, मणिपुर, मिजोरम और त्रिपुरा, उत्तराखंड, विदर्भ, पश्चिम बंगाल और सिक्किम के कुछ हिस्सों में भी आज मध्यम से तेज बारिश की संभावना है। दो बार के ओलंपिक पदक विजेता पीवी सिंधु जापान ओपन बैडमिंटन के सेमीफाइनल में पहुंच गई हैं। सिंधु को जापान की पूर्व विश्व चैंपियन नोजोमी ओकुहारा के क्वार्टर फाइनल से हटने के बाद वॉकओवर मिला। क्वार्टर फाइनल मैच शुरू होने से पहले ही रद्द कर दिया गया। सेमीफाइनल में सिंधु का मुकाबला चीन की विश्व नंबर 4 चेन युफेई से होगा। ओडिशा के पुरी में भगवान जगन्नाथ की विश्व प्रसिद्ध रथ यात्रा आज एक महत्वपूर्ण आध्यात्मिक पड़ाव पर पहुंच गई। भगवान बलभद्र, देवी सुभद्रा और भगवान जगन्नाथ के भव्य रथ ग्रैंड रोड पर अपनी औपचारिक यात्रा पूरी करते हुए श्री गुंडीचा मंदिर के निकट स्थित पवित्र स्थल शारदाबली पहुंच गए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने हरियाणा के जींद में भारत की पहली हाइड्रोजन रेलगाड़ी को रवाना किया। 14,000 करोड़ रुपए से अधिक के विभिन्न विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया। समुद्री प्रशासन महानिदेशालय ने जहाज मालिकों को होर्मुज जलडमरू मध्य से गुजरने वाले जहाजों पर भारतीय नाविकों की तैनाती न करने के निर्देश दिए। यूरोपीय संघ ने पाकिस्तान में मानवाधिकारों की स्थिति पर गंभीर चिंता व्यक्त करते हुए कहा, व्यापारिक लाभ पाने के लिए अंतर्राष्ट्रीय प्रतिबद्धताओं का पालन करें। अरुणाचल प्रदेश, असम, मेघालय और उड़ीसा के कुछ हिस्सों में आज तेज बारिश का अनुमान और भारत की पीवी सिंधु जापान ओपन बैडमिंटन टूर्नामेंट के सेमीफाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కదంబ కార్యక్రమం వింటారు. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि. विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रत इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన VIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. VIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, సెయింట్ జోసెఫ్ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమం.
2: దిస్ ఈస్ ఆల్ ఇండియా రేడియో. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్. ఇన్ టుడేస్ ఎడిషన్ వి బ్రింగ్ యూ ఎ వెరైటీ ప్రోగ్రామ్ ఇన్ ఇంగ్లీష్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, కింగ్కోటి, హైదరాబాద్.
3: హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిషి ఫ్రమ్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, కింగ్కోటి, Hyderabad, and we are here today to take you on a journey of 30 minutes of pure entertainment with young singers, musicians, poets and narrators. So get ready to listen to these merry colors and budding stars. Let's get going with an enchanting violin performance by our young violin maestro Satvik.

సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కదంబ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 2014 ముందు పరిస్థితులుంటే రైల్వే వ్యవస్థ కుప్పకూలేదని, గల్ఫ్ సంక్షోభాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైళ్లు డీజిల్తో నడిచేవని గుర్తు చేసిన ఆయన, తాజాగా ప్రారంభించిన హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందని ప్రశంసించారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక మతానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60% సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఈ ప్రక్రియను పరిశీలించారు. గడువును దృష్టిలో ఉంచుకుని పీఎల్ఓ బీఎల్ఓల సహకారంతో ఈ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. నిబంధనలన్నీ పాటించినా ప్రభుత్వం భయంతోనే అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, సదస్సును విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. జపాన్కు చెందిన నొజోమి ఒకుహరా శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నీ నుంచి వైదొలగడంతో 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవ్వచ్చని వెల్లడించింది. తరువాతి 2 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే వీలుందని వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3:04 దాటి 3 సెకండ్లైంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో అమృత్ 2.0 పథకం కింద 105 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్ధరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని NEHS ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీడ్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పేదల విద్య, సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను హక్కుగా మార్చి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం వల్ల నేడు ప్రతి చిన్నారికి పాఠశాలకు వెళ్లే అవకాశం కలిగిందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో రేపు నిర్వహించతలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ 60% డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరులో బీఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులు సర్ ప్రక్రియపై చర్చిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 739 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 3 సెకండ్లైంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం.

సర్వసేనల వాపేది సత్యవీర గంగనయ్య కలిసి గద్దేసుమకి విఘ్నేశుందరసి వీ చూడలి పైరా.

వచ్చిన కానీ ప్రజల కష్టాలు తీరు, మనం ఇన్ని గురిసి ఇట్లా మనం అన్నట్టయితే ప్రజల కష్టాలు తీరుతాయి అయ్యా. గంగదేవి తలసి కత్తి మొక్కి విగ్గనే సుందరసి వీసోడ నిలిపి పొంగన సరసి తమను ఎత్తి మొక్కి అయిన కానీ వరాలు గంగలాడి మర్యాద మరి ఇట్లా ఉన్నది కానీ మంచిర్యాల జిల్లా భీమిని మండలము భీగామ గ్రామము మా కథ నాయకుడు బొప్పనపల్లి రాజేశు. మేము చెప్పబోయే కథ మా ఇంటి మహాలక్ష్మి కథ మొదటి భాగం ప్రారంభం.

ఉన్నది నాయన అట్లా భాగ్యం ఉన్నది కానీ ఆడబిల్ల కనకవతి దేవి.

భరత కాళ్ళ మీద పడ్డప్పుడు రాజు ముదిగొండ మహారాజు కళ్ళకు చేయమన్నాడు. కాళ్ళ మీద పడతాను, కొడుకులు బిడ్డలు అంటే నేను ఎక్కడి నుంచి లేని వాళ్ళ బామ. అంగట్లో దొరికే అరటి పండుగ వచ్చిన నీ కొంగు లోపల ఎత్తున, కాకపోతే బామ అట్లా ఇంటికాడ చెక్కిన బొమ్మ కావచ్చు చెక్క కచ్చి నీ సేతి గీత్తున, కాకపోతే బామ మట్టి మరి కుమ్మరి ఇంటికాడి మట్టి బొమ్మ కావచ్చు మనసు కచ్చి నీ సేతి గీత్తున అన్న. ఆడపిల్ల కలకవతి ఏమన్నది, నాదా ముదిగొండ మహారాజా శ్రీరంగండి మానంది కాశీ కవలేశ్వరికి దేవాలయ దేవతల పూజలు చేసినట్టయితే దేవుడు మెచ్చి నాద ఒక మోడి కట్టడా, పల దేవుడు మెచ్చి మనకు పల మోడి కట్టడా, సదా శివుడు మెచ్చి మనకు సంతానం ఇయ్యడనాదా. రాజు ముదిగొండ మహారాజు భార్య మాట విధికెళ్ళి కట్టకట్టమంటే ఏడుముల 21 నాగ బల్ల కట్టిండు, బల్లల్లో మరి బల్లకు బారెట్లు కట్టుకొని బల్లల బంగారం పోసుకొని భార్య భర్తలు ఇద్దరు బండి లోపల కూర్చున్నారు. భార్య భర్తలు ఒకడైతే బ్రహ్మలోకం మెచ్చునంట, సత్యమ పురుషులు ఒకడైతే సగం లోకం మెచ్చునన్నారు. రాజులు ఏకమైతే సరుకు లోకం మెచ్చునన్నారు. భార్య భర్తలు ఏకమై బల్లలో కూర్చొని వాళ్ళ పోయే

0: ధనాధన ధనాధన పాడుబడ్డ గుళ్ళకాడికి వచ్చారు. పాడుబడ్డ గుళ్ళకాడికి వచ్చి రాజు ముదిగొండ మహారాజు వాడి వీళ్ళ కలగవది ఏమనుకున్నది, రాధా మనం ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా గానీ ఏ దేవుడు మంచి మనకు సంతానం ఇయ్యలేదు. పాడుబడ్డ గుళ్ళ పరమేశ్వరుడు ఉంటాడా నాదా, పాడుబడ్డ గుళ్ళ పూజలు చేద్దామన్నప్పుడు రాజు ముదిగొండ మహారాజు వాడి వీళ్ళ కలగవది మరి ఏనాడు సుందార గుళ్ళను సిద్ధించను సంతాన గుళ్ళని గాలించుకోని భర్తలు ఇద్దరు పాడుబడ్డ గుళ్ళను భక్తి తెచ్చి పాడుబడ్డ గుళ్ళ
1: సెమ్ముతోని ఉతకాలు చేతుల నివల్లి నివల్లి కవల్లి ఏకంగా మంగళార్తులు పట్టుకొని పూజకు పూలు పట్టుకొని జలకానికి ఉతకాలు పట్టుకొని గర్భగుడి లోపలికి చేరవచ్చినారు. నీళ్ళతోని లీలాభిషేకం పాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం చేస్తూ ఈశ్వర లోక

కొండ మధ్యన కమలేశ కమలేశ నగర వేలవాడు లోకాల శంకరుడు దేవజంగమయ్య దేవజంగమయ్య పంచాక్షరి మనపల కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ మంత్రాలు పఠించుచున్నాడు. మంత్రాలు పఠించే జంగమయ్యకు భార్య భర్తల కన్నీరు ఎప్పుడు మేళమైందో మేళమైనప్పుడు లోకాల శంకరుడు దేవజంగమయ్య కళ్ళ చూసి ఏమనుకున్నాడు, ఎవరి కన్నీరు కావచ్చు ఎక్కడ కన్నీరు కావచ్చునా, నా దగ్గరికి వచ్చిన కన్నీరు కారణాథం ఏందా అని కాలశంకరుడు దేవజంగమయ్య వచ్చిన కన్నీరు వారి చేతిలో పట్టుకోని కంటికి కాడిగా పెట్టి కుడి కంటికి పసరు పెట్టి రెండు గళ్ళు మూసి నొట్ట శత్రుకాన్ని తెరిసి

పాడుబడ్డ గుళ్ళగడ రాజు ముదిగొండ మహారాజు ఆడవిల కలకవతి కలవాడది. లోకాల శంకరుడు యవనకునుడికి భార్య భర్తల మరి రాజ్యం దేశం వదిలిపెట్టిన గుళ్ళలో ఎందుకు పూజలు చేస్తారని చూసేవారకల్లా ఆడవిల కలకవతి గర్భవాసం అందరం మరి అమ్మ అనువిల అడవిల లేదు బాబా అనువిల ఒక్క కొడుకు లేకపాయ సంతానం లేదని ఏడుముల 21 నాగబల్ల ఎండి బంగారం పట్టుకుని ఎన్ని దేవుళ్ళ పూజలు చేసాం కానీ ఏ దేవుడు వచ్చి సంతానం ఇయ్యలేదు. సంతానం ఇయ్యబోతున్న పాడబడ్డ గుళ్ళు కనబడుతున్న పాడబడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తాను చేసుకుంటా అడవిల కలకవతి ఏమంటుంది అయ్యా లోకాల శంకర దేవ సంగమయ్య నాకు సంతానం కలుగుతున్నాయి గుళ్ళోపల సంతానం కలగాలని మరణం అయిపోయిన కానీ గుళ్ళోపల మరణం

కాల శంకరుడు మరి ఆడవిల కనకవతికి సంతానం ఉన్నదా లేదా కళ్ళగుతాడని లేదు దేవజంగమయ్య కళ్ళగుతాంటే దేవజంగమయ్యకి ఏం కనబడుతుంది? ఆడవిల కనకవతికి ఇద్దరు కొడుకుల సంతానం ఉన్నది. కొడుకుల సంతానం ఉన్నది కానీ ఇద్దరు కొడుకులు పుట్టిన వల్ల 21 రోజు ఎల్లకు ముందు తన భర్త ముదిగొండ మహారాజు పిలగల్ల ముఖం చూస్తే తన భర్త ముదిగొండ మహారాజుకు మరణగండ ఉన్నది. 21 రోజు ఎల్లకు ముందు కొడుకులు చూసినట్టయితే మరి మరణగండ ఉన్నది, నేను ఇప్పుడే వెళ్ళిపోతా ఆడవిల్ల కనకవతితో ఏమే బిడ్డ నీకు ఇద్దరు కొడుకుల సంతానం ఉన్నది కానీ 21 రోజు వెళ్ళేదాకా నీ భర్తను నీ పిలగల్ల ముఖం చూడు నీ కని చెప్పుతా రంగమయ్య నా పిలగల్ల ముఖం 21 రోజు వెళ్ళేదాకా నా భర్తను నా పిలగల్ల ముఖం చూడండి అని నా చేతిలో చేయెత్తే కనకవతికి సంతానం ఇస్తానా అని శంకరుడు దేవజంగమయ్య రూపులు పొడమారి రుద్ర వేషాలు కట్టిండు, జనవాలి పొడమారి చేతుల వేషాలు కట్టుకోని బ్రాహ్మణ వేషం కట్టుకోని కుల్లకాడి కట్టిండు జంగమ ఇద్దరు కొడుకులు పుట్టిన వల్ల 21 రోజు ఎల్లకు ముందు నీ భర్త ముదిగొండ మహారాజు ఇట్లా నీ కొడుకుల ముఖం చూసినట్టయితే భర్త ముదిగొండ మహారాజుకు మరి మరణగండ ఉన్నది బిడ్డ 21 రోజు వెళ్ళేదాకా నీ భర్త నీ కొడుకుల ముఖం చూడని అని అంటే నీకు సంతానం ఇస్తాను అన్నాడు. కలకవతి ఏమన్నది? అయ్యా ఓ లోకాల శంకర దేవజంగమయ్యా అందుకే అంటున్నాయన్న ఏ ఆడదైనా కానీ మరి తర్రైన బుర్రైన తన సేను వండాలి ఎడ్డైనా గుడ్డైన తన గర్భ వాసవంతాడు కొడుకులు బిడ్డలు పుట్టాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. అన్నది పేరు కావాలి, కట్టింది బట్ట కావాలి. 21 రోజు వెళ్ళేదాకా నా భర్త నా పిల్లల ముఖం చూడని ఎలా సంతానం ఇవన్నది? లోకాల శంకరుడు దేవజంగమయ్యా ఆడబడ్డ గుళ్ళగాడ ఆడవిల్ల కలకవతికి మరి సంతానం ఓడి కట్టిండు, ఇద్దరు కొడుకుల సంతానం ఓడి కట్టిండు, ఇద్దరు కొడుకుల సంతానం ఓడి కట్టి మడమడల జంగమయ్య మాయమైపోయిండు. మాయమైపోని కాని ఆడవిల్ల కలకవతి సంబరపడకుండా సంతోషపడకుండా భర్తనేముడు పెట్టుకొని రాజా ముదిగొండ మహారాజా మనకు పర్వాలేదయ్యా శ్రేష్టంగా శంకరుడు వచ్చి మనకు సంతానం ఇచ్చాడు మన రాజ్యం మనం వెళ్ళిపోదాము మన దేశం మనం వెళ్ళిపోదామా అని కాలి పళ్ళు కొట్టుకొని ఏనాడు అదే ముదిగొండ పట్నం చేరవచ్చిండు. ముదిగొండ పట్నం చేరవచ్చినప్పుడు ఆ రాజు ముదిగొండ మహారాజు బావ మనకు పర్వాలేదుగా మనకు బిడ్డలు మన కొడుకులు పుడతారు ఉండు బావ నేను కచ్చిన మీదకి వెళ్ళిపోతున్నాను రాజు ముదిగొండ మహారాజు మరి కచ్చిన మీదకి వెళ్ళిపోయాడు. ఆ 7 మిద్దల్ల కలి 7 మిద్దల్ల అదో ఆడవిల్ల కలకవతి దేవికి అందుకే అంటారు నా ఇన్నా కక్కచ్చి నాగది కలి ఏన వచ్చిన ఆగది అది ఉన్నదాగది పల ఉన్నదాగది ఆడవిల్ల కలకవతికి నా ఇన్నా ఒక్క మరి ఏనాడు గడియలు ఎట్లా వెళ్తున్నాయ్యా ఆడవిల్ల కలకవతికి ఏనాడు దేవుడు ఇయ్యంగా ఏపకాయ గర్భంలో పడ్డది కాబట్టి ఆడవిల్ల కలకవతి ముదిగొండ పట్నం లోపల కేసి గడియల్ల ఓ కడిపులు కలవైనయి కేసి గడియల్ల రేణుమల్లు కోరింది మూడేసి గడియల్ల ముద్ద విన్న వేరు పడ్డది నాలుగేసి గడియల్ల నవసంతులు వాసినయి ఐదేసి గడియల్ల పొట్ట లోపడి కన్న కొడుకులు అవసరం పోసుకోగా 8 నుంచి పిండం కుడికి బొర్లాడుతుంది కుడి నుంచి పిండం 8 బొర్లాడుతున్నది బొర్లాడంగా నాయన ఆడవిల్ల కనకవతికి 7 గడియల్ల ఏలుగడ ఏర్పడుతుంది మరి 9 గడియలు దొరసిడికి అత్తన్నాయి 9 గడియలు దొరసిడికి అత్తంటే మరి ఆ కొండలోనే నొప్పులు అత్తనే తెప్పలోలు వెళ్ళిపోతున్నాయి ఆడవిల్ల కనకవతి కానుపు గండల నీళ్ళకున్న ఒడ్డు మరి సాపను ఒడ్డుకెత్తే ఎట్ల వల్ల విల్ల కొట్టుకుంటుంది ఆడవిల్ల కనకవతి వల్ల విల్ల కొట్టుకుంటాన్ని ఆ కానుపు గండల ఆడవిల్ల కనక

రోజులు గొడ్డుదన్న పేరు ఉండే, గొడ్డుదన్న పేరు దూరం అయింది మరి నాకు కన్న పేరు దగ్గర అయితే తల్లి సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. లోకాల శంకర దేవజంగం అయ్యా నాకు పుత్ర సంతానం లేదంటే నాకు సంతానం ఇచ్చినవయ్యా. తల్లి సంబరపడతాండి, సంతోషపడతాండి. అయ్యా ఇది మా ఇంటి మహాలక్ష్మి కథ, ఒకడో భాగం పూర్తి అవుతున్నది. మాది మంచిర్యాల జిల్లా,

0: మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపించారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.

చిత్రసీమలో చివరిగా మీరు విన్న పాట బాలు చిత్రం కోసం రంజిత్ మహాలక్ష్మి ఆలపించారు. చంద్రబోస్ గీతం, మణిశర్మ సంగీతం. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం

0: 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో టర్కీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు చెప్పే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయన వాడకం గురించి సిరిసిల్లలోని బాబు జగ్జీమన్నాం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఉంటుంది ఈరోజు రాత్రి 7:15. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి, ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ గురించి వివరాలు ప్రసారమవుతాయి. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు గారు. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భగవద్గీతాయం నిరూపిత నవధా భక్తి డాక్టర్ సిద్ధరామేశ్వర శర్మగారి సంస్కృత ప్రసంగం ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన, ఇందులో ప్రతిబింబం ఈ అంశం గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం రేపు ఉదయం 6:15. పొలం పనులు 6:35, ఇందులో జూలై మాసంలో అపరాల పంటలో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణిలో ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం, ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం ఉంటుంది పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చినహుస్సేన్, శ్రీ షేక్ జాన్ సైదులు గారిచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 11:03 ఈ వారం అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చిన్న పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక ప్రసారమవుతుంది. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు మధ్యాహ్నం 2:30. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం రేపటి జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో పత్తి పంటలో వ్యవసాయ పనుల గురించి సూచనలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలిలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం. ఆ తర్వాత పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం ఉంటుంది. రాత్రి 8:03 ఆంగ్ల ప్రసంగంలో టాక్ ఆన్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆన్ పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో ఇలాఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఏ ఆకాశవాణి.

0: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా 8 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పివి సింధు జపాన్ ఓపెన్ 2026లో సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణలో సుమారు 4,900 కోట్ల రూపాయల బడ్జెట్తో రైల్వేలను కేంద్రం అభివృద్ది చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ, 2023 ఆగస్టులో ఈ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, కానీ 7.5 కాలంలోనే 12 మీటర్ల ఫూట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మోడ్రన్ వెయిటింగ్ హాళ్లతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: గ్రామాల అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఇస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.
0: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అధిక భాగం కేంద్ర నిధులతోనే జరుగుతోందని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో 40,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా 5,000 కోట్ల రూపాయలు, సిఆర్ఐఎఫ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువుల పుడికతీత, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 1,27,500 కోట్ల రూపాయలను, సెమీకాన్ 2.0, 62,500 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెమీకాన్ 1.0 కింద తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల కొరకు కేంద్రం ఇప్పటికే 724 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఐఐటి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 27 సంస్థల్లో చిప్ డిజైన్ను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తయారీ యూనిట్లను, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీల్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో గల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన సమక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవర్లోడ్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో కీలకమైన వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎల్నీను పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరా, అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పంచాయతీరాజ్ సవరణ చట్టం, మెట్రో విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AAR News

0: @_HYNewsని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, కానీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి సారేకల గ్రామంలో భూ రీసర్వే పనులను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన పటాంజలు నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న పలు క్యాంపులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 80%, పట్టణ ప్రాంతాల్లో 45% చేరుకుందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును ప్రస్తావిస్తూ పిఎల్ఓలు బిఎల్ఓల సహాయంతో ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పివి సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహోరాతో పివి సింధు తలపడాల్సి ఉంది, కానీ ఒకుహోరా వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె సెమీస్కు దూసుకెళ్లింది. 2 ఒలింపిక్ పతకాలను సాధించిన పివి సింధు ఇప్పటి వరకు ఒకసారి కూడా జపాన్ ఓపెన్లో సెమీస్కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యూపై తలపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ బోనాల పండుగను ప్రారంభించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరితతో కలిసి స్థానిక అధికారులతో కలిసి సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, కేటాయింపులకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యం విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడిగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వైద్య మౌలిక సదుపాయాలను 44,029 పడకలకు విస్తరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ రుణ లభ్యత కార్యక్రమంలో ప్రసంగించారు. వీధి వ్యాపారులు మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజేంద్ర సింహ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ కింద 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటి సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యవార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హర్యాణారాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరితధ్వజప్రదర్శనపూర్వకం ఉద్ఘాటనం కృతం. 14,000 కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. DGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి.

0: క్రీడాయాం స్వచ్ఛతాం ఆనేతుం దేశస్య వైధానికం సంస్థాగతంచ సంరచనాం సుదృఢం కర్తుం రాష్ట్రీయ డోపింగ్ నిరోధ అధినియమ ద్వావింశదుత్తర 2000 అథ రాష్ట్రీయ డోపింగ్ నిరోధ సంశోధనం అధినియమ 25th 2000 ఇత్యతయోః ఆరంభస్య సూచన దత్త అస్తి. క్రీడాసు డోపింగ్ నిరోధాయ క్రీడాలూనాం అధికారాణాం రక్షణాయ అంతారాష్ట్రీయ స్వీకృత డోపింగ్ విరోధీ మానకానాం అనుగుణం క్రీడాస్పర్ధాయాః అఖండతాయై చ విధిరేషా సమగ్రం వైధానికం ఆధారం ప్రదదాతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముః అస్య మాసస్య 9-10th 25th మోల్డోవా ఉత్తర మెసిడోనియా రోమానియా దేశానాం రాజకీయ భ్రమణం కరిష్యతి. నవదెహలీనగరె ప్రసారమాధ్యమై సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య సచివః సివి జార్జ్ ఇత్యసః అవదత్ యత్ ఏతాని రాజ్యపర్యటనాని మోల్డోవా గణరాజ్యస్య ఉత్తర మెసిడోనియా గణరాజ్యస్య రోమానియా గణరాజ్యస్య చ రాష్ట్రపతీనాం ఆమంత్రణేన క్రియంతేతి. సహ అవదత్ యత్ అస్యాః యాత్రాయాః ఐతిహాసికం మహత్వం వర్తతే యతః ఏతద్ మోల్దావా గణరాజ్యస్య ఉత్తర మెసిడోనియా దేశస్య చ భారతీయ రాష్ట్రపతేః ప్రథమ ద్వైపాక్షిక యాత్రా భవిష్యతి. సహ అవదత్ యత్ రోమానియా దేశస్య యాత్రా 30 భారతీయ రాష్ట్రపతేః ప్రథమా రాజకీయ యాత్రా భవిష్యతి. భారతస్య ఋతువిజ్ఞాన విభాగేన అద్య అరుణాచలప్రదేశస్య అసమరాజ్యస్య మేఘాలయస్య ఒడిశారాజ్యస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి పూర్వానుమానం కృతమస్తి. బిహారస్య ఛత్తీస్గఢస్య పూర్వ మధ్యప్రదేశస్య పూర్వ ఉత్తరప్రదేశస్య ఝార్ఖండ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపురా ఉత్తరాఖండ రాజ్యాదిభిః సమం విదర్భస్య పశ్చిమబంగస్య సిక్కిం రాజ్యస్య చ కేషుచిత్ భాగేషు అపి దినే మధ్యమాత్ ప్రబల పర్యంతం వర్ష భవితుమర్హతీతి ఉక్తమస్తి. దిల్లీరాజ్యస్య ముఖ్యమంత్రి రేఖాగుప్తా అద్య నవదెహల్యాం 45 నూతనానాం ఆయుష్మాన్ ఆరోగ్యమందిరాణాం ఉద్ఘాటనం అకరోత్. సామాజిక మాధ్యమ ప్రసారే ముఖ్యమంత్రి ఉక్తవతి యత్ నగరస్య నివాసినః స్వగృహం నికష ఏవ ఉత్తమ స్వాస్థ్యసేవాః ప్రాప్నుయురితి సంకల్పసిద్ధయ సర్వకారః ప్రతిబద్ధః అస్తితి. అద్య దిల్లీనగరే 15,400 ప్రాయః ఆయుష్మాన్ ఆరోగ్యమందిరాణి ప్రచలంతి. 11,000 ఆయుష్మాన్ ఆరోగ్యమందిరాణి శీఘ్రమేవ ప్రాప్తాని భవిష్యంతిత్యపి సా అవోచత్. సంసదః ప్రైవేట్ సత్రాత్ ప్రాక్ అద్య నవదెహల్యాం మంత్రిమండలస్య సభా అభవత్. అస్యాం సభాయాం కేంద్రీయమంత్రి అమిత్షాహ రాజ్నాథ్సింహ రాజీవ్ రంజనసింహ కింజారాపు రామమోహన నాయుడు కిరేన్ రిజిజు చ ఉపస్థితాః ఆసన్. సభాయాః సమయే నేతారః ఆగామి సంసదీయ సత్రస్య రణనీతిం పరికల్పితవంతః. అస్య మాసస్య 20 దినాంకాదారభ్య ఆగామి మాసస్య 13 సంసత్ ప్రావిట సత్రం ప్రచలిష్యతి. ప్రియాః శ్రోతారః అంతే క్రీడావార్తాః. బ్యాడ్మింటన్ క్రీడాయాం 2 ఒలింపిక్ పదక విజేత్రీ పివి సింధు ఇత్యషా జాపాన్ ఓపనాఖ్యాయాః క్రీడాయాః ఉపాంత్యచక్రే ప్రవిష్టవతీ. జాపాన్ దేశస్య పూర్వ విశ్వ విజేత్రీ నోజోమి ఓకుహారా ఇత్యస్యాః మహిళా ఏకలస్య ప్రాగుపాంత్యచక్రీయ స్పర్ధాయాః నిరాకరణ కారణాత్ పరం సింధు ప్రగతిం అకరోత్. యేన భారతీయ క్రీడికాయై వాక్ ఓవర్ ఇతి ప్రాప్తః. జగతః దశమీ క్రీడికా పిబి సింధు ఇదానీం చీనదేశస్య చతుర్థ్యా క్రీడికయా చెన్ యుఫే ఇత్యనయా సహ శ్వః ఉపాంత్యచక్రే క్రీడిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజనర్స్, వి నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ ఫిజిక్స్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ మైక్రో ప్రాసెసర్. Sri B. Anjaya will present the lesson.
4: Today I am going to discuss about microprocessor. What is microprocessor? What is the definition of microprocessor? Microprocessor is a central processing unit on a single integrated circuit.

సర్క్యూట్ కంటైనింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరీ స్మాల్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ అండ్ డయోడ్స్ విచ్ వర్క్స్ టుగెదర్. వాట్ ఈస్ ద వరల్డ్ ఫస్ట్ మైక్రోప్రాసెసర్? ఇన్ 1971 ద ఫస్ట్ మైక్రోప్రాసెసర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటెల్ కార్పొరేషన్, దట్ ఈస్ 4004 మైక్రోప్రాసెసర్. ఇట్స్ వరల్డ్ వర్డ్స్ లెంత్ ఈస్ 4 bit, అడ్రెస్సింగ్ కెపాసిటీ ఆర్ స్టోరింగ్ కెపాసిటీ 640 bytes, అండ్ నెంబర్ ఆఫ్ పిన్స్ 16 ఆన్ చిప్. నెక్స్ట్ ఇన్ 1972 ఇంటెల్ 8008 మైక్రోప్రాసెసర్ వాజ్ రిలీజ్డ్. ఇట్స్ వర్డ్ లెంత్ ఈజ్ 8 bit, అండ్ అడ్రెస్సింగ్ కెపాసిటీ ఆర్ స్టోరింగ్ కెపాసిటీ 16 kilobyte, అండ్ నెంబర్ ఆఫ్ పిన్స్ ఆన్ చిప్ 18. ఇన్ 1974 ఇంటెల్ 8080 మైక్రోప్రాసెసర్ రిలీజ్డ్. ఇట్స్ వర్డ్ లెంత్ ఈజ్ 8 bit, అడ్రెస్సింగ్ కెపాసిటీ 64 kilobyte, అండ్ నెంబర్ ఆఫ్ పిన్స్ ఆన్ ఐసి 40. ఇట్స్ క్లాక్ రేట్ ఈజ్ 2 MHz టు 3.125 MHz. ఇన్ 1976 ఇంటెల్ కార్పొరేషన్ డిజైన్డ్ 8085 మైక్రోప్రాసెసర్. ఇట్స్ వర్డ్ లెంత్ ఈజ్ 8 bit, అడ్రెస్సింగ్ కెపాసిటీ 64 kilobyte, అండ్ నెంబర్ ఆఫ్ పిన్స్ ఆన్ చిప్ 40. ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్లీ కమర్షియల్ మైక్రోప్రాసెసర్. 8086 మైక్రోప్రాసెసర్ ఈజ్ ఎన్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ 8085 మైక్రోప్రాసెసర్ దట్ వాజ్ డిజైన్డ్ బై ఇంటెల్ ఇన్ 1976. ఇట్స్ వర్డ్ లెంత్ ఈజ్ 16 bit, అండ్ అడ్రెస్సింగ్ కెపాసిటీ 1 MB. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ సెట్ విచ్ ప్రొవైడ్స్ ఆపరేషన్స్ లైక్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈజీలీ. వాట్ ఈస్ ఐ యూస్డ్ బిట్ అండ్ వాట్ ఈస్ ద బిట్, వాట్ ఈస్ ద బైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైట్ అండ్ బిట్? బిట్ ఈస్ నథింగ్ బట్ వన్ సింగిల్ డిజిట్ 0 or 1. సపోజ్ 4 bit, 4 bit ఈస్ ఆల్సో కాల్డ్ నిబుల్, అండ్ గ్రూప్ ఆఫ్ 4 bits ఈస్ కాల్డ్ నిబుల్, అండ్ గ్రూప్ ఆఫ్ 8 bits ఈస్ కాల్డ్ బైట్. ఓకే, అండ్ వై ద నేమ్ మైక్రోప్రాసెసర్? బికాస్ దిస్ డివైస్ కన్సిస్ట్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మైక్రోమీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు 10⁻⁶. ఇట్ ఈస్ 1/1000th part. సో ద వర్డ్ మైక్రో ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ గ్రీక్ లాంగ్వేజ్. ఇట్స్ మీన్ స్మాల్ ఇన్ సైజ్. దట్స్ వై we have to call microprocessor micro. Nowadays advanced microprocessors are also available, such as 80286, 80386 and 80486, etc. We must study about 8085 microprocessor and 8086 microprocessor for point view of technical exams. Let us discuss about 8085 microprocessor. It is a 40-pin IC and it uses a single 5 volts power supply for its operation, and its clock speed is about 3 MHz. It has 80 basic instructions and 246 opcodes. It consists of 3 main sections. 1. An arithmetic and logic unit, it known as ALU, and second one is timing and control unit, third one set of registers. Okay, ALU, the arithmetic and logic unit, performs the operations such as addition, subtraction, logical and logical OR, logical XOR and complement, increment, decrement, left shift, right shift, left rotate and right rotate, etc. Second one is timing and control unit. Timing and control unit, it is a section of the central processing unit. It generally operates as it generates timing and control signals which are necessary for execution of instructions. It controls the data flow between central processing unit and peripherals. All operations are controlled by control unit. Hence, we can say that control unit of the CPU acts as the

బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. థర్డ్ వన్, సెట్ ఆఫ్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ బై ది మైక్రో ప్రాసెసర్ ఫర్ టెంపరీ స్టోరేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. డేటా రిమైన్స్ ఇన్ ద రిజిస్టర్స్ అంటిల్ దే ఆర్ సెంట్ టు ది మెమరీ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. 8085 మైక్రో ప్రాసెసర్ 8085 మైక్రో ప్రాసెసర్ హ్యాస్ రిజిస్టర్స్ సచ్ యాజ్ 8-bit అక్యుములేటర్ విచ్ అసోసియేటెడ్ విత్ ALU, 6 8-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్ సచ్ యాజ్ బి సి డి ఈ హెచ్ అండ్ ఎల్, 16-bit స్టాక్ పాయింటర్, 16-bit ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ టెంపరీ రిజిస్టర్. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్. డేటా అండ్ అడ్రస్ బస్. ద 8085 మైక్రోప్రాసెసర్ యాజ్ అన్ 8-bit డేటా బస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ 8-bit ఆఫ్ డేటా D0 టు D7 ఇన్ ప్యారలల్ ఫార్మ్. ఆప్కోడ్ అండ్ ఆపరెంట్స్. ఈచ్ ఇన్స్ట్రక్షన్ కంటైన్స్ టూ పార్ట్స్, ఆపరేషన్ కోడ్, ఆప్కోడ్ అండ్ ఆపరెండ్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అన్ ఇన్స్ట్రక్షన్ విచ్ స్పెసిఫైస్ ది టాస్క్ టు బి పర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ ఈస్ కాల్డ్ ఆప్కోడ్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈస్ ద డేటా టు బి ఆపరెండ్ ఆన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపరెండ్. ద ఆపరెండ్ గివెన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ మే బి ఇన్ వేరియస్ ఫార్మ్స్ సచ్ యాజ్ 8-bit ఆర్ 16-bit డేటా, 8-bit ఆర్ 16-bit అడ్రస్. ఇంటర్నల్ రిజిస్టర్స్ ఆర్ రిజిస్టర్ ఆర్ మెమరీ లొకేషన్. ఇన్స్ట్రక్షన్ వర్డ్ సైజ్. ఏ డిజిటల్ కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ రిటన్ ఇన్ బైనరీ కోడ్స్, మిషన్ కోడ్స్. ద మిషన్ కోడ్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ ఆఫ్ ది సేమ్ లెంగ్త్. అకార్డింగ్ టు ది వర్డ్ సైజ్, ద ఇంటెల్ 8085 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ది ఫాలోయింగ్ 3 టైప్స్, 1-byte, 2-byte అండ్ 3-byte ఇన్స్ట్రక్షన్. ఆల్ 1-byte ఇన్స్ట్రక్షన్ కంటైన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆపరెంట్స్ ఇన్ ద ఆప్కోడ్ ఇట్సెల్ఫ్. ఇన్ ఏ 2-byte ఇన్స్ట్రక్షన్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇట్స్ ఆప్కోడ్ అండ్ ది సెకండ్ బైట్ ఆఫ్ ఈజ్ ఐదర్ డేటా ఆర్ అడ్రస్. ఇన్ 3-byte ఇన్స్ట్రక్షన్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇట్స్ ఆప్కోడ్ అండ్ ది సెకండ్ అండ్ థర్డ్ బైట్స్ ఆర్ ఐదర్ 16-bit డేటా ఆర్ 16-bit అడ్రస్. ఇన్స్ట్రక్షన్ సర్కిల్. ఎన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ కమాండ్ గివెన్ టు ది కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫైడ్ ఆపరేషన్ ఆన్ గివెన్ డేటా. టు పర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్ ఏ ప్రోగ్రామర్ రైట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అండ్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ద సిపియు ఫెచెస్ వన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మెమరీ అట్ ఏ టైమ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ 1-by-1 to produce to the final result. The total time required to execute an instruction is given by IC is equal to FC plus EC. IC is instruction cycle, FC is fetch cycle and EC is execute cycle. Instruction set of Intel 8085. The Intel 8085 instructions have been classified into following groups: data transfer group, second arithmetic group, third logical group, fourth branch control group, fifth input output machine control group. First one, data transfer group. Instructions which are used to transfer data from one register to another register, from memory to register or register to memory. Arithmetic group. The instructions of this group perform arithmetic operations such as addition, subtraction, increment or decrement of the content of the register or memory. Third, logical group. The instructions under this group perform logical operation such as AND, OR, compare, rotate, etc. Next, branch control group. This group includes the instructions for additional and unconditional. Next, branch control group. This group includes the

0: ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కండిషనల్ అండ్ అన్కండిషనల్ జంప్ సబ్రొటీన్ కాల్, రిటర్న్ ఫ్రమ్ ది సబ్రొటీన్ అండ్ రీస్టార్ట్ ఎట్సెట్రా. ఐఓ అండ్ మెషిన్ కంట్రోల్ గ్రూప్. దిస్ గ్రూప్ ఇంక్లూడ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, స్టాక్ పాయింటర్ అండ్ మిషన్ కంట్రోల్ ఎట్సెట్రా. అడ్రెస్సింగ్ మోడ్స్. ఈచ్ ఇన్స్ట్రక్షన్ రిక్వైర్స్ సర్టైన్ డేటా ఆన్ విచ్ ఇట్స్ హ్యాస్ టు ఆపరేట్. దేర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్ టు స్పెసిఫై డేటా ఫర్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ టెక్నిక్స్ ఆర్ కాల్డ్ అడ్రెస్సింగ్ మోడ్స్. ఇంటెల్ 8085 యూజెస్ ది ఫాలోయింగ్ అడ్రెస్సింగ్ మోడ్స్. 1. డైరెక్ట్ అడ్రెస్సింగ్. 2. రిజిస్టర్ అడ్రెస్సింగ్. 3. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రెస్సింగ్, ఇమిడియట్ అడ్రెస్సింగ్ అండ్ ఇంప్లిసిట్ అడ్రెస్సింగ్ మోడ్స్. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్. రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, టైర్సమ్, బోరింగ్ అండ్ ఎర్రర్ ప్రోన్. హెన్స్ టు ఫెసిలిటేట్ ప్రోగ్రామర్ ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ హ్యావ్ బీన్ డెవలప్డ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఏ ప్రోగ్రామర్ కెన్ ఈజీలీ రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. వై? బికాస్ ద మిషన్ అండర్స్టాండ్ వన్ అండ్ జీరోస్. ద రైటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ మచ్ ఈజియర్ అండ్ ఫాస్టర్ యాజ్ కంపేర్డ్ టు ది రైటింగ్ a program in mission language. A program which translates an assembly language program into mission language program is called an assembler. A program written in mnemonics is known as assembly language program. Applications and uses of microprocessor and advantages of microprocessors. What are the advantages of microprocessor? The microprocessor availability of low cost, low power and less weight etc. The use of microprocessors is more widespread and popular. Nowadays microprocessors are used by consumers such as in calculators, accounting systems, games machines, traffic light controls etc. And it is used in frequency counters and function generators, medical instrumentation and it is used in control system. It is used in home appliances such as microwave, oven and washing machine etc. It is used in controlling various parameters like speed, pressure, temperature etc. In communication system, they are being used in a wide range of communication equipments. In telephone sets, telephone exchanges and modem, satellite communications, in television, in railway reservation system and air reservation systems also uses this technology.
1: We are listening to Sri B. Anjaya on the topic microprocessor from physics for PG first year students.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. తండేల్ చిత్రం కోసం నకాష్ అజీజ్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో టర్కీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తమ్ గారు అందించే వివరాలు వింటారు.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ ఆర్ పురుషోత్తమ్. నేను కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్, హైదరాబాద్, పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్లో. సో ఈరోజు టర్కీ కోళ్ల పెంపకం మీద మనం చూద్దాం. టర్కీ కోళ్ల పెంపకం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ మధ్య టర్కీ కోళ్ల పెంపకము ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇందుకు కారణం ఏంటంటే, సో ఈ క్రిస్మస్ పండుగ రోజు కానీ ఈ థ్యాంక్స్ గివింగ్లో అధికంగా ఈ టర్కీ కోళ్ల మాంసాన్ని వినియోగిస్తారు. అలాగే ఈ టర్కీ కోళ్లను ముఖ్యంగా మాంసం కొరకు

మనం పెంచుకుంటుంటాం. అలాగే ఈ ఫామ్ హౌస్లో కానీ చూడదగ్గ కోళ్ళు కాబట్టి సో వీటికి ఎక్కువగా ఫామ్ హౌస్లో పెంచడం చూస్తుంటాం. ఈ టర్కీ కోళ్ళ గృహ వసతి కోళ్ళ మాదిరిగానే కల్పించి సాంద్రత పద్ధతిలో లేదా పెరట్లో మనం పెంచుకోవచ్చు. టర్కీ కోళ్ళలో పెంచడానికి మూడు అనువైన రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాన్స్, బ్రాడ్ బ్రెస్టెడ్ తెల్లవి, అలాగే తెల్ల రంగు కలిగిన బెల్స్ పిల్లి వైట్. ముఖ్యంగా ఈ తెల్ల రకాల టర్కీలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి మరియు మన వాతావరణం తట్టుకోగలవు కాబట్టి వీటిని అధికంగా మనం చూస్తుంటాం. మేలు జాతి రకాల టర్కీలు సుమారుగా 20 వారానికి 12 నుంచి 16 కిలోగ్రాం వరకు బరువు కాగలవు. సో వీటికి మంచి పోషణతో పాటు సరైన సాంద్రత యాజమాన్య పద్ధతులు చేపట్టాలి, కనుక వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ. మన దేశంలో చాలా వరకు రైతులు చిన్న టర్కీలు అనగా సుమారు 6 నుంచి 8 కిలోగ్రాములు బరువు కలిగి ఉన్న వాటిని తోటలో రేంజ్ పద్ధతిలో లేదా ఆరు బయట పెంచుకోవడం చూస్తుంటాం. సో దీనికి గాను ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ముందుగా ఈ టర్కీ కోళ్ళ యాజమాన్యం ఒకటి చూసినట్లయితే ఈ టర్కీ కోళ్ళు సుమారుగా 7 నెలలు పూర్తి పరిణితి చెందుతుంది. సంవత్సరానికి సుమారు 80 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. ఈ గుడ్లు చూసినట్లయితే సుమారుగా కోడి గుడ్డు కంటే అధికంగా 20 గ్రాములు నుంచి 30 గ్రాములు అధిక బరువు ఉంటుంది. ఈ ఫలదీకరణ చెందిన గుడ్లను మనం పొదిగిస్తే 28 రోజుల్లో మనము చూసుకోవచ్చు. కోడి గుడ్ల మాదిరిగానే వీటిని కూడా పొదిగించే యంత్రంలో ఉపయోగించి లేదా పొదుగుడు కోడి కింద సహాయంతో పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత వీటికి అయ్యే యాజమాన్యం మనం చూసినట్లయితే ముఖ్యంగా పిల్ల దశలో అనగా బ్రూడింగ్ దశలో మనం చేయవలసిన పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. ఈ టర్కీ కోడి పిల్లలకు మొదటి 4 వారాల వయస్సు వరకు 1 లేదా 1.5 చదరపు అడుగులు స్థలం కోడి ఒక్కొక్కటి ఇవ్వాల్సి ఉంటుంది. కోళ్ల బ్రూడింగ్ లో చేపట్టే యాజమాన్యం పద్ధతుల్లో పాటించాలి. ఒక్కో బ్రూడర్ కింద కనీసం 50 టర్కీ పిల్లలను ఉంచాలి. పిల్లల మేత నీరు ఎల్లవేళలా లభ్యమైతే చూడాలి. టర్కీలు పచ్చని మేలు రకాల గడ్డిని తినడానికి ఇష్టపడతాయి, కనుక వీటికి ఎదిగే సమయంలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానాతో పాటు ఇస్తే దాణా ఖర్చు తగ్గడమే కాకుండా టర్కీలలో ఆరోగ్యము పెరుగుదల మరియు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. టర్కీ కోళ్లను కోళ్ల మాదిరిగానే ఊక చల్లిన నేల మీద బ్యాటరీ బ్రూడర్ నందు పెంచవచ్చు. టర్కీల లిటర్ ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్టు తగు చర్యలు తీసుకోవాలి. దేనిచో ఈ లిటరు తేమ శాతం పెరిగినప్పుడు పలు రకాల జబ్బుల బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ఈ కాక్సిడియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎల్లవేళలా ఈ లిటర్ను లిటర్ ర్యాకర్తో గీకుతో కనుక ఈ తేమ శాతం తగ్గించడము డ్రైగా ఉంచడం చూడవచ్చు. ఎదిగే టర్కీ పిల్లల యాజమాన్యం. ఈ ఎదిగే టర్కీ పిల్లలు 16 వారం వరకు సుమారుగా 3 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. పెద్ద సైజు దాణా నీటి తొట్టెలు సరిపడ సంఖ్యలో ఉంచాలి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు వరి పొట్టును మరియు సున్నాన్ని లిటర్కు కలిపి తరచుగా లిటర్ను దున్నాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ లిటర్ యొక్క తేమ శాతం తగ్గించవచ్చు. అలాగే పలు రకాల సూక్ష్మ జీవులు చచ్చిపోతుంటాయి. ఎదిగే టర్కీ పిల్లల పెంపకం రేంజ్ అనగా పెరట్లో పెంచే పద్ధతిని అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు. ఇట్టి పరిస్థితులలో దాణా ఖర్చు తగ్గించవచ్చు. రేంజ్ పద్ధతిలో ఈ పిల్లలు వేట బారిన పడే ఆస్కారం కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ కుక్కలు గాని పిల్లలు గాని బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంటి చుట్టూ కంచె మరియు సాధారణ గృహ వసతి రాత్రిపూట తప్పనిసరిగా ఉండాలి. ఒక ఎకరంలో 200 నుంచి 250 టర్కీ కోళ్లను పెంచుకోవచ్చు. టర్కీ కోళ్లను పచ్చిక మైదానంలో పెంచినప్పుడు తరచుగా కోళ్ల స్థల మార్పిడి చేసినచో పరాన్న జీవుల బెరత తగ్గించవచ్చు. రేంజ్ పద్ధతిలో ముఖ్యంగా నెలలు గల ఎర్రలను చిన్న కీటకాలను నత్తలను ఆహారంగా తీసుకుని కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. సున్నం నత్తగుళ్ళల రూపంలో తొట్టెలలో ఉంచినచో చాలా వరకు టర్కీల కోళ్ల బలహీనతను అరికట్టవచ్చు. పప్పు జాతికి చెందిన సంబంధించిన గడ్డి రకాలు అనగా లూసన్ స్టైలర్లను తగు పాలలో టర్కీ దాణా కలిపి ఖర్చు తగ్గించవచ్చు. టర్కీల పోషణ. టర్కీల పెరుగుదల ఆరోగ్యము రోగ నిరోధక శక్తి చాలా వరకు వాటి జన్యు రకాల పెంచే యాజమాన్యం పద్ధతి మరియు తీసుకునే దాణా ద్వారా నాణ్యత ద్వారా వివిధ పోషక విలువల మీద ఆధారపడుతుంది. టర్కీ పిల్లలు మరియు ఎదిగే పిల్లలు దాణలో శక్తి మాంసకృతులు ముఖ్యంగా లైసిన్ మిథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు సాధారణ కోళ్ల దాణా కంటే చాలా ఎక్కువగా కావాలి, కావున టర్కీ దాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ దాణా మిశ్రమను సాంద్రతర పద్ధతిలో పెంచిన కొన్ని మేలు రకాల టర్కీ ఇచ్చినప్పుడు 18వ వారానికి సుమారుగా 12 నుంచి 16 కిలోలు బరువు కాగలవు. ఎప్పుడైతే మనం పెరట్లో పెంచుకున్నప్పుడు టర్కీ కోళ్లకు అవి తినే దాణాలో సుమారుగా 50% లూసం గడ్డిని తీసుకోగలవు. గుడ్ల కోళ్ల దాణాలో స్టైలో గడ్డిని అంటే 20% దాణా దినుసులతో పాటు మరాడించి దాణా తయారు చేసుకున్నట్లయితే ఆ విధంగా ఖర్చును చాలా

వరకు తగ్గించవచ్చు. పునరుత్పత్తి యాజమాన్యం. టర్కీలు 26 వారాల వయసులో పరిణితి చెంది గుడ్డు పెట్టుటకు ఆరంభించును. ఆడ టర్కీ కంటే 4 లేదా 6 వారాల వయసు ఎక్కువగానున్న మగ టర్కీని ప్రతి 5 ఆడ టర్కీలు అంటే చిన్న టర్కీలు ఉన్నప్పుడు లేదా 3 టర్కీల పెద్దవైతే సంపర్కమునకు కలపాలి. మగ టర్కీలు ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఆడ టర్కీలను దాటడం కష్టం కనుక టర్కీలలో కృత్రిమ గర్భధారణ చేపట్టి ఫలదీకరణ శాతం పెంచవచ్చు.

0: చేపట్టి అధిక శాతం ఫలదీకరణ మరియు అన్ని కాలాల్లో ప్రత్యుత్పత్తి చేపట్టవచ్చును. వేరుగా ఉంచిన మగ టర్కీల నుండి సుమారుగా 0.15 నుండి 0.3 మిల్లీలీటర్ వీర్యాన్ని తీసి సిరింజ్ ద్వారా ప్రతి 3 రోజులకు ఒకసారి ఆడ టర్కీ క్లోయకలో వీర్యాన్ని ఉంచాలి. సాయంత్రం 5 లేక 6 గంటల సమయంలో చేయడం మంచిది. టర్కీల మార్కెట్ గురించి మనం చూసినట్లయితే టర్కీలను సుమారుగా 15వ వారం నుంచి అమ్మవచ్చును. టర్కీలలో 80 నుంచి 85% పైగా మాంసం లభించును. మగ టర్కీ 20 వారానికి 9 కిలోగ్రాములు, ఆడ టర్కీ 6.5 కిలోగ్రాములు బరువు సుమారుగా 2.8 దాణా వినియోగం సామర్థ్యం కలిగి ఒక్కొక్క టర్కీకి 400 నుంచి 450 పెట్టుబడి కాగా సుమారు 1000 ఆదాయం పొందవచ్చును. పెరట్లో పెంచిన టర్కీ నుండి మరింత ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చును. టర్కీల మార్కెట్. టర్కీలను సుమారుగా 18వ వారం నుండి అమ్మవచ్చును. టర్కీలలో 30 నుంచి 35% పైగా మాంసం లభించును. మగ టర్కీ 20 వారానికి 9 కిలోగ్రాములు, ఆడ టర్కీ 6.5 కిలోగ్రాములు బరువు సుమారుగా 2.8 దాణా వినియోగ సామర్థ్యతో కలిగి ఒక్కో టర్కీకి 400 నుంచి 450 రూపాయలు పెట్టుబడి కాగా 1000 రూపాయల ఆదాయం పొందవచ్చును. పెరట్లో పెంచిన టర్కీల నుండి మరింత ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చును. ఈ టర్కీ కోళ్ళలో వచ్చే వ్యాధుల గురించి ఒకసారి చూసినట్లయితే టర్కీ కోళ్ళలో కూడా పలు రకాల జబ్బులు సంక్రమించవచ్చు. ఈ జబ్బులు కోళ్ళ జన్యు రకాల, ఉష్ణోగ్రత, పరిసరాల పరిశుభ్రత, దానలోపాలు, రోజువారీ యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. టర్కీ కోళ్ళలో ముఖ్యంగా 1-8 వారాలు మరణాల సంఖ్య మిగతా వయస్సు పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. టర్కీ వ్యాధుల్లో మైకోప్లాస్మోసిస్ జబ్బు, ఊపిరితిత్తుల, శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు ముఖ్యము. ఈ జబ్బులు వచ్చినప్పుడు వీటిలో బరువు తగ్గి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. సాధారణంగా టర్కీ కోళ్లకు వచ్చే జబ్బులు వాటి నివారణ పట్టికలో టర్కీ వ్యాధులలో మైకోప్లాస్మోసిస్ జబ్బు, ఊపిరితిత్తుల, శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు ముఖ్యము. ఈ జబ్బులు వచ్చినప్పుడు వీటిలో బరువు తగ్గి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. టర్కీ కోళ్ల యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ చేపట్టాలి. పైపరైజిన్ మందును 0.5 మిల్లీలీటరు కోడికి ఒక్కొక్క నీటి ద్వారా ఇవ్వాలి. కొక్కెర తెగలు, కోళ్ల మాసుచ్చి వ్యాధులు సోకకుండా టర్కీలకు టీకాలు వేయాలి. సాంద్రతర పద్ధతిలో పెంచి టర్కీ కోళ్లకు కూడా ఈ పలు రకాల టీకాలు వేసినట్లయితే రోగాల బారి నుంచి కాపాడవచ్చును. ముఖ్యంగా టర్కీలో టీకా కార్యక్రమం చేసినప్పుడు మొదటి వారంలో కొక్కెరకు సంబంధించిన టీకాను వేసినట్లయితే వీటిని కంటిలో కానీ ముక్కులో కానీ మనం చుక్క ద్వారా ఇవ్వవచ్చును. అదేవిధంగా 4వ వారంలో మరొకసారి కొక్కెరకు తెగలు సంబంధించిన టీకాను మనం వేయవచ్చు. 5వ వారం కోళ్లకు మాసూచి అంటే ఫౌల్ పాక్స్ సంబంధించిన వ్యాక్సిన్ మనం సూది ద్వారా కండరాలకు ఇవ్వాలి. ఇదేవిధంగా 8వ వారం తెగలకు సంబంధించిన R2B లేదా ముక్తేశ్వర్ వ్యాక్సిన్ని మనము సూది ద్వారా కండరాలకు ఇవ్వాలి. 10వ వారం వచ్చినప్పుడు కలరా వ్యాధి టీకా మనకు సూది ద్వారా కండరాలకు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 25వ వారం మరొకసారి కొక్కెరకు తెగులు సంబంధించిన R2B టీకా మనం సూది ద్వారా కండలకు ఇవ్వవలెను. ఈ విధంగా పలు రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సరైన పద్ధతిలో పెంచుకున్నట్లయితే అధిక లాభం చేకూరుస్తుంది ఈ టర్కీ కోళ్ల పెంపకంలో. నమస్కారం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ August 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: PM జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం, చక్రి సంగీతం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశాధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా

0: ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశాధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టిజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్టపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్టపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలి బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్టపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై కోయి ధువా నహీ కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి

0: వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు పండ్ల తోటల్లో సమగ్ర పురుగుల యాజమాన్యం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు

0: పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెళకువలను, పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీమతి కె. మానసా మేడం, కీటక శాస్త్ర విభాగం, ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. రైతు నరసింహులుగా మహేష్, ఆయన కూతురు శోభగా సుదీక్షలు పాల్గొంటున్నారు.
1: నానా, నానా.
2: అమ్మ శోభ, ఇప్పుడే వచ్చావా కాలేజీ నుండి?
1: అవును నాన్న, ఇప్పుడే వస్తున్నాను. పరీక్షలు అయిపోయినాయి. అమ్మ లేదా?
2: ఆ లేదమ్మా, ఫంక్షన్ ఉంటే వెళ్ళింది.
1: అవునా నాన్న? ఈసారి మన జామ, దానిమ్మ, మామిడి పంటల దిగుబడి మంచిగా వచ్చిందా నానా?
2: ఆ పర్వాలేదమ్మా, కానీ ఆశించినంత మాత్రం రాలేదు.
1: అవునా నాన్న? పండ్ల తోటలో పండ్ల కోత తర్వాత ఎలాంటి యాజమాన్యం పాటిస్తావు?
2: అదేం లేదమ్మా, నేను తోటకు నాకు తెలిసిన పద్ధతులు పాటిస్తాను. కొన్ని రోజుల తర్వాత ఎరువులు వేస్తాను, పంట పండుతుంది, దిగుబడి వస్తుంది.
1: అవునా నాన్న? పంట కోతానంతరం సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే చీడపీడలు రాకుండా మంచి దిగుబడి వస్తుంది. ఈ విషయాలన్నీ మా ఉద్యాన కళాశాలలోని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏ పంటలకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో కూడా చెప్తారు.
2: అవునా అమ్మా, మన మామిడి జామ తోటలకు కూడా చెప్తారా?
1: తప్పకుండా చెప్తారు నాన్న. మన తోటలకు కావలసిన సమగ్ర విషయాల గురించి వివరించడానికి మా మేడం, కీటక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. మానసా మేడం, పురుగుల కీటకాల నివారణకు చేపట్టాల్సిన అన్ని వివరాలు మన తోటకు వచ్చి చెబుతుంది. ఆ మేడంని రేపు రమ్మందమ్మా.
2: పిలుద్దామమ్మా, తప్పకుండా.
1: సరే నాన్న, నేను మా మేడంని పిలుస్తాను. నమస్తే మేడం, రండి. ఇతనే మా నాన్న.
3: నమస్కారం అండి నరసింహులు గారు.
2: నమస్తే మేడం.
3: నరసింహులు గారు, మీ అమ్మాయి మీ తోటకి సంబంధించిన సమస్యలు చెప్పిందండి. అదే విధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి, నేను క్లియర్ గా వివరిస్తాను మీకు.
2: సరే మేడం.
1: మేడం, పండ్ల తోటల్లో పురుగుల సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది, కొంచెం వివరిస్తారా?
3: పండ్ల తోటల్లో పురుగుల సమస్య ఎక్కువగా ఉందన్న గురించి మాట్లాడితే, మొదటగా అనుకూలమైన వాతావరణం అనగా అధిక ఉష్ణోగ్రత, తేమ, వర్షాల మార్పుల వలన ఈ పురుగుల యొక్క జీవిత చక్రం అనేది వేగవంతమై వాటి ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అలాగే పండ్ల తోటలను పరిశీలిస్తే అవి వివిధ దశలో ఉంటాయి, అనగా ఆకులు, పువ్వులు, కాయలు పండ్ల దశలో ఉంటాయి. సో దీని వలన ఏడాది పొడవున ఆహారం లభించడం, పురుగులు నిరంతరంగా జీవించగలుగుతాయి. సో వీటితో పాటు అధిక నత్రజని వినియోగం వల్ల కూడా రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువ ఆకర్షితం అవుతున్నాయి. సో వీటితో పాటు అతి ముఖ్యమైనది తోట పరిశుభ్రతగా పెట్టుకోకపోవడం. సో తోట పరిశుభ్రతగా పెట్టుకోవడం అనగా రోగాలు, కీటకాలు ఆశించిన పండ్లని, కొమ్మలని తొలగించకపోవడం వల్ల వాటిని మన తోటలోనే ఉంచడం, అలాగే అవి కింద పడిపోవడం వల్ల వాటిలో పురుగులు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. సో వీటితో పాటు సహజ శత్రువుల సంఖ్య తగ్గడం కూడా ఈ పురుగుల సమస్య పెరగడానికి ప్రధాన కారణాలు.
2: మేడం, తెలంగాణలో ప్రధాన పండ్ల పంటలు ఏవి?
3: తెలంగాణలో ప్రధానంగా మనకి మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం మరియు బొప్పాయి పండ్లు అనేవి ఎక్కువగా సాగులో ఉన్నాయి.
1: మేడం, మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, నిమ్మ తోటల్లో రైతులకు ఎక్కువగా గుర్తించవలసిన పురుగులు ఏవి, కొంచెం చెప్తారా మేడం?
3: చెప్తానమ్మా. మొదటగా మనం మామిడి తోటను చూస్తే, మామిడి తోటలో ఎక్కువగా మనకి ఆకుగూడు పురుగు, తేనె మంచు పురుగులు, పండు ఈగ, కాండం తొలిచే పురుగు, తామర పురుగులు అనేవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పుడు మనం ఆకుగూడు పురుగు అనేది మనకి ఈ కోత అనంతరం అనేది ఎక్కువగా మామిడి తోట కాశించి నష్టాన్ని చేస్తుంది. ఆకుగూడు పురుగు అనేది ఆకులని గూడులాగా మార్చుకొని దాంట్లో ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతుంది. సో దీని నివారణకి మనకి ఏం చేయాలంటే, మొదటగా కోత తీసిన తర్వాత ఎండిపోయిన కొమ్మలని, ఈ రోగాలు ఆశించిన కొమ్మలని కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత ఇమ్డాక్లోపిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచుకారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తేనె మంచు పురుగులు, తామిర పురుగులు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తేనె మంచు పురుగులు ఏం చేస్తాయంటే, మనకి కొత్త ఆకులు పూత వచ్చే దశలో ఆకుల రసాన్ని పీల్చుతాయి. పీల్చేటప్పుడు వాటి మీద తేనె వంటి విసర్జక పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ తేనె మంచు వాటికి మనకి శిలీంద్రం అనేది, బ్లాక్ సూల్టీమోల్డ్ అనే శిలీంద్రం అనేది ఆశించడం జరుగుతుంది. సో వాటి వల్ల ఏమవుతాయంటే, ఆకులు అనేవి, పూత అనేవి నలుపు రంగులోకి మారిపోయి ఎండిపోవడం వల్ల కాయ అనేది కట్టదు. సో దానికోసం, నివారణ కోసం మనం ఇమ్డాక్లోపిడ్ కూడా కొట్టుకోవచ్చు. 0.3 ml 5 liter నీటికి కలిపి పిచుకారీ చేసుకోవాలి. అలాగే తామిర పురుగులకి ఆశిస్తే మనకి ఏమవుతుందంటే, పురుగులు పూత అనేది నలుపు రంగులోకి వెళ్ళిపోతుంది, ఆకులు కూడా వంకర తిరగడం జరుగుతాయి. దీని నివారణ కోసం మనం థయోమిథాక్సిమమ్, కానీ ఇమ్డాక్లో మెథిక్లోప్రిడ్ కానీ 0.3 ml ఇట నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పురుగే వచ్చేసి పండు ఈగ అమ్మ. ఈ పండు ఈగ అనేది మామిడికే కాకుండా జామ సీతాఫలం కూడా నష్టం చేకూరుస్తుంది. ఇవి ఎప్పుడైతే పండు అనేది పక్వానికి వస్తుందో ఆ టైంలో మనకి ఆ పండుని ఆశించి గుడ్లని పెడుతుంది. దాంట్లో నుంచి వచ్చిన పిల్ల పురుగులు అనేవి పండు మీద తింటూ వాటి జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుని ఆ పండ్లని నాశనం చేస్తాయి. సో దీని నివారణ కోసం

0: కోసం మనము మిథైల్యూజినల్ ట్రాప్స్ కానీ లేకపోతే లింగాకర్షక బుట్టలు అని మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఎకరానికి 10 నుంచి 12 చొప్పున పెట్టుకుంటే కూడా ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకా నిమ్మ తోటలు చూసుకుంటే నిమ్మ తోటలో మనకు ఆకుముడత, నల్లదోమ, తెల్లదోమ అనేవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ ఆకుముడత అనేవి రసం పీల్చుకోవడము, అలాగే నల్లదోమ తెల్లదోమ కూడా రసాన్ని పీల్చుకొని ఆకులు అనేవి పసుపు రంగులోకి మారుతాయి, ముడతలు అనేవి వస్తాయి. సో దీని నివారణ కోసం మనం ఎసిటామిఫ్రిడ్ 0.25 గ్రామ్స్ పర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు పిండి పురుగులు ఉంటాయి. పిండి పురుగులు అనేవి మనకి చూడడానికి తెల్లటి పిండి వలె ఉంటాయి. ఇవి కూడా మనకి మామిడి, జామ, బొప్పాయిలో ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. ఇవి ఏంటంటే కొమ్మలకి, పండ్లకి ఉండి పిండిలా అంటుకొని ఉండి రసాన్ని పీల్చుకోవడం వల్ల మనకి పిందెలు రాలిపోతాయి, కొమ్మలు అనేవి ఎండిపోతాయి. సో దీని నివారణ కోసం మనం విఫ్రోజిన్ ని 1 ml పర్ లీటర్ నీటి కలిపికొని పిచికారి చేసుకోవచ్చు. సో దీంతో పాటు దానిమ్మలో కూడా మనకి అనార్ సీతకోక చిలక అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇదేంటంటే మనకి దానిమ్మని ఆశించి రసాన్ని పీల్చుకొని నష్టాన్ని చేకూరుస్తుంది. దీని నివారణ కోసం మనం మొదట ఏం చేయాలంటే దెబ్బతిన్న పురుగు సోకిన పండ్లని వెంటనే సేకరించి నాశనం చేయాలి. అలాగే పండ్లు ఎప్పుడైతే శనగ పరిమాణానికి వస్తాయో దానికి మన ఫ్రూట్ బ్యాగ్స్ అని దొరుకుతాయి, వాటితోటి కవర్ చేసుకోవాలి. లేదా నెక్స్ట్ తోటను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే పగిలిపోయిన పురుగు సోకిన పండ్లని వేరే నాశనం చేయాలి. ఒకవేళ మన పురుగు ఉధృతి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు హెమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రామ్ పర్ లీటర్ నీటికి లేదా స్పైనోజర్ 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
1: మేడం, పురుగులను ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలి, కొంచెం వివరిస్తారా?
0: మంచి ప్రశ్న అమ్మ. పురుగులని ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చాలా ఇంపార్టెంట్. ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చాలా వరకు మన నష్టాన్ని నివారించుకోవచ్చు. దీనికోసం రైతులు చేయాల్సిన చిన్న పనులు ఏంటంటే వారానికి ఒక్కసారి అయినా మనము తోటంతా, ఒకటిసారి లేదా రెండుసార్లు తోటంతా పరిశీలించాలి. ఇలా పరిశీలించేటప్పుడు మనం ఎక్కువగా మనము ఈ కొత్త చిగులు వచ్చే వాటి మీద, ఆకుల అడుగుల భాగాల మీద, పూత మీద అండ్ కాయల మీద, కొమ్మల మీద జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఏమైనా ఆకులు ముడుచుకోవడం లేదా పసుపు రంగులోకి మారడం, రంధ్రాలు పడడము, తేనె లాంటి జిగురు పదార్థం కనిపించడం, నల్లటి బూజు ఉండడము, పండ్లపై చిన్న ఘాట్లు లేదా రంధ్రాలు కనిపించడం వంటి లక్షణాలు కనపడితే మనకి ఆ తోటలో పురుగు ఉనికి ఉన్నట్టు, పురుగు ఉన్నది అని అనమాట. సో అలా కాకుండా లేకపోతే ఫెరమోన్ ట్రాప్స్ కానీ, పసుపు లేదా నీలం స్టిక్కి ట్రాప్స్ కానీ కూడా ఉపయోగించుకొని పురుగును ప్రారంభ దశలోనే గుర్తించుకుంటే మనం సరైన సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టుకోగలుగుతాం.
2: మేడం, సమగ్ర పురుగుల యాజమాన్యం అంటే ఏమిటి, రైతులు ఎందుకు పాటించాలి?
0: సమగ్ర పురుగుల యాజమాన్యం అంటే ఏమి లేదమ్మా. ఇది కేవలం పురుగు మందుల మీదనే ఆధారపడకుండా వ్యవసాయ, యాంత్రిక, జీవ అవసరమైనప్పుడు మాత్రమే రసాయనిక పద్ధతులను సమన్వయతో ఉపయోగించి పురుగులని ఆర్థిక నష్టం కలగకుండా నియంత్రించే విధానాన్ని మనం సమగ్ర పురుగుల యాజమాన్యం అంటారు. ఒకవేళ రైతులుగా సస్యరక్షణ చర్యలు పాటించడం జరిగితే మనకి అనవసరంగా పురుగుల మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు, డబ్బును ఆదా చేసుకోవచ్చు, అలాగే మన సహజ శత్రువులను రక్షించబడతాయి. అలాగే పురుగుల మందుల వల్ల పురుగుల నిరోధకత పెరగకుండా ఉంటుంది. అంటే ఎక్కువసార్లు మనం పురుగుల మందుని పురుగులకి స్ప్రే చేయడం వల్ల వాటిలో కూడా రెసిస్టెన్సీ పెరుగుతుంది. సో అది కూడా నివారించుకోవచ్చు. మరియు ముఖ్యమైనది ఏంటంటే పర్యావరణం, నేల, నీరు కాలుష్యం అనేది తగ్గుతుంది. వినియోగదారులకు సురక్షితమైన నాణ్యమైన పండ్లు అందుతాయి. సో దీంతో పాటు దీర్ఘకాలంగా మన తోట కూడా ఆరోగ్యంగా ఉండి స్థిరమైన దిగుబడులు అనేవి వస్తూ ఉంటాయి.
1: మేడం, రసాయన మందులు వాడక ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
0: పురుగుల మందులు వాడే ముందు రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటగా తోటని పరిశీలించి నిజంగా పురుగుల ఉధృతి ఆర్థిక నష్టం కలిగించే స్థాయిలో ఉందా లేదా నిర్ధారించుకోవాలి. సో అప్పుడు ఒకవేళ మన ఆర్థిక నష్టం కలిగించే స్థాయిలో ఉందన్నప్పుడు మాత్రం మనము ఈ రసాయనిక మందులను వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనిక మందులు ఎలా వాడాలంటే ఉద్యాన శాఖ లేదా విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన మందులనే సరైన మోతాదులో ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకునేటప్పుడు కూడా మందు లేబుల్ పై ఉన్న సూచనలు పూర్తిగా చదివి పాటించాల్సి ఉంటుంది. మందు కలిపేటప్పుడు కూడా మనం చేతి తొడుగులు, మాస్క్, కళ్ళజోడు వంటివి రక్షణ పరికరాలు ధరించాలి. నార్మల్ గా మనం రైతులు ఇవన్నీ పాటించరు, బట్ ఖచ్చితంగా మందు కలిపేటప్పుడు చేతి తొడుగులు, మాస్క్, కళ్ళజోడు వంటివి రక్షణ పరికరాలు ధరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎవ్రీ టైం దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి తెలియకుండా దీర్ఘకాలంలో రోగాలకు బారిన పడతాం. వాటిని నివారించుకోవడం కోసం ఈ రక్షణ పరికరాలు అనేవి వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే స్ప్రే చేసేటప్పుడు మనం గాలి వీచే సమయంలో లేదా వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రం పిచికారీ చేసుకోకూడదు. అలాగే తేనెటీగలు వంటి పరాగ సంపర్కం ఒకవేళ ఉంటాయి కాబట్టి వాటిని ఇబ్బంది కలిగించకుండా ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒకే మందుని పదే పదే వాడకూడదు. డిఫరెంట్ చర్య విధానం కలిగిన మందులను మారుస్తూ ఉపయోగిస్తూ ఉండాలి.
2: మేడం, జీవ నియంత్రణ మరియు ఫెరమోన్ ట్రాప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, కొంచెం వివరిస్తారా మేడం?
0: ఓకే అండి, మనము పరిశీలిస్తే లింగాకర్షక బుట్టలు అనేవి సమగ్ర పురుగుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైన భాగాలు. జీవ నియంత్రణలో అంటే సహ

0: రాజశత్రువులు అంటే నాచురల్ ఎనిమీస్ ని, నాచురల్ ఎనిమీస్ అంటే మనకు తెలిసిన లేడీ బర్డ్ బీటిల్స్ మరియు పరాన జీవ కంద్రీగలు, ఇవి ఏం చేస్తాయి అంటే పురుగులను తింటాయి. సో ఇవి పురుగులు తినడం వల్ల ఆటోమేటిక్ గా మనకి మన తోటలో ఉన్న కీటకాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన రసాయన మందు పురుగుల అవసరం తగ్గిపోతుంది. సో పర్యావరణానికి మనము మేలు చేసినట్టు అవుతుంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టలు వాడటం వల్ల ఏమవుతుంది అంటే మగ పురుగులు అనేవి ఆకర్షించడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా మన కీటకాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. లింగాకర్షక బుట్టలు వాడటం ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఒకవేళ పురుగుల ఉధృతి మనం తెలుసుకోవాలంటే తోటలో ప్రారంభ దశలో ఈ లింగాకర్షక బుట్టలు ఉంచుకోవడం వల్ల కూడా మన ఈజీగా అవుతుంది మన పని. సో దీంతో సరైన సమయంలో తగిన నియంత్రణ చర్యలను తీసుకోగలుగుతాం.
1: మేడం, పురుగు మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడటం ఎందుకు ముఖ్యం మేడం?
0: పురుగుల మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రారంభ దశలోనే పిచ్చుకారి చేస్తే తక్కువ మందులతో మనం పురుగులని సమర్థవంతంగా నియంత్రించవచ్చు, మోతాదు మించి వాడితే కూడా పంటకి హాని కలుగుతుంది. సో పురుగుల మందు అవశేషాలు కూడా పండ్లలో మిగిలిపోయే అవకాశం ఉంటుంది, అలాగే మిత్ర కీటకాలు కూడా నశించడానికి అవకాశం ఉంటుంది. పురుగులలో కూడా మందుల నిరోధకత పెరుగుతుంది. మరోవైపు మోతాదు కంటే తక్కువ వాడితే పురుగుల నియంత్రణలోకి రావు. కాబట్టి విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన మందులని సూచించిన మోతాదులో సరైన సమయంలో మాత్రమే వాడాలి. సో దీనివల్ల రైతులకి ఖర్చు తగ్గుతుంది, అలాగే మంచి నాణ్యమైన దిగుబడి కూడా వస్తుంది.
2: మేడం, రైతులు సాధారణంగా చేసే తప్పులు ఏమిటి, వాటిని ఎలా నివారించాలి మేడం?
0: రైతులు పురుగుల నియంత్రణలో కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. సో దాంట్లో మొదటిగా ఏంటంటే, పురుగులు గుర్తించకుండా వాళ్ళకి తోసిన పురుగు మందులను పిచికారీ చేస్తారు. మనం అసలు అదే పురుగు, మనం ఏం పిచికారీ చేయాలి, సో అది వాళ్ళు చూడక ముందే మనం పిచికారీ చేయడం చేస్తారు. అలాగే సిఫార్సు చేసిన మోతాదుని మించి లేదా తక్కువ గాని మందులను పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకే పురుగు పదని పదే పదే ఉపయోగించడం వల్ల కూడా, అలాగే మిక్సింగ్ అనమాట, రెండు మూడు మందులని వివక్షణ లేకుండా మిక్సింగ్ చేసి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి వల్ల మనకి ఏమవుతుందంటే పురుగులని సరిగా కంట్రోల్ చేయలేరు. ఒకవేళ ఈ తప్పులు నివారించాలంటే ముందుగా మనము సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతిని అనుసరించాలి. ఉద్యాన శాఖ లేదా విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన పురుగు మందులను వాడాలి. అలాగే లింగాకర్షక బుట్టలు జీవ నియంత్రణ పద్ధతులకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకే మందును కాకుండా పదే పదే మందును మారుస్తూ వాడడం వల్ల కీటకాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మేడం, పండ్ల తోటల్లో అధిక దిగుబడి మరియు మంచి నాణ్యత కోసం మీరు రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి మేడం?
0: పండ్ల తోటలో అధిక దిగుబడి సాధించడానికి మొదటగా తోటని క్రమం తప్పకుండా పరిశీలించాలి. పురుగులు మరియు తెగులు ప్రారంభ దశలోనే గుర్తించాలి. సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. సరైన నీటి నిర్వహణ ఇంపార్టెంట్. కత్తిరింపులు కూడా చేసుకోవాలి. తోట పరిశుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతి తప్పనిసరిగా పాటించాలి. అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగు మందులు సరైన మోతాదులో ఉపయోగించుకోవాలి. రైతులు, ఒక శాస్త్రవేత్తలు, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారుల సూచనలు అనుసరిస్తే మాత్రమే మనం అధిక దిగుబడి పొందగలుగుతాము, మార్కెట్ ధర కూడా వస్తుంది, ఆరోగ్యమైన తోటనే రైతుకు సుస్థిరమైన ఆదాయంగా ఉంటుంది.
3: పండ్ల తోటల్లో ఆచరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అమ్మ.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు తోట ముచ్చట్ల కార్యక్రమంలో పండ్ల తోటల సమగ్ర పురుగుల యాజమాన్యం అనే అంశం గురించి సమగ్రంగా చర్చించాం. మరొక అంశంతో మరల వచ్చే శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయన వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం.
2: అన్నదాతలకు నమస్కారం. పురుగులను పూర్తిగా చంపడం కాదు, ప్రకృతి సహాయంతో నియంత్రించడం నిజమైన వ్యవసాయం. నా పేరు డాక్టర్ సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కీటక శాస్త్రవేత్త, బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, సిరిసిల్ల. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకంలో రైతాంగం గమనించాల్సిన అంశాలు. ఈ రోజుల్లో రసాయన మందులు ఎక్కువగా వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి, మంచి పురుగులు కూడా నశిస్తున్నాయి, భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, రైతులకు కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం జీవ నియంత్రణ పద్ధతులు. అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటి? మనం జీవ నియంత్రణ పద్ధతులు అంటే సహజ శత్రువులను ఉపయోగించి పురుగులను నియంత్రించడం. దీనివల్ల దీని ప్రాముఖ్యత ఏంటి అంటే పర్యావరణానికి హానికరం కాదు, మన ఆరోగ్యానికి కూడా సురక్షితంగా ఉంటుంది, మరియు మంచి పురుగులను కాపాడుతుంది, ఖర్చును తగ్గిస్తుంది రైతాంగానికి. కాబట్టి ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతున్నది. అనాదిగా వాడుతున్న రసాయనిక పురుగు మందుల వలన రైతాంగం ఆశించిన ఫలితాలు లేకపోవటం, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల మీద రైతుల్లో పెరిగిన అవగాహన, మరియు పురుగు మందుల అవశేషాలు లేని ఆరు తక్కువ ఉన్న ఉత్పత్తులను మంచి ధర లభించడం, రైతు సోదరులకు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపైన వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతాపరమైన సమస్యలు రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి. వీటికి గాను రసాయనిక పురుగు మందులను దీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడాలనుకున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావటం లేనన్నది మేజర్గా రైతాంగానికి ఒక ముఖ్య సమస్య. దీనితో పాటు మరోవైపు రైతాంగానికి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని చాలా బయో ఉత్పత్తులు అనబడే బూటకప్పు పేర్లతో నాణ్యత లేని నిషేధించబడ్డ పదార్థాలను మోసపూరితంగా రైతులకు అంటగట్టడం రెండో అతిపెద్ద సమస్య. కాబట్టి రైతాంగాలు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయన వాడకంలో ఎదురయ్యే లభ్యపరమైన సమస్యలు, వాటికి సమాధానాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ రూపంలో రైతులు వాడదలసినది అండ్ మార్కెట్లో సమయానుసారంగా లభ్యత ఒక ప్రధాన మేజర్గా లభ్యతాపరమైన సమస్యలు ఏంటి అని అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి చూసినట్లయితే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ల రూపంలో రైతులు వాడుకోదలసిన మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని తక్కువ నిల్వ శక్తి ఉన్న ట్రైకోకార్డ్లను మార్కెట్ వారు అందుబాటులోకి తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ వీటిని వాటి మదర్ కల్చర్ కానీ లేదు అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని కానీ ఏవైతే జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఈ కేంద్రాల్లో లభిస్తాయి. మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలను కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెలకువలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేజర్గా మనకేంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకు అంటే వీటి జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కంపల్సరీ మీరు కొన్ని పద్ధతులు మెలకువలు పాటించాలి. అందులో ఏంటి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్క జాతి పురుగులను నియంత్రించే బివేరియా బ్యాసియానా, వేరును ఆశించే పురుగులను నిరోధించే మెటారేజియం, రసం పీల్చే పురుగులను ఆశించే వర్టిసీలియం, వివిధ తెగుళ్లను నివారించే అజాడిరక్తిన్ వంటి జీవరసాయనాలు ఈ మధ్య

కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవ రసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకే వస్తాయన్న వాస్తవాన్ని రైతులు గమనించాలి. కాబట్టి రైతులు జీవ రసాయనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే భవిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగాలు అసలు మరి ఏమేమి విషయాలను గుర్తుంచుకోవాలి, కొనుగోలు సమయంలో రైతులు గమనించవలసిన విషయాలు. కొనుగోలు చేసే జీవరసాయనం ప్యాకెట్ ఆర్ బాటిల్ పైన ప్రభుత్వం జారీ చేసిన సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఫస్ట్ గా మనం ఏంటి అనంటే, ఏదైనా బాటిల్ ని తీసుకున్నప్పుడు కంపల్సరీ దానిపైన ఒక అంకె ఇస్తాడు, ఒక సంఖ్య, ఆ సంఖ్య ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఆ లైసెన్స్ అంటే లైసెన్స్ కు సంబంధించినది కూడా ముద్రించే విషయాన్ని ప్యాకెట్ పైన కానీ బాటిల్ పైన కానీ ఉన్నదా లేదా చూసుకోవాలి. తర్వాత జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు దానిపైన క్షమతలలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేసుకోవాలి. కంపల్సరీ తేదీ అంటే మనం జీవ నియంత్రణాల్లో మేజర్ గా ప్రాబ్లం ఏంటి అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కాబట్టి కంపల్సరీ మనం కొనుగోలు చేసే సమయంలో కంపల్సరీగా మనము వాటిలో తేదీ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. ఇది మాత్రం అందరూ రైతాంగం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రసీదు తీసుకున్నప్పుడు మాత్రం మనము వాటిపైన రసీదు పైన వారి సైన్ ఉందా లేదా దానిపైన డేట్ ఉందా తేదీ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని లేదు అంటే రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనకూడదు మరియు వాడకూడదు. ఎందుకు అంటే జీవరసాయనాలు అనేవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నెక్స్ట్ తర్వాత అవి పనిచేయాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, వాటికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం జీవరసాయన మందులను వాడతాం. కాబట్టి ఇవన్నీ తేదీ గానీ వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసుకొని తర్వాతనే తీసుకోవాలి. ఈ అన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగం గమనించుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు కొనుగోలుతో పాటు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే భద్రపరచుకోవడం మరియు వాడకం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన మందులు లాగా వీటిని వాడుకో రాదు, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులు, జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ గా జీవ రసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో గాని, తేమ లేక నీరు ఉన్న ప్రదేశాల్లో గాని ఉంచకూడదు. డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఎండ తగిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంచకూడదు. ఎందుకు అంటే ఇందులో ఉండేవి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. మనకి డైరెక్ట్ గా ఎండ పడింది అనుకోండి, డైరెక్ట్ గా అవేంటి అంటే వాటిపైన ప్రభావం చూపి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్రదేశాల్లో గానీ, లేదు అంటే నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కానీ, తేమ అంటారు, తేమ గాని నీరు ఉన్న ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. నెక్స్ట్ వీలైనంత వరకు ప్యాకింగ్ ని వాడుకునే సమయంలోనే తీయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మనం వాడాలి అనుకున్నప్పుడే మనం ఆ ప్యాకెట్ ని బయటకు తీయాలి. లేదు అంటే ఓపెన్ చేసి అలానే ఉంచొద్దు, తెరిచి మాత్రం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పీవి ఉదాహరణగా తీసుకున్నట్లే, ఎన్పీవి వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ జీవ నియంత్రణ పద్ధతులు, నార్మల్ గా రసాయనిక పురుగు మందులను వాడేటప్పుడు రైతాంగం ఎప్పుడు కూడా సమయాన్ని ఎప్పుడు చూడరు, కానీ మనం జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఉదయం గాని సాయంత్రం వేళల్లో గాని మనం వాటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఎండకి తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఎప్పుడైతే మందు పిచికారీ చేసుకున్నారనుకోండి, జీవ నియంత్రణ రసాయనాలను పిచికారీ చేసుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పురుగుల పైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లోనే మీరు పిచికారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగం ఎప్పుడు కూడా ఈ జీవ నియంత్రణ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రసాయన పురుగు మందులతో కలిపి పిచికారీ చేయదు. అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చనిపోతాయి అనుకుని ఏం చేస్తారంటే రసాయన పురుగు మందులతో పాటు జీవ నియంత్రణ రసాయనాలను కూడా వాటితో కలిపి పిచికారీ చేస్తుంటారు రైతులు. కానీ ఇందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి అంటే ఎప్పుడైతే మనకి ఈ రసాయనాలతో అంటే హానికరమైన రసాయనంతో కలిసినప్పుడు అవి చనిపోతాయి. కాబట్టి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం పిచికారీ చేసేటప్పుడు సపరేట్ గా పిచికారీ చేసుకోవాలి. ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ విత్తన శుద్ధి గింజ విత్తుకునే ముందు మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ట్రైకోడర్మా గానీ లేదు అంటే సూడోమోనాస్ గానీ ఎప్పుడైతే మనం గింజని విత్తుకునే సమయంలోనే వాటిని విత్తన శుద్ధి చేసుకుని మాత్రమే యూజ్ చేసుకోవాలి. సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో వాడరాదు. ఎప్పుడైనా జీవ నియంత్రణ రసాయనాలను సిఫారసు ఎంత మేరకు చేస్తారో అంత మేరకే మనం వాడుకోవాలి, అంత మేరకే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ గానీ అంతకంటే తక్కువ గానీ వాడొద్దు. నెక్స్ట్ వీటితో పాటు జీవ రసాయనాలను సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా మన రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవరాశ

0: విత్తనాల నాణ్యత పైన రైతాంగానికి అనుమానాలు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరికైనా మీకు అనుమానాలు కనుక ఉన్నట్లయితే రైతులు కానీ వారి ప్రతినిధులు కానీ ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లకి పంపించి అధికారంగా నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మీరు తీసుకున్నారనుకోండి, కంపల్సరీ ఏవైతే జీవ నియంత్రణ రసాయనాలు వాటిపైన మీరు స్ప్రే చేశారు, పిచికారీ చేశారు, పనిచేయలేదు, పని చేయనప్పుడు మీకు వాటి మీద ఏమైనా సందేహం ఉంటే కంపల్సరీ వాటిని ఏంటంటే బయో టెస్టింగ్ ల్యాబ్స్ కి పంపించేసి మీరు నాణ్యతా పరీక్షలు కూడా చేయించుకోవాలి. నెక్స్ట్, జీవ రసాయనాల పేరు మీద ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఉద్దేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీరు పిచికారీ చేసుకున్నాము పొలంలో, అలాంటి సమయంలో అది పనిచేయలేదు, అలాంటప్పుడు ఇన్ని డబ్బులు పెట్టాను జీవ నియంత్రణ రసాయనాలపైన అవి పనిచేయలేదు అని బాధపడకుండా మనం ఏం చేయాలి అని అంటే దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు వాళ్ళకి లిఖిత పూర్వకంగా మీరు రాసించినట్లయితే వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మనకి అలాంటి అనుమానం వస్తే ఇమీడియట్ గా మీరు వెళ్ళేసి వ్యవసాయ అధికారిని కలవాలి. ఈ మధ్య కాలంలో బయో ప్రొడక్ట్స్ అంటే జీవ ఉత్పత్తుల పేరు మీద పెద్ద ఎత్తున చాలా కంపెనీలు రైతులకు అంటగడుతున్నాయి. కాబట్టి అలాంటి కంపెనీల చేతిలో మోసపోకుండా ఉండాలి అని అంటే మీరు కంపల్సరీ కూడా టెస్టింగ్ చేయించుకోవడం కానీ లేదు అని అంటే వ్యవసాయ అధికారులకు మీరు ఫిర్యాదు చేయడం కానీ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఏవైతే జీవ ఉత్పత్తులు ఉన్నాయో ఆకర్షణీయమైన పేర్లతో అన్ని రకాల రోగాలకు చీడపీడలను నివారిస్తాయనే అబద్ధపు ప్రచారంతో అమాయక రైతులకు అంటగట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అబద్ధపు ప్రచారాలను రైతు సోదరులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మి మోసపోకుండా చట్టబద్ధమైన జీవరసాయనాలను మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయన వాడకం గురించి బీజేఆర్ సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం విన్నారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని

కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమరం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమరం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం.

0: పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్, పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్, పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్, పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో చారిత్రాత్మక విజయమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిరుద్యోగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులో ఆ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సచివాలయంలో నూతన ఈహెచ్ఎస్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదురహిత చికిత్సలు చేయించుకోవచ్చు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. వైద్యం, విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 127,500

కోట్ల రూపాయలు, సెమికాన్ 2.0 62,500 కోట్ల రూపాయలు, మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నీట్ 2026లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సుమారు 333 మంది విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భగవద్గీత నిరూపిత నవధా భక్తి డాక్టర్ ఎన్ సిద్ధరామేశ్వర శర్మ గారి సంస్కృత ప్రసంగం విందాం.

శ్రీమద్ భగవద్గీతాయాం నిరూపితా నవధా భక్తి. శ్రీమద్ భగవద్గీత నకేవలం భారతీయ సాహిత్యే అపితు నిఖిల విశ్వ వాంగ్మయే అనుపమం అద్వితీయం సర్వోత్కృష్టంచ స్థానం లభతే ఇతి ముక్తకంఠం స్వీకురువంతి సమేపి మనీషిణః. గీతా కస్యాపి వ్యక్తి విశేషస్య జాతి విశేషస్య దేశ విశేషస్య ధర్మ విశేషస్య సంప్రదాయ విశేషస్య వా గ్రంథః నాస్తి. విశ్వస్మిన్నపి విశ్వే సర్వతోధికం లోకప్రియం సర్వోత్తమంచ స్థానం బిభ్రత్ గ్రంథరత్నం ఇదం ఆబాలవృద్ధం సమస్త ప్రాణినాం సమానరూపేణ హితకారమస్తీతి నాస్త్యత్ర కశ్చన సందేహః. అతయేవ విశ్వస్య ప్రాయః నిఖిలాసు భాషాసు అస్య గ్రంథస్య సహస్రాధికాః అనువాదాః భాష్యాణి ఉపభాష్యాణి టీకాంశ్చ అస్మాకం నయనపథం ఆయాంతి. వేద ఉపనిషద సకలశాస్త్ర సారభూతం సాక్షాత్ పద్మనాభస్య ముఖపద్మాదు వినిస్తృతం గ్రంథరత్నమేతత్ ధర్మార్థకామమోక్షస్వరూప పురుషార్థచతుష్టయ సాధకం సమగ్ర విశ్వస్య మంగళకారకం విద్యతే. వస్తుతస్తు యదిహస్తి తదన్యత్ర యత్రేహాస్తి నతత్ క్వచిత్ ఇత్యుక్తి చరితార్థా భవతి అస్మిన్ గ్రంథే. మానవ కళ్యాణాయ అపేక్షితః న కశ్చన ఈదృశః విషయః యస్య వర్ణనం అస్మిన్ గ్రంథే అస్తి ఇతి ఉక్తకంఠం ఉచ్యతే. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరైః యాస్పయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృతా. గ్రంథేస్మిన్ విశేషరూపేణ జ్ఞాన భక్తి కర్మణాం యథాస్థానం విభిన్నేషు అధ్యాయేషు అతివిశదం గహనం సంపూర్ణంచ వర్ణనం దృష్టిపథమాయాతి. ఏషు త్రిషు గీతాయాం కస్య విషయస్య ప్రాధాన్యం కస్య చ గౌణత్వమితి వక్తుం న శక్యతే. యతః యథా భగవత్స్వరూపం నిజ భావానుసారం భక్తేభ్యః భిన్నం భిన్నం ప్రతిభాతి తథైవ భగవన్ముక్తి భగవన్ముఖాని స్తుతం గీతావచనామృతమపి వివిధ భక్తైః స్వస్వ భావానురూపం

నిజ మార్గానుసారేణ వ్యాఖ్యాతం. అతయేవ శాంకర భాష్యకారేణ భగవతా శంకరేణ నిజ భాష్యే జ్ఞానస్య రామానుజాది వైష్ణవైహి భగవద్భక్తైహి లోకమాన్యతిలకాదిభిః చ నిజ భావనానురూపం కర్మణః ప్రాధాన్యం గీతాయాం ప్రతిపాదితం. ఏవంచ యద్యపి గీతాయాం యథాస్థానం జ్ఞాన కర్మ భక్తి రూపాణి త్రివిధాని అపి సిద్ధాంతానాం వైశద్యేన నిపుణం నిరూపణం కృతం భగవతా, తథాపి ఏతద్ వక్తుం శక్యతే యత్ శ్రీమద్ భగవద్గీత ఏకః భక్తి ప్రధాన గ్రంథః విద్యతే ఇతి. వస్తుతః గ్రంథేస్మిన్ న కశ్చన అధ్యాయః యత్ర న్యూనాధికారేణ భక్తేః ప్రసంగః నాయాతి. గ్రంథారంభే ధర్మక్షేత్రే గురుక్షేత్రే మోహావిష్టః అర్జునః శాతిమాం త్వాం ప్రపన్నం ఇత్యాభిధాయ భగవతః శరణాగతత్వం భజతే. గ్రంథాంతే చ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇత్యుపదిశన్ యోగిరాట్ భగవాన్ శ్రీకృష్ణః భక్తిస్వరూపాం శరణాగతిం సమర్థయతి. శ్రీమద్ భగవద్గీతాయాః భక్తియోగాఖ్యే ద్వాదశాధ్యాయే మోక్ష సాధన రూప కర్మ జ్ఞానాది సాధనాపేక్షయ భక్తియోగస్య శ్రేష్ఠత్వం సర్వజన సులభత్వం చ ప్రతిపాదితం భగవతా. అస్య అధ్యాయస్య ఆదౌ నిర్గుణోపాసనా సగుణోపాసనయోర్మధ్యే కస్యాః శ్రేష్ఠత్వం ఇది అర్జునకృత జిజ్ఞాసాయాః సమాధానం కురువన్ భగవాన్ శ్రీకృష్ణః అధ్యాయస్యాస్య తృతీయ చతుర్థ పంచమ షష్ఠ శ్లోకేషు నిర్గుణోపాసనాపేక్షయ సగుణోపాసనాయాః జ్ఞాన యోగాపేక్షయ భక్తియోగస్య చ భగవత్ప్రాప్తేః శ్రేష్ఠ సాధనత్వం స్పష్టం ప్రమాణయతి. గీతాయాః నవమాధ్యాయేపి రాజవిద్యా రాజగుహ్య పదాభ్యాం భక్తేః ప్రాధాన్యం సర్వోత్తమత్వం చ నిరూపితం భగవతా. నిష్కర్షరూపేణ పశ్యామో వయం యత్ మోక్షప్రాప్త్యై యద్యపి కర్మ జ్ఞాన భక్తి రూపాణాం త్రయాణామపి యోగానాం ఉపాదేయత్వం గ్రాహ్యత్వే చ సముపవర్ణితం. కింతు గీతాకార శ్రీకృష్ణమతానుసారం భక్తి మార్గ ఏవ ఇతర మార్గాపేక్షయా సుగమ శ్రేయస్కరః శ్రేష్టం ఇతి. ప్రసంగేస్మిన్ ఏతదపి విచారణీయం వర్తతే యత్ శ్రీమద్భగవద్గీతాది గ్రంథేషు విస్తరేణ విమృష్టాయాం భక్తేః నవభేదానాం నవదా భక్తీతి నామ్నా ప్రసిద్ధానాం సముల్లేఖః దృశ్యతే. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇత్యేవం విధానాం నవవిధ భక్తీనాం వివేచనం భాగవతానుసారం యద్యపి ఏకత్ర న కృతం కింతు ప్రాయః భాగవతోక్త నవానామపి భక్తిభేదానాం చర్చ భగవద్గీతాయామపి విద్యత ఏవ. శ్రవణం భగవతః కీర్తి శక్తి లీలా కథా నామ గుణానాం శ్రద్ధాభావేన శ్రవణం విధాయ తదనుసారం ఆచరణాది రూపస్య భక్తేః ప్రథమభేదస్య శ్రవణాఖ్యస్య ఉల్లేఖః అథోంకిత శ్లోకే సుస్పష్టరూపేణ కృతః గీతాయాం. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ శ్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కీర్తనం భాగవతోక్తః ద్వితీయః భక్తిభేదః అస్తి కీర్తనం. భగవతః యశః కీర్తిః గుణ మాహాత్మ్య పరాక్రమ నామ చరితానాం ప్రేమపూర్వకం కీర్తన రూపస్య ద్వితీయ భక్తిభేదస్యాపి వర్ణనం అధోంకిత శ్లోకే ఉపలభ్యతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అర్థాత్ దృఢవ్రతధారిణః ఏ జనాః మమ నిరంతరం కీర్తనం కురువంతి మాం నమస్కురువంతి తే మమ ఉపాసకాః నిశ్చయమేవ మాం ప్రాప్నువంతి. స్మరణం అనన్యభావేన భగవన్నామ గుణకర్మణాం నిరంతరం స్మరణం తదనురూపం ఆచరణం చ స్మరణా

ముఖ్య భక్తే ద్వితీయ భేద శ్రీమద్భాగవతే ప్రతిపాదిత వ్యాసేన భగవతా శ్రీకృష్ణేన భగవద్గీతాయామపి స్మరణరూపాయా భక్తే వివేచనం వైషద్యేన బహుషు స్థానేషు విహితం అనన్యచేతాస్తతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. యః ప్రయాతి త్యజేద్దేహం సయాతి పరమాం గతిం అంతకాళే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం. యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యస్త సంశయః.

కాలేషు మామను స్మర బుద్ధ్య చ అనన్యాశ్చిందయందో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏషు ఉదాహరణేషు గీతాయాం స్మరణరూప భక్తే సువిశదం వ్యాఖ్యానం స్పష్టమేవ. పాదసేవనం భగవత్పాదారవింద సేవనం భక్తే ప్రధాన సాధనత్వేన నిరూపితం శ్రీమద్భాగవతే. జ్ఞానవైరాగ్యయుక్తాః యోగినః భగవచ్చరణారవిందసేవనేన నిర్భయత్వం ఆప్నువంతీతి శ్రీమద్భాగవతస్య తృతీయస్కంధే ప్రతిపాదితం. పాదసేవనరూపాయాః భక్తేః సముల్లేఖః శ్రీకృష్ణేన గీతాయాం అధోంకితరూపేణ కృతః. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అర్చనం మనసా వాచ కర్మణ శ్రద్ధాపూర్వకం భగవదర్చనం పూజనం వా భగవద్భక్తే పంచమహాప్రకారః. భాగవతాది గ్రంథేషు వర్ణితః గీతాయాం అర్చనరూపాయాః భక్తే నిరూపణం నిమ్నలిఖిత శ్లోకే దృష్టిపథం ఆయాతి. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్థ్య సిద్ధిం విందంతి మానవాః పత్రం పుష్పం ఫలం దోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతః అస్నామి ప్రయతాత్మనః. వందనం. భగవద్భావనయా సంత మహాత్మ భగవద్భక్త మాతృ పితృ ఆచార్య గో ద్విజాది సమస్త ప్రాణినః ప్రతి సమ్మానభావః ప్రణతి నివేదనం చ వందనాఖ్య భక్తి ఉచ్యతే. శ్రీమద్భాగవతానుసారం అగ్ని జల వాయు సూర్య చంద్ర పృథివీ ఆకాశ నక్షత్ర వృక్ష నదీ ప్రభృతీని భగవచ్చరీరభూతాని అనన్యభావేన భక్తే నిత్యం వందనీయాని. అస్యాః వందనరూప భక్తే వర్ణనం అథోంకిత శ్లోకయోః సమన్వయతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. దాస్యం. భగవంతం నిజస్వామినం ఆత్మానం చ తస్య నిత్యసేవకం మత్వా ప్రతిక్షణం తత్సేవాయాం నిష్కామభావేన తత్పరత దాస్యభక్తే లక్షణం. నిష్కామసేవకః న కిమపి ఫలం కామయతే తస్మై మోక్షాపి తుచ్ఛ ఏవ ప్రతీయతే ఇతి ప్రతిపాదితం భగవతా వ్యాసేన భాగవతే. ఆదర్శ దాసభక్తాః హనుమతు ప్రహ్లాద ప్రభుతయః ప్రసిద్ధాః సంతి. అధో విన్యస్త శ్లోకయోః దాస్యభక్తే నిరూపణం గీతాయాం కృతం భగవతా. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కించ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. సఖ్యం. సర్వవిధ ఛలం కపటంచ విహాయ భగవంతం ఆత్మనః నిజ పరమహితకరం మిత్రం మత్వా తచ్చరణయోః పూర్ణసమర్పణభావః సఖ్యరూపభక్తేః లక్షణం భాగవతే నిరూపితం. సఖ్యభక్తేః ఉదాహరణభూతాః

అర్జున ఉద్ధవ సుధామ ప్రభృతయ భక్తాః శ్రీమద్భగవద్గీతాయామపి సఖ్యభక్తి అధోంకిత శ్లోకేషు స్పష్టతయా సముపన్యస్యత. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతన భక్తోసి మే సఖా చేది రహస్యం ఏతదుత్తమం సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం సఖేతి మత్వా ప్రథమం యదుత్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. ఆత్మనివేదనం. నవదా భక్తే అంతిమసోపానం ఆత్మనివేదనం విద్యతే. భక్తే నిరమావస్థాం అవాప్తః భక్తః అహంకార రహితస్సన్ ఆత్మానం సర్వతః భావేన పరమాత్మనే సమర్పయతి. ఇయమేవ ఆత్మనివేదన రూప అంతిమా భక్తిః. శ్రీమద్భాగవతే వర్ణిత ఆత్మానివేదన రూప భక్తేః సంకేతః శ్రీమద్భగవద్గీతాయాం బహుషు స్థలేషు దృగ్గోచరీభవతి. యథా కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేగం శాథి మాం త్వాం ప్రపన్నం. ఏవం ప్రకారేణ ఉపరి ఉద్ధరోద్ధరైః ఏతత్ స్పష్టీభవతి యత్ శ్రీమద్ భాగవతాది భక్తి ప్రధాన గ్రంథేషు సముపన్యస్తాయాః నవవిధ భక్తేః సమేషామపి సోపానానాం న్యూనాధికారూపేణ వివేచనం భగవతా శ్రీకృష్ణేన భగవద్గీతాయామపి విహితం. నవవిధ భక్తి నిరూపణే భగవతోక్రమః యద్యపి యథాతథ్యేన నాంగీకృతః కింతు కుత్రాపి విధిరూపేణ కుత్రాపి చ ఉదాహరణరూపేణ నవవిధ భక్తిః శ్రీమద్భగవద్గీతాయాం విశదం వివేచిత ఇత్యత్ర నాస్తి కశ్చన సందేహః. భగవద్గీత కేవలం భారతీయ సాహిత్యంలోనే కాకుండా నిఖిల విశ్వమందు అనుభవమైనటువంటి గ్రంథరాజం. ఇది చాలా ప్రసిద్ధం, మనమంతా కూడా అంగీకరించాలి. గీత ఒక వ్యక్తికి కానీ జాతికి కానీ దేశానికి కానీ ధర్మానికి కానీ సంప్రదాయానికి కానీ సంబంధించిన గ్రంథం కాదు. గీత ఆబాల వృద్ధులచే ఆదరించబడినది. అందుకే కావ్యానికి భాష్యాలు అనువాదాలు టీకాలు ఎన్నో సంఖ్యలు కనబడతాయి. ముఖ్యంగా ఈ భగవద్గీతలో 9 విధాల భక్తి చెప్పాడు. అవేంటంటే వినడము, కీర్తించడము, స్మరించడము, పాదసేవ చేయడము, అర్చించడము, నమస్కరించడము, దాస్యం చేయడము అని 9 విధాలుగా భక్తి చెప్పబడింది. ఇవన్నీ కూడా ఈ వ్యాసంలో మనము నిపుణంగా విపులంగా చర్చించుకున్నాము. గీతా పఠనము దాని ఆచరణ. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చంతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. జీవన మరణమనిడి ఘోర దుఃఖమునకు కారణభూతమగు ఈ సంసార సముద్రమును ఏ నరుడు దాటగోరుచున్నాడో అతడు గీతయను నావను ఆశ్రయించిన ఎడల సుఖంగా ఉంటాడు. సాగరము సారం పారం తెలియనిది, ఎల్లప్పుడూ కల్లోలముతో కూడింది. మకరము అంటే ముసలి మొదలగు అనేక క్రూర మృగములు జంతువులతో కూడుకున్న సముద్రం. అక్కడక్కడ అనేక సుడులు ఉంటాయి సముద్రంలో. అట్టి సాగరమును దాటడానికి తలుచుకున్న వాళ్ళు విశాలమైన దృఢమైన భక్తితో ఓడను ఎక్కినచో సుఖంగా దాటుతారు. అలాగే సంసారం యొక్క పారం కూడా తెలియనిది. ఇది జనన మరణ వ్యాధి రూపములకు అనేక ఘోర దుఃఖములకు స్థానమైనది. సంకల్పం అనే కిరటాలు సదా కలిగి ఉండేది రాగ ద్వేష కామ క్రోధాది దుష్ట జంతువులకు ఆలవాలం ఈ యొక్క జీవితం. సంశయమనే సుడులతో కూడింది ఈ సంసారం. ఇట్టి సంసార సాగరమును సుఖముగా దాటడానికి భగవద్గీత పఠనము ఆవశ్యకం. ఈ ఓడలో స్త్రీలు పురుషులు సర్వధర్మాల వారు
ఎవరైనా

0: ప్రయాణించవచ్చును. అలా కాకుండా నిష్ఠ నుండి జారిపోయినచో మాయ అనే ముసలి మింగివేయును. గీతా పాఠకులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. గీత యొక్క డెఫినేషన్ ఏంటంటే, గీకారం త్యాగరూపం స్యాతు తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభి. గీత అను రెండు అక్షరాలకు తాత్పర్యం. గీ అను అక్షరము త్యాగమును, త అను అక్షరము తత్వమును అనగా ఆత్మస్వరూపము ఉపదేశిస్తుంది. గీత అను రెండు శబ్దములకు ఇదే అర్థమని ముముక్షువులు తెలుసుకోవలెను.
1: భగవద్గీత నిరూపిత నవధ భక్తి డాక్టర్ సిద్ధరామేశ్వర శర్మ గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈనాటి అమరావాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: అజ్ఞాతవాసి ఈ చిత్రం కోసం నిరంజన రమణ్ ఆలపించిన ఊతుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యారు కృతి విన్నారు.
1: జును తాం తరి తక్క జును తాం తాం తాం తద్ధీమి నన్నత్త జును.

కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి శైలజ రాజేశ్వరి ఆలపించిన గీతం విన్నారు. పెళ్లి పుస్తకం చిత్రం నుండి

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చెట్టు కింద ప్లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వెన్నెల కంటి గీతం, ఇళయరాజా సంగీతం.

చెట్టు కింద ప్లీడర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం విన్నారు. రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను

0: సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి జెంటిల్మెన్. ఈ చిత్రం కోసం సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గడి శుభ బృందం ఆలపించిన రాజశ్రీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మధుర గీతాలు, అలనాటి సుమధుర గీతాలు ఈరోజు రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మీరు వినవచ్చు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

మధుర గీతాలు, అలనాటి సుమధుర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి గులే బకావళి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పిసూసిలు ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం.

ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతం వినండి, ఆత్మగౌరవం చిత్రం నుండి.

మీరు వింటున్న పాట అమాయకుడు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, గీతం బి శంకర్, సంగీతం.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పిడుగు రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం.

గండికోట రహస్యం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి కోసరాజు గీతం, టీవీ రాజు సంగీతం.

ఇప్పుడు వినండి దత్తపుత్రుడు చిత్రం నుండి పాట. ఘంటసాల రమోలా గానం, సి. నారాయణరెడ్డి గీతం, టి. చలపతిరావు సంగీతం.

0: ఎస్ రాజేశ్వరరావు, టి చలపతిరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. మంచి మనిషి చిత్రం కోసం
1: అంతగా నన్ను చూడకు,
2: మాట్లాడకు.

శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి గూఢాచారి 116. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం, టి చలపతిరావు సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించారు. ఆత్రేయ గీతం కెవి మహాదేవన్ సంగీతం అందించారు. మధుర గీతాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: Karnataka, Kerala, Mahe, Orissa, and northeastern states, heavy rainfall is expected tomorrow. And in badminton, two-time Olympic medalist PV Sindhu has advanced to the semifinals of the Japan 2026. And in hockey, India announced 20-member squad for the FIH Women's Hockey World Cup 2026 today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ప్రతిబింబం ఈ అంశం గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 ఇందులో జూలై మాసంలో అపరాల పంటలో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణిలో ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం ఈ అంశం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్న హుస్సేన్ శ్రీ షేక్ జాన్ సైదులు గారిచే నాదస్వరవాద్య కచేరీ ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:30 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చిన్న పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:03 మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 6:50 వ్యవసాయ సూచనలు ఇందులో పత్తి పంటలో వ్యవసాయ పనులు వివరాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం. ఆ తర్వాత పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డాక్టర్ సి గోపాల్ గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు అఖిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో టాక్ ఆన్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా, తర్వాత ఇంటర్వ్యూ ఆన్ పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆంగ్ల ప్రసంగాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 16 సెకండ్లైంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.